ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 6వ రోజు.

ఉపదేశ చరణం శరణం ప్రపద్యే. ప్రాయ ప్రపన్న జనతా ప్రథమావగాహ్యౌ మాతుస్తనావివ శిశోరమృతాయమానౌ ప్రాప్తౌ పరస్పర తులామతులాంతరౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర దృగంచలేన సౌమ్యోపయంతృ ముని నామ మదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ.

0: హే, వెరీ హంగ్రీ. వాట్ స్పెషల్ టుడే?
1: బిర్యానీ, కబాబ్స్, హలీమ్. బట్ వెయిట్, దిస్ మోర్.
2: మోర్ దాన్ ఫుడ్, ఇట్స్ ద స్టోరీస్ బిహైండ్ ద రెసిపీస్, ద హిస్టరీ ఆఫ్ ద కిచెన్స్ అండ్ ద ఫ్లేవర్స్ దట్ షేప్డ్ అవర్ సిటీ.
0: అండ్ వెయిట్, డు వి టేస్ట్ ఆల్ దిస్?

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై వందనం. స్టూడియో క్లాక్లో టైం 6:32 అవుతోంది. నేను మీ ఆర్జే చంద్రిక. ఈరోజు క్షేత్ర దర్శనలో ఏ పర్టికులర్ టెంపుల్ గురించి ఆ క్షేత్రం గురించి మాట్లాడాలి అని ఆలోచిస్తూ ఉండగా, రాఖీ పౌర్ణమి నాడు ఏదైనా స్పెషల్గా ఒక టెంపుల్ గురించి మాట్లాడితే బాగుంటుంది అనిపించింది. అలా ఆలోచిస్తూ ఉండగా నా మైండ్లోకి వచ్చిన టెంపుల్ ఇస్ పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్. మనము పూరి గురించి ఎన్నో విషయాలు, ఎన్నో విశేషాలు ఎప్పుడు వింటూనే ఉంటాము. అక్కడ ద కల్చర్, ద మ్యూజిక్, ద కలర్స్, అవి ఆర్ వెరీ వైబ్రెంట్ అండ్ వెరీ స్పిరిచువల్. ఆ ప్లేస్కి వెళ్ళగానే అదో రకమైన ప్రశాంతత, అదో రకమైన మనశ్శాంతి కలుగుతుంది అని వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు అంటూ ఉంటారు. అండ్ పూరి యాజ్ అ ప్లేస్ ఇస్ నాట్ జస్ట్ ఎ టెంపుల్, అది ఒక కల్చరల్ రెవల్యూషన్. మనకి ఇట్ టీచెస్ అస్ టు సెలబ్రేట్ వైబ్రెన్స్, ఇట్ టీచెస్ అస్ టు సెలబ్రేట్ కలర్స్. మరి ఈ క్షేత్రం గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక చక్కటి పాట మీకోసం.

పై వందనం. స్టూడియో క్లాక్లో టైం 6:51 అవుతుంది. నేను మీ ఆర్జీ చంద్రిక. సో పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్లో రక్షాబంధన్ని గంహా పూర్ణిమ అని సెలబ్రేట్ చేసుకుంటారంట. ఇది నాట్ జస్ట్ సిబ్లింగ్ బాండ్ని సిగ్నిఫై చేస్తూ రాఖీ పౌర్ణమే కాకుండా బాలభద్ర స్వామివారి పుట్టినరోజును కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. మరి పూరిలో రాఖీ స్పెషల్ ఏమిటి అంటే, ఒక స్పెషల్ సిల్క్ థ్రెడ్తో తయారు చేసిన రాఖీని జగన్నాథ్ స్వామికి, బాలభద్ర స్వామికి సుభద్రాదేవి తరఫున కడతారట. ఈ రాఖీ అబౌట్ 10 to 12 feet లాంగ్ ఉంటుందంట. అండ్ ఇది ఒక స్పెషల్ హ్యాండీక్రాఫ్ట్ సిల్క్తో తయారు చేసిన రాఖీ అట. హౌ స్పెషల్ ఇస్ దట్? అంటే ద వే కల్చర్ ఇస్ సెలబ్రేటెడ్ ఇన్ దిస్ కంట్రీ అండ్ డిఫరెంట్ మీడియమ్స్, డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ ఇస్ సంథింగ్ దట్ యూ కెన్ నెవర్ గెట్ టైర్డ్ ఆఫ్. అండ్ స్పెసిఫిక్గా రాఖీ పౌర్ణిమ రోజు అన్న చెల్లెళ్ళు, సిబ్లింగ్స్ టెంపుల్లో దర్శనం చేసుకుని బయట రాఖీ కట్టుకోవడం అక్కడ చాలా ఏళ్ళుగా ఆనవాయితీగా వస్తుందట. సచ్ అ బ్యూటిఫుల్ ట్రెడిషన్ కదా. ఇంకో చక్కటి పాట మీకోసం.

దహతి శిశిర మయూకే మరణమను కరోతి దహతి శిశి

మీరు వింటున్నారు ఆకాశవాణి FM 101.9 MHz పై హెల్తీ మార్నింగ్స్. స్టూడియో క్లాక్లో టైం 7:09 అవుతోంది. నేను మీ ఆర్జే చంద్రిక. రక్షాబంధన్ శుభాకాంక్షలందరికీ. రాఖీ ఆర్ రక్షాబంధన్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది పొద్దున్న తెల్లవారుజామునే లేచి వెళ్ళి రకరకాల రంగుల రాఖీలు, ఏదో ఒకటి మంచిది, అన్నిటికన్నా బెస్ట్ నేనే వెతికి తీసుకొచ్చి మా అన్నయ్యకో మా తమ్ముడికో కట్టాలి అని చెల్లెళ్ళు పడే తాపత్రయం, ఆర్ అక్కలు పడే తాపత్రయం. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇప్పుడు ఇంత మంచి రాఖీ కట్టాక ఇవిడికి ఏమి ఇవ్వాలి, గిఫ్ట్స్ కానివ్వండి, సెలబ్రేషన్స్, స్వీట్స్, ఆల్ ఆఫ్ దిస్ ఇస్ సంథింగ్ దట్ వీ సీ ఎవ్రీ సింగిల్ ఇయర్. రక్షాబంధన్, యాజ్ ద వర్డ్ ఇట్ సెల్ఫ్ సజెస్ట్స్, ఇస్ అ నాట్ ఆఫ్ ప్రొటెక్షన్. మనము నన్ను ప్రొటెక్ట్ చేయండి లేకపోతే నన్ను కేర్ఫుల్గా చూడండి అని మన అన్నదమ్ములకో మన సిబ్లింగ్స్కి బేసికలీ మనం ఇట్స్ అ ప్రామిస్ అనుకోవచ్చు. కానీ రాఖీ ఎలా స్టార్ట్ అయిందంటారు? అసలు దీని వెనకాల ఉన్న స్టోరీ ఏంటి? ఇది ఆలోచిస్తూ చెక్ చేస్తే తెలిసిన విషయం ఏంటి అంటే, మహాభారతంలో కృష్ణుడు ఆ యుద్ధ సమయంలో చెయ్యి తెగి చేతికి దెబ్బ తగిలితే ఆ బ్యాటిల్ ఫీల్డ్లో ద్రౌపది తన చీర నుంచి ఒక చిన్న లెంత్ ఆఫ్ పీస్ ఆర్ ఫ్యాబ్రిక్ కట్ చేసి కృష్ణుడు వేలు చుట్టూ ఆ వూండ్ నుంచి ఏదైతే రక్తం వస్తుందో అది ఆపడానికి టై చేస్తారట. అండ్ బై ది యాక్ట్ ఆఫ్ సెల్ఫ్లెస్నెస్ అది చూసి చాలా ప్రొఫౌండ్ లవ్ అండ్ అఫెక్షన్ వచ్చి అప్పటి నుంచి గోయింగ్ ఫార్వర్డ్ ఎప్పటికీ ద్రౌపదిని ప్రొటెక్ట్ చేస్తాను అని కృష్ణుడు ఆవిడకి మాట ఇచ్చారట. మరి అలాంటి ఒక బ్యూటిఫుల్ ఒరిజిన్ ఉన్న ఫెస్టివల్ మనం జరుపుకుంటున్నాం. రాఖీ పౌర్ణిమ అనగానే చాలా విషయాలు గుర్తొస్తాయి. సెలబ్రేషన్స్, స్వీట్స్, రాఖీస్, యునో, సిబ్లింగ్స్ ఇంటికి వెళ్ళడం, అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి, తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళి రాఖీ కట్టడం, కట్టిపించుకోవడం, ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. బట్ ఎండ్ ఆఫ్ ది డే దాని వెనకాల ఉన్న సిగ్నిఫికెన్స్ ఇస్ మచ్ బిగ్గర్ దెన్ ద సెలబ్రేషన్. ఇట్ ఈస్ టు ఆల్వేస్ ప్రామిస్ టు ప్రొటెక్ట్ అండ్ టు టేక్ కేర్. సో విషింగ్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ రక్షాబంధన్. ఇంకో చక్కటి పాట మీకోసం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై హెల్తీ మార్నింగ్స్. స్టూడియో క్లాక్లో టైం 7:47 అవుతుంది. నేను మీ ఆర్జీ చంద్రిక. హెల్తీ

0: అనే పదానికి ఎన్నో నిర్వచనాలు ఉన్నాయి. సాధారణంగా మనం ఏమైనా తినాలి అనుకున్నా, ఏమైనా చేయాలి అనుకున్నా, స్పెషల్లీ లైఫ్ స్టైల్ చేంజెస్లో హెల్తీ అన్న విషయాన్ని బాగా ప్రయారిటైజ్ చేస్తూ ఉంటాం. కానీ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఫుడే అనుకోండి, మనకి హెల్తీ అనిపించేవి నిజంగా హెల్తీయేనా, ఆర్ ఇస్ ఇట్ అ ఇల్యూషన్? మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కాదు, కానీ జనరలీ కొన్ని ఫుడ్స్ని మనం హెల్తీ అని భావిస్తూ ఉంటాం, కానీ కొన్నిసార్లు వాటిని ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తే అదే మనకి మళ్ళీ పెరిసికొడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పనీర్ ఆర్ డ్రై ఫ్రూట్స్ ఆర్ క్యాషూస్ నట్స్ ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్, మనం జనరలీ వీటిని చాలా హెల్తీ ఫుడ్స్ అని భావిస్తాము అండ్ వి ట్రై టు కన్జ్యూమ్ మోర్ ఆఫ్ ఇట్, వి ట్రై టు ఇంక్లూడ్ మోర్ ఆఫ్ ఇట్. ఇంక్లూడింగ్ ఇట్ ఇన్ అవర్ డైట్ ఈజ్ అ గుడ్ థింగ్, కానీ అది ఎంతవరకు ఇంక్లూడ్ చేసుకోవచ్చు అన్న అవేర్నెస్ ఉండడం ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి జనరలీ వాట్ ఎవర్ ఇస్ బీయింగ్ సర్వ్డ్ ఇస్ న్యాచురల్ ఆర్గానిక్, ఆ ప్యాకెట్ మీద షుగర్ ఫ్రీ ఆర్ ప్రోటీన్ రిచ్ ఆర్ మేడ్ విత్ డ్రై ఫ్రూట్స్ అనగానే ఇమీడియట్గా మన బ్రెయిన్ ఓ ఇది హెల్తీ అయిన యునో ఫుడ్ ఇంగ్రీడియంట్స్తో చేసింది సో తింటే పర్లేదు అన్న ఒక ఆలోచనలోకి వెళ్ళిపోతుంది. కానీ హెల్తీ ఫుడ్ కెన్ ఆల్సో బీ క్యాలరీ డెన్స్. పనీర్ న్యూట్రిషియసే, కానీ అది మనం తినే క్వాంటిటీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. డ్రై ఫ్రూట్స్ ఆర్ ప్యాక్డ్ విత్ సూపర్ న్యూట్రియంట్స్, కానీ దే ఆర్ ఆల్సో ప్యాక్డ్ విత్ క్యాలరీస్. ఇలాగే షుగర్ ఫ్రీ అని చెప్పి అమ్మే ఎన్నో ప్రోడక్ట్స్లో మీరు ప్రాపర్గా చూస్తే జీరో షుగర్ బట్ యాడెడ్ జాగరీ అంటారు. ఇట్స్ జస్ట్ ఎ డిఫరెంట్ సోర్స్ ఆఫ్ షుగర్, రైట్? సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీఆర్ అవేర్ ఆఫ్ వాట్ వీఆర్ ఈటింగ్. ఇదేదో మిమ్మల్ని భయపెట్టడానికో హడలు కొట్టడానికో కాదు. ఇట్స్ నాట్ టు బికమ్ అఫ్రేడ్ ఆఫ్ ఫుడ్, బట్ ఇట్ ఈస్ టు బికమ్ అవేర్ ఆఫ్ వాట్ వీఆర్ కన్స్యూమింగ్. సో అ వెరీ ఈజీ అండ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ కెన్ ఫాలో ఇస్ టు లుక్ అట్ లేబుల్స్, టు లుక్ అట్ ఇంగ్రీడియంట్స్ దట్ వీఆర్ కన్స్యూమింగ్. మనం ఏమైనా ప్రోడక్ట్ కొనుక్కున్నా, ఏదైనా కొత్త విషయం ట్రై చేస్తున్నా, ఆర్ మనం రెగ్యులర్గా కన్స్యూమ్ చేసే ఫుడ్ అయినా, ఒక్కసారి ప్యాకెట్ ఫ్లిప్ చేసి దాని పుట్టుపురాణాలు ఏంటైతే రాసుంటాయో అవన్నీ కనుక్కుంటే యూ విల్ ఆల్సో బీ అవేర్ ఆఫ్ వాట్ యు ఆర్ ఈటింగ్. దాంట్లో యాడెడ్ షుగర్స్ ఎంత, ట్రాన్స్ ఫ్యాట్ ఎంత, ఇలాంటివి ఎలా చూడాలి, అర్థం చేసుకోవాలి అనే విషయాలు ఇంకొద్దిసేపట్లో మనం మాట్లాడుకుందాము. వింటూనే ఉండండి 101.9 MHz పై హెల్తీ మార్నింగ్స్. ఇంకో చక్కటి పాట మీకోసం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మాటైనా
3: పాటైనా
4: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
2: ఏ చోటైనా
3: శ్రోతల ఆనందాలగని
2: మధుర గానాల మనోరంజని
3: మన జనరంజని
4: మనసునే
3: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రక్షాబంధన్ పర్వదినం అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళ మధ్య పవిత్రమైన ప్రేమానురాగాలు నమ్మకం ఆత్మీయతకు ప్రతీకగా నిలుస్తుందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. రాష్ట్ర ప్రజలకు గవర్నర్ శుభాకాంక్షలు తెలియజేశారు. రాఖీ పండుగ కేవలం సంప్రదాయం కాదని, పరస్పర గౌరవం, ఆప్యాయత, రక్షణ, అండగా నిలిచే స్ఫూర్తికి ప్రతీక అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అక్క చెల్లెళ్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళ అనుబంధానికి ప్రతీకైన ఈ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే బృహత్ సంకల్పంలో భాగంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. రాఖీ పౌర్ణమి రద్దీకి అనుగుణంగా ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ 5,000 ప్రత్యేక బస్సు

ఏర్పాటు చేసి మౌలిక వసతులు కనిపిస్తోంది. పండుగ సమయంలో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం యథావిధిగా కొనసాగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు స్పష్టం చేశారు. దేవదుర్గ గని నుంచి విరివిగా బంగారం రాగి వెలికి తీసి దేశ సంపదను పెంచాలని ఉప ముఖ్యమంత్రి పట్టు విక్రమార్క పిలుపునిచ్చారు. కాపర్ గోల్డ్ మైనింగ్ అన్వేషణను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి సైట్ క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసి స్థానికుల సహకారంతో ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సింగరేణి అధికారులను ఆదేశించారు. నేపాల్ వరదల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం హెల్ప్ లైన్ ద్వారా సహాయక చర్యలు పర్యవేక్షిస్తోంది. 23 మందికి సంబంధించిన వివరాలను గుర్తించగా రంగారెడ్డికి చెందిన యాత్రికుడు సురక్షితంగా ఉన్నట్లు తెలిసింది. మిగిలిన 22 మంది పరిస్థితిపై అధికారులు నిరంతరం సమన్వయం చేస్తూ ఫాలోఅప్ కొనసాగిస్తున్నారు. ఐఐటీ హైదరాబాద్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్థిక మంత్రిత్వ శాఖ సంయుక్తంగా సైబర్ షీల్డ్ హ్యాకథాన్ 2026 గ్రాండ్ ఫినాలే నిర్వహిస్తున్నాయి. మొత్తం 2936 రిజిస్ట్రేషన్లు, 72 టీంలు ఫైనల్స్కు ఎంపికయ్యాయి. హైదరాబాద్ ఐఐటి కాన్వకేషన్ సెంటర్లో ఈ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం ఈవేళతో 12 ఏళ్ళు పూర్తి చేసుకుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 9 గంటలకు.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్. స్టూడియో క్లాక్లో టైం 8:10 అవుతుంది. నేను మీ ఆర్జే చంద్రిక. మనం సాధారణంగా బాగా వినే ఒక ఫ్రేజ్ ఏంటి అంటే, ఎవ్రీ డే ఈజ్ అ న్యూ బిగినింగ్. మన ప్రతి రోజు మనకు వచ్చే ఎవ్రీ సింగిల్ డే ఇస్ ఎ న్యూ ఛాన్స్. అదేదో లైఫ్లో ఒక రీసెట్ బటన్ ఉంటే బాగుండు అని ఎన్నోసార్లు మనం అనుకుంటూ ఉంటాం. మేబీ టుమారోస్ ఆర్ దోస్ రీసెట్ బటన్స్. మనం జనరలీ ఏమనుకుంటూ ఉంటాం, అయ్యో పాస్ట్లో అలా సఫర్ అయిపోతూ ఇలా చేయాల్సిందే, అలా చేయకుండా ఉండాల్సిందే, ఈ మాట అనకుండా ఉండాల్సింది అని ఎంతో ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటాం. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఒక మాట వదిలేసినా, ఒక పని చేసినా దాన్ని వెనక్కి తీసుకోవడం అసాధ్యకరం. అలా అని చెప్పి తల పట్టుకుని కూర్చుంటే మనం ముందుకు సాగలేం. సో వన్ థింగ్ దట్ వీ కెన్ ఆల్వేస్ రిమెంబర్ ఇస్ ఎవ్రీ డే ఇస్ అ న్యూ డే. మనము ఇట్స్ అ ఛాన్స్ దట్ లైఫ్ గివ్స్ అస్. సో ఏదో జరిగిపోయింది అని కుమిలిపోకుండా దాన్ని ఎంతవరకు రిట్రాక్ట్ చేయొచ్చు, ఎలా ముందుకు సాగచ్చు అన్న ఒక పాజిటివ్ నోట్ తోటి డే స్టార్ట్ చేస్తే, ఐ థింక్ దాట్ కెన్ బీ అ వెరీ బిగ్ డిఫరెన్స్ అండ్ కెన్ మేక్ అ వెరీ బిగ్ డిఫరెన్స్. సో ప్రతిరోజు ఒక కొత్త రోజుగా భావించి, ఒక కొత్త ఆపర్చునిటీగా చూసి ఇఫ్ యూ గో అహెడ్, ఐ థింక్ లైఫ్ గివ్స్ అస్ ఎండ్లెస్ ఆపర్చునిటీస్ టు మేక్ థింగ్స్ రైట్. ఆన్ దాట్ నోట్ ఒక చక్కటి పాట మీకోసం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మాటైనా
2: పాటైనా
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజన.

జనరంజనిలు మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz పై వైబ్రెంట్ హైదరాబాద్. స్టూడియో క్లాక్లో టైం 8:24 అవుతోంది. నేను మీ ఆర్జే చంద్రిక. జస్ట్ ఇమాజిన్, మీరు తెల్లవారుజామున లేవగానే మీ ఫోన్లో బ్లూటిక్స్ మాయమైపోయాయి అనుకోండి, ఏంటి పరిస్థితి? కమ్యూనికేషన్ అనేది ఓవర్ ది ఇయర్స్ ఎంతగా మారిపోయింది కదా. ముందు ఒక ఉత్తరం రాసి అది వాళ్ళకి చేరిందో లేదో, చదివారో లేదో, దానికి బదులు రాసారా, అది ట్రాన్సిట్లో ఉందా, నాకు ఎప్పుడు దొరుకుతుందో, వాళ్ళ మాటలు ఆలోచనలు నేను ఎలా తెలుసుకుంటానో అన్న తాపత్రయం ఉండే టైం నుంచి మెసేజ్ పంపగానే అది డెలివరీ అయిందా, చదివారా, సీన్లో వదిలేశారా, అసలు హౌ కెన్ దే లీవ్ మీ ఆన్ యునో సీన్ అన్న విషయం వరకు వివ్ ట్రాన్సిషన్డ్ ఇన్ కమ్యూనికేషన్. అంటే సమ్టైమ్స్ ఐ వండర్, అడ్వాన్స్మెంట్ ఆఫ్ టెక్నాలజీ ఐ థింక్ టేక్స్ అవే ద జాయ్ ఆఫ్ బీయింగ్ హ్యూమన్ ఏమో అని. అగైన్ డోంట్ కమ్ అట్ మీ, ఆఫ్ కోర్స్ టెక్నాలజీ వల్ల చాలా లాభాలు ఉన్నాయి, మనం ఎంతో డెవలప్ అవుతున్నాం, ఎంతో ముందుకెళ్తున్నాం, బట్ అది ఎంతవరకు ఇస్ స్టీలింగ్ అవే ఆర్ జాయ్ ఆఫ్ కమ్యూనికేటింగ్, ఆఫ్ బీయింగ్ హ్యూమన్, ఆఫ్ యునో అండర్స్టాండింగ్ ఈచ్ అదర్స్ థాట్స్ ఆర్ బిహేవియర్స్ అనేది ఆలోచించాల్సిన విషయమే. నేను ఎప్పుడు ఒక పాట విన్నప్పుడు సాధారణంగా ఐ రియలీ ఎంజాయ్ ద లిరిక్స్. ఇప్పుడు ప్లే చేయబోయే పాటలో ఒక చిన్న మాట ఉంది, కంటి పాప కబురులు అని. అంటే ఈ బ్లూ టెక్స్, గ్రీన్ టెక్స్, డబుల్ టెక్స్ నుంచి కొంచెం స్టెప్ బ్యాక్ చేసి అలా జూమ్ అవుట్ చేసి చూస్తే మాట్లాడాలి అంటే మాటలే అవసరం లేదు, కంటి పాపలు కూడా కబుర్లు పెట్టుకోవచ్చు అన్న ఒక ఆలోచన ఇస్ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఎండియరింగ్. అంటే కమ్యూనికేషన్ డజన్ ఆల్వేస్ హ్యావ్ టు బీ వోకల్, ఆల్వేస్ నీడ్ అ లాంగ్వేజ్. మనం చేసే పనులు, మనం చూసే చూపుల్లో కూడా మనం ఏం చెప్పాలనుకుంటున్నామో తెలియజేయగలం. మరి ఇదేం పాటో వినాలి అంటే యూ నీడ్ టు స్టే ట్యూన్ టు 101.9. ఒక చక్కటి పాట మీకోసం.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: ఇరానీ చాయ్,
2: బన్ మస్కా,
1: హైదరాబాదీ బిర్యానీ,
2: టంగ్ ది కబాబ్,
1: కుర్బానీ కా మీఠా,
2: షహదూద్ మలై,
1: హైదరాబాద్ ఇస్ అ గ్రాండ్ బఫే
2: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ అ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
1: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నే హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
2: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
2: ఇట్స్ కల్చర్, హిస్టరీ అండ్ ఫ్లేవర్ రోల్డ్ ఇన్ టు వన్.
1: జష్నే హైదరాబాద్.

0: డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
2: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
3: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 101.9.
1: History,
2: art,
1: literature, tourism,
2: cinema,
1: culture, all woven together in one vibrant art. Telangana,
2: the voice of our home state.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్. స్టూడియో క్లాక్లో టైం 8:51 అవుతుంది. నేను మీ ఆర్జే చంద్రిక. మనం కొన్ని రోజులు చాలా సీరియస్గా స్టార్ట్ చేస్తామే. ప్రాబ్లమ్స్, డెడ్లైన్స్, రెస్పాన్సిబిలిటీస్, మార్నింగ్ నుంచి మైండ్లో ఒక పెద్ద టుడూ లిస్ట్ పెట్టుకుని తిరుగుతూ ఉంటాం. బట్ హ్యావ్ యూ ఎవర్ నోటిస్డ్ వెన్ యూ స్టార్ట్ యువర్ డే విత్ అ జెన్యున్ స్మైల్, ఒక మంచి జోకో, లేకపోతే ఒక చక్కటి నవ్వు, లేకపోతే ఎవరైనా ఫ్రెండ్తో మాట్లాడినప్పుడు హార్ట్ఫుల్గా నవ్వినప్పుడు ది ఎంటైర్ డే చేంజెస్. అసలు ఆ రోజు మూడ్, అట్మాస్ఫియర్ అంతా మారిపోతుంది. ఆఫ్కోర్స్ స్మైలింగ్ అండ్ లాఫింగ్ వల్ల మన ప్రాబ్లమ్స్ ఏమి మ్యాజికల్గా సాల్వ్ అయిపోవు ఆర్ మాయమైపోవు. బిల్స్ అలాగే ఉంటాయి, డెడ్ లైన్స్ క్యాన్సిల్ అయిపోవు, బట్ ఇట్ చేంజెస్ ద వే వీ ఫేస్ అవర్ ప్రాబ్లమ్స్. బికాజ్ వెన్ వీ లాఫ్, ఈవెన్ ఫర్ అ మూమెంట్, ఇట్ లూజన్స్ అస్ అప్. వీ బ్రీత్ బెటర్, అవర్ మైండ్ గెట్స్ అ స్మాల్ బ్రేక్ ఫ్రమ్ ఓ హడావిడి పడిపోతూ ఆదరాబాద్రగా తిరిగేస్తూ ఉండే ఆలోచనల నుంచి. సో కొన్నిసార్లు నవ్వడం వల్ల ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి అంటే అది అతిశయోక్తే, కానీ మన ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి ఒక నమ్మకం దొరుకుతుందేమో. అండ్ పాజిటివిటీ అంటే ఏదో ప్రాబ్లమ్సే లేవు అని ప్రిటెండ్ చేయడం కాదు. పాజిటివ్

Productivity simply means, yes, this is a difficult day or a difficult task, but ఇది నేను ఫేస్ చేయగలను విత్ అ స్మైల్ ఆర్ యునో విత్ అ పాజిటివ్ వే ఆఫ్ థింకింగ్. సో ఈరోజు కొంచెం నవ్వండి. అంత భూమి బదిలిపోయే కష్టాలు అయితే ప్రస్తుతానికి ఇంకా రాలేదు అనుకుందాం, వచ్చినా కానీ చిరునవ్వుతో హ్యాండిల్ చేయొచ్చు అన్న నమ్మకం పెట్టుకుందాం. సో బీ గూఫీ, కాల్ యువర్ ఫ్రెండ్, డూ సంథింగ్ సిల్లీ, ఆర్ జస్ట్ బి అ రీజన్ యూ స్మైల్ అండ్ మేక్ అదర్స్ స్మైల్. ఒక చక్కటి పాట మీకోసం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్. స్టూడియో క్లాక్లో టైం 9 అవుతోంది. మరికొద్ది క్షణాల్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సోదరి సోదరి మండల ప్రేమానురాగాలకు ప్రత్యేకమైన రక్షాబంధన్ పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ శుభ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. సోదరి సోదరుల ప్రేమాభిమానులకు ప్రత్యేక రాఖీ పండుగ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. వరుస సెలవులు రాఖీ పౌర్ణమి రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్టు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి చెప్పారు. మహాలక్ష్మి పథకంతో పెరిగే మహిళా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి ప్రయాణాలు సాఫీగా సాగేలా పర్యవేక్షిస్తారన్నారు. క్యూర్ పరిధిలోని ఇందిరం మెళ్ళ టవర్స్ అభ్యర్థుల ఎంపిక లక్కీ డ్రాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొంటారు. ఈ కార్యక్రమం ఈ ఉదయం 11 గంటలకు నాంపల్లి రెడ్ హిల్స్, అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు రాజేందర్ నగర్లో జరుగుతుంది. జమ్మూకాశ్మీర్లో 57 రోజుల పాటు కొనసాగిన వార్షిక అమర్నాథ్ యాత్ర ఈవేళతో విజయవంతంగా ముగుస్తుంది. మహంతి దీపేంద్రగిరి నేతృత్వంలో చడి ముబారక్ పవిత్ర గుహాలను చేరుకోవడంతో ముగింపు ఘట్టం పూర్తవుతుంది. ఈ ఏడాది పహల్గాం బల్తాల్ మార్గాల ద్వారా 480,000 పైగా భక్తులు మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు. హైదరాబాద్ ఇఫ్లూలో జరిగిన ఖేలో ఇండియా సంవాద్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రతిభ ఉన్న క్రీడాకారులకు సహకరిస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజులు పూర్తి చేసుకుంటున్న వేళ బీఆర్ఎస్ నేతలను మంత్రి వాకిటి శ్రీహరి విమర్శించారు. 10 ఏళ్ల పాలనలో హామీలను వదిలేసిన బీఆర్ఎస్ కు మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. నేపాల్లో ఆకస్మిక వరదల్లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను గుర్తించి రక్షించే ప్రయత్నాలను భారత్ ముమ్మరం చేసింది. నేపాల్లో సంభవించిన భారీ ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 389కి చేరింది. 290 మంది భారతీయులతో సహా వేలాది మంది గల్లంతైన వారిని వెతికేందుకు సహాయ చర్యలను అధికారులు కొనసాగిస్తున్నారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 10 గంటలకు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జరిచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఏం మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
2: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు. ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటది.
1: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
2: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
1: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? అన్ని
2: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ పై వైబ్రెంట్ హైదరాబాద్. స్టూడియో క్లాక్లో టైం 9:24 అవుతుంది. నేను మీ ఆర్జే చంద్రిక. ఈరోజు రాఖీ. రాఖీ అనగానే అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లెలు ఇలా సిబ్లింగ్స్ వెంటనే గుర్తొస్తారు. అది ఒక సినిమ లాగా మారిపోయింది. కానీ ఇస్ రాఖీ ఓన్లీ ఫర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్? అబ్సల్యూట్లీ నాట్. Think about people who have protected you in many ways that you can't even explain. Ante meeku oka tammudu, annayya, chellelu, akka untene rakhi celebrate cheskovali ante I think we are missing the whole point. Rakhi is for people who protect us, and that doesn't only have to happen with a relationship. Think about friends who stayed up with you on phone until you reached home. ఇంటికి వెళ్ళాక మెసేజ్ చెయ్యి, లైవ్ లొకేషన్ పంపించు, క్యాబ్ డీటెయిల్స్ పంపించు, ఇలా ప్రశ్నలు అడిగి ఇంటికి వెళ్ళే వరకు జాగ్రత్తగా కాల్లో కూర్చునేవాళ్ళు. లేకపోతే ద కజిన్స్ హూ స్టుడ్ అప్ ఫర్ యూ, కలీగ్స్ హూ హెల్ప్డ్ యూ అండ్ నోబడీ నోటిస్డ్ యువర్ స్ట్రగ్లింగ్, ఆర్ మీలో బిలీవ్ చేసిన మీ మేనేజర్స్, టీచర్స్, మీ నేబర్స్ హూ ఆల్వేస్ వెరీ క్వైట్లీ టుక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. And people who are simply present for you, right? వీళ్ళని నమ్మి మనము కడుగు ముందుకు వేయచ్చు అని అనిపించేలా చేసిన ప్రతి వ్యక్తి డిజర్వ్స్ అ రాఖీ ఫ్రమ్ యూ, డిజర్వ్స్ అ విష్ ఫ్రమ్ యూ. సో సిబ్లింగ్స్ లేకపోయినా, సింగిల్ చిల్డ్రన్ అయినా, ఆర్ ఫర్ ఎనీ మ్యాటర్ సిబ్లింగ్స్ ఓన్లీ అపార్ట్ ఫ్రమ్ దెమ్, అదర్ పీపుల్ హూ హ్యావ్ ప్రొటెక్టెడ్ యూ ఆర్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ ద సెలబ్రేషన్. సో లెట్స్ మేక్ రాఖీ అ లిటిల్ బిట్ బిగర్. దీనికి ఒక లిమిటేషన్ అంటూ, దీనికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ బౌండరీస్ అంటూ కాకుండా, లుక్ ఎట్ పీపుల్ హూ ఆల్వేస్ ప్రొటెక్టెడ్ యూ. ఇట్ కెన్ బీ మీ బిల్డింగ్ వాచ్మెన్ అన్నా అయి ఉండొచ్చు, లేకపోతే మీరు ఇంటికి చేరుకునే వరకు కాల్లో కూర్చుని ఆ ఫ్రెండ్ అన్నా అయి ఉండొచ్చు. దగ్గరే ఉంటే ఇంటికి వెళ్ళి రాఖీ కట్టేసి విష్ చేసేసి రండి. లేదు దూరంగా ఉన్నారు ఫర్ వాట్ ఎవర్ రీజన్ అంటే, కాల్ చేసి జస్ట్ లెట్ దెమ్ నో హౌ మచ్ యూ అప్రిషియేట్ దర్ కేర్. ఈలోపు ఒక చక్కటి పాట కూడా వినేయండి. స్టే ట్యూన్ టు 101.9.

0: ఏం మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు ఇవన్నీ?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: బతుకమ్మ పూల సోయగం,
3: బోనాల జాతర ఉత్సాహం,
2: ఒగ్గు కథల మేళవింపు,
3: పేరేని నిత్య వీరత్వం,
2: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
3: నిర్మల్ కళల అందం,
2: సకినాల రుచులు,
3: సర్వపిండి సాంప్రదాయం,
2: పల్లె జానపద సంస్కృతి నుంచి
3: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
2: ప్రతి కథను
3: ప్రతి గాథను
2: ఒడిసిపట్టి
3: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
2: మీకు అందిస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.

తెత్తుపై నుంచి ఓ కప్పులో వంచి ఆ కప్పులో నుంచి ఈ కప్పులో పోసి అట్నుంచి ఇట్నుంచి ఇట్నుంచి అట్నుంచి బాగా గెలక్కొట్టు చున్నుర్గు ఉప్పొంగగా తెచ్చి ఇస్తారుగా. గొప్ప నిష్టాగరిష్ఠుల్ భరిష్టాలలోనన్ గరిష్టంబుగా కాపి తాగేందుకిష్టం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్. స్టూడియో క్లాక్లో టైం 9:40 అవుతోంది. నేను మీ ఆర్జే చంద్రిక. అనుభూతికి అలవాటుకి ఎంతో వ్యత్యాసం ఉంది కదా, వాటిద్దరికీ చుక్కెదురంట. మీరు ఏదైనా అనుభవించాలి అనుకుంటే దాన్ని అలవాటుగా మార్చుకున్నారనుకోండి, దాన్ని అంతగా ఆస్వాదించలేరు. అదే ఏదైనా అలవాటు అయిపోయిందనుకోండి, అది ఇంకా ఒక డిఫాల్ట్ రొటీన్ సెటప్ లాగా అలా ముందుకు సాగిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, కాఫీయే తీసుకోండి, పొద్దున లేచి ఏదో ఫోన్ స్క్రోల్ చేసుకుంటూ ఏదో అసలు ఏ కప్పులో తాగుతున్నామో, ఏ కాఫీయో ఏ బ్రాండో అసలు ఏమీ తెలియకుండా, ఏ కాంబినేషనో అర్థం కాకుండా అలా వేడి చేసుకున్నామా, కాఫీ కలుపుకున్నామా, వేడివేడిగా రెండు సిప్పులు వేసి పరిగెట్టామా ఆఫీస్కి అనేది అలవాటు. అది ఒక 2 మినిట్స్ పాజ్ చేసి మీ ఫేవరెట్ కప్లో అలా చిక్కగా డికాషన్ వేసుకుని వేడివేడిగా కాఫీ కలుపుకొని ఒక 5 నిమిషాలు ప్రపంచంతో సంబంధం లేకుండా కాఫీ తాగడం అనేది అనుభూతి. మరి మనము మన జీవితంలో చేసే ఎన్నో విషయాలు అనుభవించడం మానేసి అలవాటు ప్రకారంగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. దానివల్ల ఒకటి, వీఆర్ స్టీలింగ్ ఆర్ సెల్స్ ఫ్రమ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ లివింగ్ థింగ్స్, అండ్ ఇంకొకటి ఇస్ సింప్లీ నాట్ హ్యావింగ్ ద టైమ్ టు ఎక్స్పీరియన్స్ థింగ్స్ దట్ వీ లవ్. ఫర్ ఎగ్జాంపుల్, యూ కెన్ మేక్ హ్యావింగ్ కాఫీ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇట్ సెల్ఫ్. లేకపోతే నాకు కెఫీన్ లేకపోతే బండి నడవదు అని చెప్పి పొద్దున్నే కాఫీ తాగేసి ఆఫీస్కో స్కూల్కో కాలేజ్కో ఎక్కడికో పరిగెట్టడం, ఈ రెండిట్లో ఏది కావాలి అని చూస్ చేసుకునే చాయిస్ అనేది ఎప్పుడూ మన చేతిలోనే ఉంటుంది. కాబట్టి ఈసారి మీరేం చేసినా ఇది ఒక అనుభూత అలవాట అని ఆలోచించి చేస్తే ఐ థింక్ యువర్ పర్స్పెక్టివ్ విల్ చేంజ్ అ బిట్. సో ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఒక 5 మినిట్స్ ఆగి సన్సెట్ చూడడం అవ్వచ్చు, ఆర్ మీకు నచ్చిన పాటని ఏదో పని చేస్తూ బ్యాక్గ్రౌండ్లో వినడం కాకుండా కూర్చుని ప్రాపర్గా లిరిక్స్ వింటూ ఆర్ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ వినడం కావచ్చు, ఆర్ మీరు ఈరోజు చేయబోయే లంచో బ్రేక్ఫాస్టో ఏదో డూమ్ స్క్రోల్ చేస్తూ సోషల్ మీడియా పోస్టులు చదువుతూ కాకుండా ప్రాపర్గా కూర్చుని దాన్ని ఎంజాయ్ చేసి దాని ఫ్లేవర్స్ ఫీల్ అవ్వడము, ఆర్ మీరు కొద్దిసేపట్లో తాగబోయే కాఫీనే ఎంజాయ్ చేయొచ్చు. ఇలా ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. ఎండ్ ఆఫ్ ది డే చెప్పొచ్చేది ఏంటి అంటే, ఒక ఎక్స్పీరియన్స్ కావాలి అంటే గ్రాండ్ వెకేషన్స్ ఆర్ ట్రావెలింగ్ ఇవన్నీ యునో కమ్స్ టు అవర్ మైండ్ టు బిగిన్ విత్. బట్ వాటి అవసరం లేకుండా ఎవ్రీడే మనం చేసే చిన్న విషయాల్ని కూడా ఎక్స్పీరియన్స్ చేయడం మొదలు పెడితే పెద్ద విషయాలు అవే ముందుకు వస్తాయి. సో మీరు వెళ్ళి మీ కాఫీని అనుభవించండి. ఇంకో చక్కటి పాట మీకోసం.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
3: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
2: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
3: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
2: పేరిణి నృత్యం,
3: ఒగ్గు కథలు,
2: జానపద గీతాల సోయగాలతో
3: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
2: పచ్చని పంటలొక వైపు,
3: చేనేత చీరలు మరోవైపు,
2: బిర్యానీ రుచుల నుంచి
3: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
2: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
4: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
5: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
4: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
5: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
4: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
5: ఓ అవునా?
4: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
5: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
4: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
5: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
4: ఒక్క హలీమే కాదు,

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్. స్టూడియో క్లాక్లో టైం 9:59 అయింది. మరికొద్ది క్షణాల్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉజ్బెకిస్తాన్లో పర్యటిస్తారు. మధ్య ఆసియా దేశమైన ఉజ్బెకిస్తాన్లో ఆయన 2 రోజుల పాటు పర్యటిస్తారు. 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి అధ్యక్షుడు షఫ్కత్ మీర్జియాయోవ్తో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుంచి అమెరికాలో 6 రోజుల పర్యటనలో ఉంటారు. షికాగో, యాష్విల్, న్యూయార్క్ నగరాలు సందర్శిస్తారు. షికాగోలో ప్రముఖ పెట్టుబడిదారులతో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో ఆర్థిక మంత్రి పాల్గొని ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ సీఈఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రతినిధులతో చర్చిస్తారు. తెలంగాణలో పెరుగుతున్న వరి ఉత్పత్తికి అనుగుణంగా 5 నుంచి 10 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఆధునిక ధాన్య శిలువలు నిర్మిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని అహ్మదాబాద్లో జరిగిన ఫార్మా అవార్డ్స్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. గుజరాత్ విద్యాపీఠ స్నాతకోత్సవంలో సంస్కృతి పరిరక్షణ గురించి చెప్పి కామన్వెల్త్ ఒలింపిక్స్ నిర్వహణ పద్ధతులపైన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 2030 నాటికి ఈవీ విపణి 20 లక్షల కోట్లకు చేరి 5 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. మై భారత్ హైదరాబాద్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఖేలో ఇండియా సంవాద్, యువ సంవాద్ నిర్వహించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ సందేశంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో క్రీడలు, వికసిత్ భారత్ సాధనపై విద్యార్థులతో మై భారత్ ప్రతినిధులు చర్చించారు. రాష్ట్రంలో ట్రాఫిక్ నిర్వహణ మెరుగుపరచడంతో పాటు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ పేరుతో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లో కరువాను ఓడించి ప్రజ్ఞానంద ఈ టైటిల్ నెగ్గిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు. మరోవైపు మహిళల హాకీ ప్రపంచ కప్లో జర్మనీపై 3-1 గెలిచిన భారత్ జట్టు 5వ స్థానంలో నిలిచింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

4 అవుతోంది, మన నెక్స్ట్ ఆర్ జనీష్ కూడా వెయిట్ చేసేస్తున్నారు. సో ఈరోజు కింతే ఎన్నో కబుర్లు చెప్పుకున్నాము, ఎన్నో చక్కటి పాటలు విన్నాము. వన్ థింగ్ దట్ ఐ వాంట్ టు లీవ్ యూ విత్ ఇస్, మీకు ఏమైనా అనిపిస్తే, మనసులో ఏమైనా మాట ఉంటే అది తప్పకుండా ఎదుర్కొన్న వాళ్ళకి చెప్పడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం లోపలే ఆ మాట ఉంచేసుకుని ఎంతో ఓవర్ థింకింగ్ చేసేసి అది బండి ముందుకి వెళ్ళదు, వెనక్కి రాదు. దాని బదులు సింపుల్గా మీ ఆలోచనలు ఏంటో, మీ అభిప్రాయాలు ఏంటో షేర్ చేసుకోగలిగిన వాళ్ళతో మాట్లాడేస్తే గుండెలో బరువు తీరిపోతుంది, వీకెండ్ సాఫీగా సాగిపోతుంది. మరి ఇంకొన్ని కబుర్లతోటి నెక్స్ట్ వీక్ నేను ముందుకు వచ్చేస్తాను. ఈలోపు ఇంకొన్ని చక్కటి పాటలు, ఇంకో ఎన్నో మంచి కబుర్లు చెప్పడానికి మన నెక్స్ట్ ఆర్జే స్టూడియోలో వెయిట్ చేసేస్తున్నారు. అంటిల్ నెక్స్ట్ టైం, సైనింగ్ ఆఫ్ యువర్ ఆర్జే చంద్రిక.

డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: FM Rainbow 101.9.
1: బ్రో, ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
2: ఏ, ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పదా హలీం తిందాం.
1: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
2: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
1: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
2: ఓ అవునా?
1: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
2: సరే కాని అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
1: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది
0: జష్నే హైదరాబాద్ ఎట్ 2 PM ఓన్లీ ఆన్ FM రెయిన్బో 101.9. FM రెయిన్బో 101.9.

0: FM Rainbow 101.9.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
0: FM Rainbow 101.9.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉజ్బెకిస్తాన్లో పర్యటిస్తారు. మధ్య ఆసియా దేశమైన ఉజ్బెకిస్తాన్లో ఆయన 2 రోజుల పాటు పర్యటిస్తారు. వరుస సెలవులు, రాఖీ పౌర్ణమి రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్టు ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి చెప్పారు. మహాలక్ష్మి పథకంతో పెరిగే మహిళా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి ప్రయాణాలు సాఫీగా సాగేలా పర్యవేక్షిస్తారన్నారు. మిగులు ధాన్యాన్ని ఈవేలం ద్వారా పారదర్శకంగా విక్రయించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మార్కెట్ ప్లేస్, తెలంగాణ ఈ ప్రొక్యూర్మెంట్ పోర్టల్ వంటి ప్రభుత్వ వేదికలను వినియోగించాలని సూచించారు. దేశ ఆర్థిక సమానత్వంలో మైలురాయిగా నిలిచిన ప్రధానమంత్రి జన్ధన్ యోజన 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు 59 కోట్లకు పైగా ఖాతాలు తెరవగా 3,17,000 కోట్ల రూపాయల డిపాజిట్లు నమోదయ్యాయి. 56% మహిళల ఖాతాలతో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవ అనేది మరింత విస్తరించింది. జమ్మూకాశ్మీర్లో 57 రోజుల పాటు కొనసాగిన వార్షిక అమర్నాథ్ యాత్ర ఈ రోజుతో ముగుస్తుంది. మహంత్ దీపేంద్ర గిరి నేతృత్వంలో చడీ ముబారక్ పవిత్ర గుహాలయం చేరుకోవడంతో ముగింపు ఘట్టం పూర్తవుతుంది. ఈ ఏడాది పహల్గాం బల్తాల్ మార్గాల ద్వారా 480,000 మందికి పైగా భక్తులు మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు. నేపాల్లో ఆకస్మిక వరదల్లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను గుర్తించి రక్షించే ప్రయత్నాలను భారత్ ముమ్మరం చేసింది. నేపాల్లో సంభవించిన భారీ ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 389కి చేరింది. 290 మంది భారతీయులతో సహా వేలాది మంది గల్లంతైన వారిని వెతికేందుకు సహాయ చర్యలను అధికారులు కొనసాగిస్తున్నారు. అమెరికాలోని సెయింట్ లూయిస్లో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్యాబియానో కరువానాపై విజయం సాధించి గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: Oh ya, yeah. Little sad.
1: Very sad lah.

0: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: Hey there, do you agree with me that some emotions cannot be explained? They can only be tasted. With a pinch of history, a spoonful of culture, and with a whole lot of flavor, every dish has a tale to tell. Of its roots, of its rich legacy, and about the goodness within it. From royal recipes to timeless streetside favorites,

0: రెయిన్బో 101.9. హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: FM Rainbow 101.9
1: ఇరానీ చాయ్,
2: బన్ మస్కా,
1: హైదరాబాదీ బిర్యానీ,
2: టంగ్ ది కబాబ్,
1: కుర్బానీ కా మీఠా,
2: షహదూద్ మలై.
1: హైదరాబాద్ ఇస్ అ గ్రాండ్ బఫే
2: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ అ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
1: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నె హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
2: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ FM రెయిన్బో 101.9.
1: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
2: ఇట్స్ కల్చర్, హిస్టరీ అండ్ ఫ్లేవర్ రోల్డ్ ఇన్ టు వన్.
1: జష్నె హైదరాబాద్.
3: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. And somewhere between all these misunderstandings start అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 PM every day only on FM Rainbow 101.9.
4: A very, very good morning, dear listeners. Aap sun rahe Akashwani Hyderabad, FM Rainbow 101.9. Show chal raha hai, namaste, hello, aadab, aur main Unisha aapke saath. Ye hai show ka segment, जी हाँ, जिसे आई थिंक हमने कंप्लीट भी कर लिया है. 11:55 हो चुके हैं और मैं आपको बता दूं कि अब से थोड़ी ही देर में, यानी कि दोपहर के 12 बजे हम आपको लिए चलेंगे आकाशवाणी के दिल्ली केंद्र, जहां से दोपहर के 12 बजे आप सुन पाएंगे हिंदी में समाचार और 12:05 पर इंग्लिश, न्यूज़ इन इंग्लिश. एंड उसके बाद फिर से एक बार मैं लौटूंगी नमस्ते हेलो आदाब के तीसरे सेगमेंट के साथ, जहां पे मैं आपके लिए प्ले करूंगी कुछ वेस्टर्न सॉन्ग्स. जी हाँ, एक

0: FM Rainbow 101.9. హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
4: ఇరానీ చాయ్,
5: బన్ మస్కా,
4: హైదరాబాదీ బిర్యానీ,
5: టంగ్ ది కబాబ్,
4: కుర్బానీ కా మీఠా,
5: షహదూద్ మలాయ్.
4: Hyderabad is a grand buffet
5: and every dish has a story waiting to be told.
4: Exactly. That's why Jashne Hyderabad is your afternoon treat
5: from 2 to 3 p.m. every day on FM Rainbow 101.9.
4: It's not just food.
5: It's culture, history and flavor rolled into one.
4: Jashne Hyderabad.

0: FM Rainbow 101.9. హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: FM Rainbow 101.9.
1: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. అట్ 7 PM ఎవ్రీడే ఓన్లీ ఆన్ FM రెయిన్బో 101.9.
2: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
3: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
0: FM రెయిన్బో 101.9.

0: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: Well, it's 48 minutes past 12 by the studio clock. Dear listeners, a very, very good afternoon. And once again, wishing you all a very happy Raksha Bandhan. You are tuned into Akashwani Hyderabad, FM Rainbow 101.9, listening to Namaste, Hello, Adab, and I'm RJ Nisha with you. Well, this is the third segment of our show, and I just want to take this moment and ask you that have you ever heard someone say, love keeps me going? Well, I don't know about everyone else, but I've definitely heard people say that. Sometimes, you know, it's the love of your family, sometimes it's a friendship, sometimes it's the love you share with someone special, and sometimes it's simply knowing that there is someone out there who cares about you, believes in you, and has your back. Because life isn't always easy, you see. There are days when we feel tired, lost, or just not strong enough to keep going. And somehow, a little bit of love can make all the difference. And maybe that's what people mean when they say, love keeps me going. And since we are talking about love, here's a beautiful song that captures that feeling so perfectly. So now let's listen to A Thousand Years by Christina Perry.

0: And with that beautiful track, dear listeners, we have come to the end of our Western music segment. But don't go anywhere, because you'll be listening to Hello Rainbow at 1 p.m., where we'll have lots of interesting conversations and, of course, lots of fun. And before we wrap up, let me give you our phone numbers, because I would love to hear from you and have you join me on the show. So here are our numbers, three numbers. The first number is 0402323030, then 0402324821, and then 0402970475. So stay tuned, because I'll be joining you shortly with Hello Rainbow.
1: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
2: FM Rainbow 101.9.

0: एकदम सही बोले आप, आपको
1: जी
0: भी रक्षाबंधन का शुभकामनाएं। तो
1: थैंक यू सो मच, थैंक यू।
0: फिर हमारा निशा जी हमारा रक्षाबंधन मानने के लिए नया है।
1: अरे क्या ही बताएगा, लेकिन मैं चलिए वहां पे फिजिकली प्रेजेंट नहीं हूं, बट कोई नहीं, हमारी बात हो रही है, मैंने आपको विश किया, आप समझ लीजिए कि मैं आपके साथ सेलिब्रेट कर रही हूं। ओके
0: बहुत लंबा समय के समय आपसे बात हो रही है।
1: जी जी बिल्कुल बिल्कुल।
0: और आज आप तो जो टॉपिक दिए हैं निशा जी, जिंदगी में इन्वेस्टमेंट के मतलब क्या होता है कि अपना जो प्यार है पहला वो रहना चाहिए, और सहन रहना चाहिए
1: जी
0: पेशेंस, और नॉलेज रहना चाहिए, पैसे रहना चाहिए, स्किल भी रहना चाहिए, सब कुछ रहे तो ये जब जब जाके ये जिंदगी बनती है।
1: जी बिल्कुल सही कहा आपने।
0: जब फुल फुल लाइफ अपन जी सके मतलब, और भगवान भी इंसान को मतलब प्यार कैसा है बोलते उन्होंने नहीं समझाया अपने को, उसके वास्ते इंसान को दिखाया यही है प्यार। तो फिर वो इंसान वो प्यार दिखाने के वास्ते उसका इंसानियत दिखाना पड़ता।
1: बिल्कुल
0: उसके वास्ते ये सारे जरूरत है निशा जी जिंदगी में। तो
1: हाँ
0: मेरे
1: जी।
0: हिसाब से तो ये सब सारे रहे तो ये जब जाके फुलफिल लाइफ बनता, मेरे ख्याल से फुलफिल इन्वेस्टमेंट करे तो जब जाके अपना इन्वेस्टमेंट एक अच्छा खासा वो रिटर्न देते अपने को,
1: जी चलिए
0: अच्छा
1: बहुत
0: खासा
1: अच्छी
0: रिटर्न
1: बात
0: तो
1: है।
0: दे।
1: हाँ तो इन शॉर्ट
0: अरे
1: सबसे
0: तो
1: बेस्ट इन्वेस्टमेंट कौन सी है अभी तक आपकी, सबसे बेस्ट
0: अच्छा
1: जिसने आपको बहुत सारा फायदा दिया हो?
0: अच्छा ओ, मैं फायदा पा रहा हूँ बोल के ही
1: हाँ
0: ये सजेशन मैं आगे लगाया।
1: ओके
0: हैव अ नाइस डे।
1: चलिए, थैंक यू सो मच यू
0: थैंक
1: टू, एंड वंस अगेन हैप्पी रक्षाबंधन, थैंक यू फॉर कॉलिंग,
0: यू सर।
1: थैंक यू सो मच। तो जी हाँ, ये थे मुरली जी, एंड आई थिंक हमारे कुछ और भी कॉलर्स हैं जो हमसे जुड़ना चाहते हैं, तो हम जुड़ेंगे उनसे भी, लेकिन कुछ छोटे छोटे संदेश हैं जो काफ़ी इम्पॉर्टेंट हैं, तो वो सुनिए आप फिलहाल के लिए, और उसके बाद हम जुड़ेंगे कुछ और कॉलर्स के साथ। आप सुन रहे हैं आकाशवाणी हैदराबाद, FM रेनबो 101.9, फिलहाल चल रहा है हेलो रेनबो का सफ़र।
2: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: హే వెరీ హంగ్రీ, వాట్ స్పెషల్ టుడే?
5: బిర్యానీ, కబాబ్స్, హలీమ్. బట్ వెయిట్, దిస్ మోర్.
4: మోర్ దాన్ ఫుడ్, ఇట్స్ ద స్టోరీస్ బిహైండ్ ద రెసిపీస్, ద హిస్టరీ ఆఫ్ ద కిచెన్స్ అండ్ ద ఫ్లేవర్స్ దట్ షేప్డ్ అవర్ సిటీ. అండ్ వేర్ డు వి టేస్ట్ ఆల్ దిస్?
5: ఆన్ జష్నే హైదరాబాద్ ఎవ్రీ ఆఫ్టర్నూన్ అట్ 2 o'clock ఆన్ FM రెయిన్బో 101.9.
4: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi Biryani, it's a feast for your ears.
6: Jashne Hyderabad, savor the city's soul.
1: दोपहर के 1:15, अ वेरी गुड आफ्टरनून डियर लिसनर्स, आप जुड़े हुए हैं हेलो रेनबो के साथ, और होने वाली है आपसे कुछ और बातें, और बातों की बात करें तो एक सिंपल सा टॉपिक मैंने आपको दिया है कि आप आपकी लाइफ की सबसे अच्छी इन्वेस्टमेंट या फिर यूं कह लीजिए

0: कि सबसे अच्छी इन्वेस्टमेंट आप किससे मानते हैं, पैसे को या फिर नॉलेज को या फिर रिलेशनशिप्स को या फिर कोई ऐसी स्किल जिसे सीखकर आपको लगा कि ये मेरे लाइफ की सबसे अच्छी इन्वेस्टमेंट थी। तो चलिए हमारे नेक्स्ट कॉलर जो हमसे जुड़ना चाहते हैं, देखते हैं कौन है वो। हेलो रेनबो।
1: हैप्पी हैप्पी निशा जी, गुड आफ्टरनून।
0: हैप्पी रक्षाबंधन, गुड आफ्टरनून रमैया जी, कैसे हैं आप? नमस्ते नमस्ते।
1: बहुत बहुत दिन हो गए तेरे से बात करने के, कॉल
0: हाँ,
1: बात
0: बहुत
1: करने
0: दिन
1: के।
0: हो गए थे।
1: हैप्पी
0: चलिए, बहुत अच्छा हुआ कि आज हमारी बात हो रही है। थैंक
1: हैप्पी रक्षाबंधन।
0: यू जी, थैंक यू। हैप्पी रक्षाबंधन टू यू टू।
1: तो लाइफ में सब से प्यार से रहना, सब से अच्छा रहना, बात तो अच्छा बात करना। हमें घर में भी बाहर भी अच्छा रहना, उन प्यार प्यार से बात करना, प्यार से रहना।
0: जी
1: मेरा मेरा मैसेज वैसा तुम
0: जी
1: करती हूँ मैं।
0: ओके ओके, थैंक यू।
1: ओके
0: तो
1: माँ, ओके निशा जी, आप रक्षा बंधन, हैप्पी रक्षा बंधन।
0: हैप्पी रक्षाबंधन, थैंक यू सो मच। तो जी हाँ, ये थे रम्या जी, और इनका आई थिंक कहना यही था कि सबसे अच्छे इन्वेस्टमेंट जो है वो प्यार है। और जैसा कि इन्होंने कहा ना कि सबसे अच्छे से प्यार से बात करना, तो उसका सबसे बड़ा एग्जाम्पल तो वो खुद ही है, रम्या जी ही है। इतने प्यार से बात करते हैं कि सिर्फ बातों में ही इतना प्यार झलकता है। ऐसा लगता है कि कोई ऐसा इंसान है जिसके पास देने के लिए बहुत सारा प्यार है। इसी के साथ आगे बढ़ेंगे। कुछ छोटे छोटे संदेश हैं जो अभी मैं प्ले करूंगी, और उसके बाद कुछ खूबसूरत गाने जो प्ले करेंगे, इससे पहले कि हम अपने कुछ और लिसनर्स से जुड़ें। तो सुनते रहिए, ये है FM रेनबो 101.9 आकाशवाणी हैदराबाद।
2: ईरानी चाय,
3: बन मस्का,
2: हैदराबादी बिरयानी,
3: टंग दी कबाब,
2: कुर्बानी का मीठा,
3: शहदूद मलाई।
2: हैदराबाद इज अ ग्रैंड बफे
3: एंड एवरी डिश हैज अ स्टोरी वेटिंग टू बी टोल्ड।
2: एग्जैक्टली, दैट्स व्हाई जश्न ए हैदराबाद इज योर आफ्टरनून ट्रीट
3: फ्रॉम 2 to 3 PM एवरी डे ऑन FM रेनबो 101.9।
2: इट्स नॉट जस्ट फूड,
3: इट्स कल्चर, हिस्ट्री एंड फ्लेवर रोल्ड इनटू वन।
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయ వారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్ లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్ గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్ గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్ గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. అట్ 7 PM ఎవ్రీడే ఓన్లీ ఆన్ FM రెయిన్బో 101.9.

0: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
3: ఇరానీ చాయ్,
4: బన్ మస్కా,
3: హైదరాబాదీ బిర్యానీ,
4: టంగ్ ది కబాబ్,
3: కుర్బానీ కా మీఠా,
4: షహదూద్ మలాయ్.
3: హైదరాబాద్ ఇస్ అ గ్రాండ్ బఫే.
4: And every dish has a story waiting to be told.
3: Exactly. That's why

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: दोस्तों आप जुड़े हुए आकाशवाणी हैदराबाद एफएम रेनबो 101.9 के साथ. हेलो रेनबो का सफर जारी है और अब मैं जुड़ने जा रही हूं आपसे और होने वाली कुछ बातें. एंड बातों की बात करें तो एक बहुत ही प्यारा सा टॉपिक मैंने आपको दिया था आज, जिस पर हम बात करने वाले हैं कि आपका सबसे अच्छा इन्वेस्टमेंट क्या है, या फिर यूं कह लीजिए कि आपको क्या लगता है सबसे अच्छी इन्वेस्टमेंट क्या है, पैसा या फिर नॉलेज. तो जी हाँ, इस टॉपिक पर हम ढेर सारी बात करने वाले हैं और एक बार फिर से आप सभी को रक्षाबंधन की ढेरों शुभकामनाएं. तो चलिए जुड़ते हैं हमारे नेक्स्ट कॉलर के साथ. हेलो रेनबो.
2: हेलो मैम.
1: हाँ जी, नमस्ते.
2: ईशा जी, मेरा नाम आयशा सिद्दीका है.
1: ओके, बहुत बहुत स्वागत है
2: मैम. टॉपिक बहुत अच्छा है.
1: थैंक यू सो मच. थैंक यू सो मच.
2: टॉपिक तो ये बोलूंगी कि नॉलेज होना भी एक जरूरी है, उसकी भी इन्वेस्टेड वो होना, सेविंग होना चाहिए. नॉलेज बहुत अच्छी चीज होती है. नॉलेज होना चाहिए इंसान में.
1: जी जी,
2: जब नॉलेज हो तो इंसान आगे तरक्की भी करता है. और जो है उसके अंदर नॉलेज है तो वो मार्केटिंग में भी बहुत डेवलपमेंट होता है और आगे चल के वो तरक्की भी करता है. उससे उसकी नॉलेज के हिसाब से उसको वो जॉब भी मिल

0: FM Rainbow 101.9 Musically yours.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరు వచ్చేసారు జస్ని హైదరాబాద్ లోకి, మీ రాజేష్ తో. హైదరాబాద్ అనగానే మనకి ఎన్నో రుచులకు కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. మరి హైదరాబాద్ స్టైల్లో కొంచెం బిర్యానీ స్టైల్తో చేస్తారు, అది ఏ వంటకం? మరి దాని గురించే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. దీన్ని బిస్మిల్లాబాద్ సాంబార్ రైస్ అంటారు. ఇది హైదరాబాద్లో చాలా ఫేమస్, కానీ కొన్ని చోట్ల మాత్రమే మనకు అందుబాటులో ఉంటుంది. ఇది ఒక రకంగా బిస్మిల్లా బిర్యానీ రైస్ నుంచి వచ్చిందని చెప్పొచ్చు. కానీ మరి వెజిటేరియన్స్ అందరు కూడా మరి బిస్మిల్లా బిర్యానీ లాంటి వంటకం ఇవ్వాలనే ఉద్దేశంతో తయారు చేసిందే బిస్మిల్లా బిర్యానీ రైస్. మరి ఆ బిస్మిల్లా బిర్యానీ రైస్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం జస్ని హైదరాబాద్లో.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం జస్నీ హైదరాబాద్. జస్నీ హైదరాబాద్ లో మనం మాట్లాడుకుంటున్నాం హైదరాబాద్ బిస్మిల్లా సాంబార్ రైస్ గురించి. ఇక దీనికి కావాల్సిన ఆహార పదార్థాలు ఏంటంటే బియ్యం ఒక కప్పు, కందిపప్పు ఒక హాఫ్ స్పూన్, సారీ కందిపప్పు బియ్యం సమపాలల్లో ఉండాలి. తర్వాత ఉల్లిపాయలు సంబంధించి ఒక ఉల్లిపాయ తీసుకోవాలి నీరుల్లి, అలాగే టమాటా ఒకటి, పచ్చిమిర్చి రెండు, మునక్కాయలు అలాగే వంకాయ, బెండకాయ ముక్కలు, కొద్దిగా చింతపండు పులుసు అంటే ఒక కప్పు చింతపండు పులుసు, సాంబార్ పొడి అండ్ 2 స్పూన్స్ బిస్మిల్లా స్పెషల్ కోసం గరం మసాలా, 1/2 అంటే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి, అలాగే బిర్యానీ ఆకులు కొన్ని, దాల్చిన చెక్కలు చిన్న చిన్న ముక్కలుగా ఉన్న దాల్చిన చెక్కలు కొన్ని దానికి సరిపడా, అలాగే లవంగాలు ఒక 2-3 తీసుకోవాలి. సో ఇది బిస్మిల్లా బిర్యానీ రైస్ మరి అందరు తినలేరు, అది నాన్ వెజ్తో కూడింది కాబట్టి. సో వెజిటేరియన్స్ కూడా అట్లాంటి టేస్ట్ ఉన్న ఒక పదార్థాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో తయారు చేసిందే మరి హైదరాబాద్ స్టైల్లో బిస్మిల్లా బిర్యానీ రైస్. సో ఈ ఏమేం కావాలి అనేది మనం ఇప్పుడు అనుకున్నాం కదా, సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలన్నది కూడా మనం తెలుసుకుందాం. ఆలోపిస్తూ 100% లవ్ నుంచి వచ్చేస్తుంది ఇన్ఫాక్చుయేషన్ సాంగ్ మీకోసం, మరి ఆ తర్వాత మరి తయారీ విధానం కూడా మనం తెలుసుకుందాం.

0: వెరీ హంగ్రీ, వాట్ స్పెషల్ టుడే?
1: బిర్యానీ, కబాబ్స్, హలీమ్. బట్ వెయిట్, దిస్ మోర్.
2: మోర్ దాన్ ఫుడ్, ఇట్స్ ద స్టోరీస్ బిహైండ్ ద రెసిపీస్, ద హిస్టరీ ఆఫ్ ద కిచెన్స్ అండ్ ద ఫ్లేవర్స్ దట్ షేప్డ్ అవర్ సిటీ.
0: అండ్ వెయిట్ డు వి టేస్ట్ ఆల్ దిస్?
1: ఆన్ జష్నే హైదరాబాద్, ఎవ్రీ ఆఫ్టర్నూన్ అట్ 2 o'clock ఆన్ FM రెయిన్బో 101.9.
2: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi biryani, it's a feast for your ears.
3: Jashne Hyderabad, savor the city's soul.
4: Mirvintunaru Akashavani Rainbow FM, Jashne Hyderabad. Jashne Hyderabad lo ee roju manu maatladukuntunnam Bismillah Sambar Rice gurinchi. సో ఈ బిస్మిల్లా సాంబార్ రైస్ ఎలా తయారు చేస్తారు అని అంటే, బియ్యం కందిపప్పు కలిపి ఒక 20 నిమిషాలు నానబెట్టాలి. మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ఒక గ్లాస్, చిన్న గ్లాస్ మరి బిర్యానీకి సంబంధించిన రైస్ అయినా పెట్టుకోవచ్చు, లేదా నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. అలాగే దానికి ఈక్వల్గా మరి కందిపప్పు కూడా తీసుకోవాలి. సో ఈ రెండింటిని కలిపి 4 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో ఉడికించాలి. అలాగే బాండీలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి కాసేపు వేయించాలి. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా కూరగాయలు కూడా వేసి 2 నిమిషాలు ఫ్రై చేయాలి. తర్వాత చింతపండు పులుసు, సాంబార్ పొడి, గరం మసాలా, తర్వాత ఉప్పు

చేసి 5 నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత ఇప్పుడు ఉడికించిన అన్నం పప్పు ఇందులో వేసి బాగా కలపాలి. కొంచెం నెయ్యి వేస్తే బిస్మిల్లా స్టైల్ టేస్ట్ వస్తుంది. తర్వాత పైన ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర నెయ్యి వేసి సర్వ్ చేయాలి. ఉడిపి హోటల్లో లాగా కావాలి అని అంటే పక్కన పాపడ్ పెరుగు ఆవకాయతో కలిపి తింటే చాలా సూపర్గా ఉంటుంది. బిస్మిల్లా సాంబార్ రైస్. ఇక పేరు ఎలా వచ్చింది మరి బిస్మిల్లా రైస్కి అనే విషయం మనం ఈ ట్రాక్ తర్వాత విందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు జష్ని హైదరాబాద్ ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఈ బిస్మిల్లా సాంబార్ రైస్ కి పేరు ఎలా వచ్చింది అంటే, పాత హైదరాబాద్ లో చాలా ఉడిపి హోటల్స్, ఇరానీ హోటల్స్ యజమానులు మరి మ్యాక్సిమం ముస్లిం సోదర్స్ పాతకాలంలో ఉండేవాళ్ళు. సో వంట మొదలు పెట్టే ముందు వాళ్ళ ఆచారం ప్రకారం మరి ప్రేయర్ చేసేవాళ్ళు. ఆ ప్రేయర్లో బిస్మిల్లా ఏ రెహమాన్ ఏ రహీం అని అనేవాళ్ళు అనమాట. అంటే వాళ్ళ దేవుణ్ణి ప్రేయర్ చేస్తూ వంట మొదలు పెట్టేవారు. సో ఆ వంట అంతా కూడా బాగా జరగాలని, మంచిగా బాగా అవ్వాలని, సో కస్టమర్స్ అందరు కూడా బాగా వచ్చి మరి వాళ్ళకి ఫుడ్ అందడంతో పాటు వీళ్ళకి మంచి ప్రాఫిట్ రావాలని మరి దేవుణ్ణి వాళ్ళ గాడ్ని ప్రేయర్ చేస్తూ మరి ఆ వంట మొదలు పెట్టేవాళ్ళు. సో అట్లా ఆ రైస్కి బిస్మిల్లా రైస్ అనే ఫస్ట్ బిర్యానీ స్టార్ట్ చేశారు. సో ఆ బిర్యానీ బాగా పాపులర్ అయిపోయిందంటే మిగిలిన రైస్ని కూడా వేస్ట్ చేయకుండా మరి ఆ రైస్ని బిర్యానీ చేసేవాళ్ళు అనమాట. దానికి బిస్మిల్లా రైస్ అని పేరు పెట్టారు. సో కాలక్రమంలో మరి ఆ బిర్యానీ ఫేమస్ అయ్యి బిస్మిల్లా రైస్ ఫేమస్ అయింది. ఫేమస్ అయిన తర్వాత మరి వెజిటేరియన్స్ కూడా అట్లాంటి ఫుడ్ ఒకటి అందించాలని మరి మిగతా వాళ్ళందరూ అనుకుని కూడా ఒక చిన్న ప్రయోగం బిస్మిల్లా సాంబార్ రైస్ అని ఆల్మోస్ట్ బిర్యానీకి దగ్గరగా ఫ్లేవర్ ఉండే ఐటమ్స్ ఏవేవైతే ఉంటాయో మరి ఆ ఐటమ్స్నన్నింటినీ కూడా కలిపి మరి ఈ బిస్మిల్లా సాంబార్ రైస్ని స్టార్ట్ చేశారు. మరి అది కూడా ఫేమస్ అయ్యి మరి సిటీలో కొన్ని ప్లేసెస్లో మరి ఇప్పటికీ కూడా ఉప్పల్ అండ్ దిల్సుఖ్ నగర్ ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ బిస్మిల్లా సాంబార్ రైస్ అనేది మనకు అనిపిస్తూ ఉంటుంది. మిగతా ప్రాంతాల్లో కూడా ఉంది కానీ మరి కొన్ని ప్రాంతాల్లో మరి ఎక్కువ పాపులారిటీని సంపాదించుకోలేకపోయింది. అండ్ ఆ టేస్ట్ అనేది మరి కొంతమందికి ఇప్పటికి కూడా తెలియదు బిస్మిల్లా సాంబార్ రైస్ అంటే. సో మరి పాత వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా ఈ బిస్మిల్లా సాంబార్ రైస్ గురించి తెలుసు. సో ఆ బిస్మిల్లా సాంబార్ రైస్ ఎలా తయారు చేయాలి ఇంట్లో అనేది కూడా ఇంతకుముందు తెలుసుకున్నాం. అండ్ దిల్సుఖ్ నగర్, ఉప్పల్ ఈ ప్రాంతాల్లోకి మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మరి కొన్ని ప్రత్యేకంగా హోటల్స్ ఈ బిస్మిల్లా రైస్కు ఫేమస్ ఉంటాయి. మరి ఆ హోటల్స్లో మరి బిస్మిల్లా సాంబార్ రైస్ టేస్ట్ చూస్తే మరి బిస్మిల్లా సాంబార్ రైస్ గురించి మీకు పూర్తిగా తెలుస్తుంది. అండ్ మళ్ళీ మళ్ళీ తినాలనిపించే విధంగా కూడా ఉంటుంది బిస్మిల్లా సాంబార్ రైస్. స్టూడియోలో టైం 2:35 దాటి 50 సెకండ్లు. మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం జష్ని హైదరాబాద్. సో మరి నిజాం కాలానికి బిస్మిల్లా రైస్ కి ఇంకా ఏంటి, తర్వాత సాంబార్ రైస్, సౌత్ ఇండియన్ సాంబార్ రైస్ కూడా సంబంధం ఉంది ఈ బిస్మిల్లా సాంబార్ రైస్. అది ఏంటంటే మరి నిజాం కాలంలో మాంసం తినని వాళ్ల కోసం కిచడీ కట్టలాగా ఒక వెజ్ రైస్ కావాలి అని సౌత్ ఇండియన్ సాంబార్ రైస్ కి హైదరాబాద్ బిర్యానీ స్టైల్లో గరం మసాలా, నెయ్యి, ఫ్రై ఆనియన్ యాడ్ చేసి కొత్త వంటకం తయారు చేశారు. సో అదే బిస్మిల్లా సాంబార్ రైస్. సో అందరినీ సాటిస్ఫై చేయడానికి ఇటు సాంబార్ రైస్ అంటే మామూలు సాంబార్ రైస్ మరి దీనికి కూడా కొంచెం తేడా ఉంది కదా. సో ఆ సాంబార్ రైస్ తినే వాళ్ళకి, తర్వాత ఈ బిర్యానీ తినే వాళ్ళకి, తర్వాత ప్యూర్ వెజిటేరియన్స్కి, సో అందరినీ సాటిస్ఫై చేయడానికి మరి ఈ బిస్మిల్లా సాంబార్ రైస్ని అప్పుడు తయారు చేశారు. రైట్, స్టూడియోలో టైం 2:48 దాటి 50 సెకండ్లు. మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: ఇరానీ చాయ్,
1: బన్ మస్కా,
0: హైదరాబాదీ బిర్యానీ,
1: టంగ్ ది కబాబ్,
0: కుర్బానీ కా మీఠా,
1: షహదూద్ మలై.
0: హైదరాబాద్ ఇస్ అ గ్రాండ్ బఫే
1: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ అ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
0: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నే హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
1: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ FM రెయిన్బో 101.9.
0: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
1: ఇట్స్ కల్చర్, హిస్టరీ అండ్ ఫ్లేవర్ రోల్డ్ ఇన్ టు వన్.
0: జష్నే హైదరాబాద్.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో FM 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు జష్ని హైదరాబాద్ లో. మరి ఉడిపి హోటల్ టచ్ ఎందుకు వచ్చిందంటే, నార్మల్ సాంబార్ రైస్ లో కేవలం కందిపప్పు సాంబార్ పొడి ఉంటుంది, కానీ బిస్మిల్లా స్టైల్లో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు వేస్తారు. అందుకే దీనికి బిర్యానీ వాసన వస్తుంది, కానీ పూర్తిగా ఇది బిర్యానీ వాసన వస్తుంది కానీ ఓన్లీ బిర్యానీ కాకుండా, ఇటు సాంబార్ రైస్ కాకుండా, మరి ఇద్దరిని బిర్యానీ తినాలనుకునే వాళ్ళకి, మరి సాంబార్ రైస్ తినాలనుకునే వాళ్ళకి ఇద్దరు కూడా నచ్చే వంటకము. ముఖ్యంగా ఇది శాకాహారంగా ఉంటూ మరి అందరినీ అందరికీ నచ్చే విధంగా తయారైన వంటకం బిస్మిల్లా సాంబార్ రైస్. సో ఉడిపిలో మరి ఈ వంటకం బాగా ఫేమస్ అయింది. అంటే ఉడిపి హోటల్కి ఎక్కువ శాకాహారులు వస్తూ ఉంటారు కదా, మరి వాళ్ళకి నచ్చే విధంగా, అరే ఇది చాలా భలేగా ఉందే, సో చాలా టేస్టీగా ఉందే, మరి ఇది మనం ప్రిఫర్ చేయొచ్చు చాలా టైమ్స్ అని మరి దాన్ని అట్లా ఇష్టపడే వాళ్ళు చాలా మందిలో ఉన్నారు. సో ఉడిపి హోటల్కి వెళ్ళేవాళ్ళు మరి ఈ బిస్మిల్లా సాంబార్ రైస్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో ఇది బిస్మిల్లా సాంబార్ రైస్ హిస్టరీ. ఈరోజు మనం జస్ని హైదరాబాద్లో దీని గురించి తెలుసుకున్నాం. సో ఇలా ప్రతిరోజు మనం ప్రతి ఒక్క వంటకం గురించి తెలుసుకుంటున్నాం. సో మనకి హైదరాబాద్లో మరి దేశం మొత్తం ఎన్ని రకాల వంటకాలు ఉన్నాయో, ఇంచుమించుగా అన్ని వంటకాలు మనకి హైదరాబాద్లో దొరుకుతాయి. సో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన కొన్ని ఫుడ్స్ కూడా ఇప్పుడు మనకి హైదరాబాద్లో దొరుకుతాయి. అండ్ ముఖ్యంగా చెప్పాలి అంటే ప్రాంతాల వారీగా కూడా మనకి ఇక్కడ మన రెండు తెలుగు స్టేట్స్లో ఉండే ఆహార పదార్థాలు ఏంటి, వాటి ప్రత్యేకతలు ఏంటి, సో ఆ ఫుడ్ తినడం వల్ల మనకు ఉపయోగం ఏంటి అని కూడా మనం ఆలోచించినట్టయితే అట్లా చాలా రకాలైన ఫుడ్స్ మన హైదరాబాద్లో అందుబాటులో ఉన్నాయి. సో వాటిని సెర్చ్ చేస్తూ ఏవి ఎక్కడున్నాయనేది మనకి ఇన్ఫర్మేషన్ కూడా చాలా తేలికగా దొరుకుతుంది కాబట్టి. సో మనకి ఏదైనా ఫుడ్ లోపం ఉంది అని అంటే మరి ఆ వరుసగా ఆ ఫుడ్ టేస్ట్ చేసినట్టయితే మనకి టేస్ట్ చేసినట్టు ఉంటుంది, అండ్ శరీరంలో మరి ఆ ఫుడ్ లోపం ఉంటుంది కదా. సో ఈ ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మనకి ఆ లోపం కూడా పోయి సో ఆరోగ్యంగా ఉండడానికి మనకి అవకాశం ఉంటుంది. సో ఇది బిస్మిల్లా రైస్కి, బిస్మిల్లా సాంబార్ రైస్కి సంబంధించిన హిస్టరీ. మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో FM 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా రాష్టపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. అన్న చెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక అయిన ఈ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకుని ప్రయాణికుల సౌకర్యార్థం రాష్టంలో టీజీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో 5,000 ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నారు. ఈ నెల 31 వరకు ఈ ప్రత్యేక బస్సులను నడుస్తాయని, మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణం యథావిధిగా కొనసాగుతుందని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. విశ్వనగరం పేరుతో గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు హైదరాబాద్ను విషాద నగరంగా మార్చేశాయని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. హైదరాబాద్ అభివృద్ది కేవలం బీజేపీతోనే సాధ్యమని, రాబోయే 3 మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తేనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన కేంద్ర పథకాలు ప్రజలకు పారదర్శకంగా అందుతాయని అన్నారు. నేపాల్ ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న తెలంగాణ పౌరుల భద్రతకు రాష్ట ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు గుర్తించిన 23 మంది వివరాలను కేంద్ర విదేశాంగ శాఖకు పంపించామని, ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సమన్వయం చేస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో పెరుగుతున్న ధాన్యం ఉత్పత్తికి అనుగుణంగా 5 నుంచి 10 లక్షల మెట్రిక్ టన్నుల శాస్త్రీయ నిల్వ సామర్థ్యంతో అత్యాధునిక ధాన్య శైలోల నిర్మాణానికి ప్రణాళికలు సిద్దం చేయాలని నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రాణహిత నదిపై తెలంగాణ ప్రభుత్వం తక్కువ విద్యుత్ వ్యయంతో త్వరగా నిర్మించ తలపెట్టిన తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించి సెప్టెంబర్ 1 ఢిల్లీలోని సేవాభవన్లో కేంద్ర జలసంఘం చైర్మన్ అధ్యక్షతన తెలంగాణ, మహారాష్ట జలవనరుల శాఖల ఉన్నతాధికారుల కీలక సమావేశం జరగనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుంచి అమెరికాలో 6 రోజులు పర్యటిస్తారు. ఆమె తన అమెరికా పర్యటనలో భాగంగా చికాగో యాష్విల్

డే న్యూయార్క్ నగరాలను సందర్శిస్తారు. అమెరికాలోని సెయింట్ లూయిస్లో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫాబియానో కరువానాపై అద్భుతమైన విజయం సాధించి గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరు చూస్తారు డబుల్ కమ్యూటర్లోకి. ఈరోజు మనం శ్రావణ పౌర్ణమి అండ్ రక్షాబంధన్ రెండు పండుగల్ని జరుపుకుంటున్నాము. మరి ఈరోజు రాఖీ పౌర్ణిమ, సోదర సోదరి బంధానికి గుర్తుగా ఈ పండుగను ప్రతి సంవత్సరం మనం శ్రావణ మాసంలో జరుపుకుంటాం. సో సోదర సోదరి బంధం చిరకాలం ఉండాలి అనే దానికి గుర్తుగా మరి పండుగను జరుపుకుంటాం. సో ఈరోజు మరి దేశవ్యాప్తంగా రాఖీ పౌర్ణిమను ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు భారతీయ ప్రజలు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం డబుల్ కమ్యూటర్. '1963లో సరిగ్గా ఇదే రోజు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ స్పీచ్ అందరినీ ఆకర్షించింది. అమెరికాలోని పౌర హక్కుల ఉద్యమ సమయంలో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ తన ప్రసిద్ధ I have a dream అనే ప్రసంగాన్ని వాషింగ్టన్ లో చేశారు. సో ఈ స్పీచ్ అందరినీ ప్రభావితం చేసింది. మరి అందరినీ ఒక చైతన్యవంతపరిచి మరి ఆ రోజు జరుగుతున్న ఉద్యమాలకి ఒక ఊతమిచ్చిందని చెప్పొచ్చు వారి ప్రసంగం. సో మరి ఈరోజు దానికి మరి యానివర్సరీ అని చెప్పొచ్చు. మరి ఆ ప్రసంగానికి మరి యానివర్సరీ అమెరికాలో జరుపుకుంటున్నారని చెప్పొచ్చు.

మన లైఫ్ లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు డబుల్ కమిటాలో. కొన్ని పత్రికలు అతి తక్కువ కాలంలోనే బాగా ఫేమస్ అయిపోతాయి, సో అందరినీ ఇంపాక్ట్ చేస్తాయి. అలాంటిదే సైంటిఫిక్ అమెరికన్. 1845 సంవత్సరంలో మరి సరిగ్గా 5 రోజు స్టార్ట్ అయింది. అతి తక్కువ కాలం మరి ఆగిపోకుండా నిరంతరం ప్రచురించబడిన మ్యాగజైన్ సైంటిఫిక్ అమెరికన్. 1945లో సరిగ్గా 5వ రోజు ఈ సంచిక మొదలై మరి బాగా ప్రాచుర్యం పొంది మరి ఎన్నో సైంటిఫిక్ ఆర్టికల్స్ ని ప్రచారం చేసింది సైంటిఫిక్ అమెరికన్.
3: పతా హై మే కౌన్ హూ శంకర్.

0: ఇరానీ చాయ్,
1: బన్ మస్కా,
0: హైదరాబాదీ బిర్యానీ,
1: టంగ్ ది కబాబ్,
0: కుర్బానీ కా మీఠా,
1: షహదూద్ మలాయ్.
0: హైదరాబాద్ ఇస్ అ గ్రాండ్ బఫే
1: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ అ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
0: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నే హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
1: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ FM రెయిన్బో 101.9.
0: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
1: ఇట్స్ కల్చర్, హిస్టరీ అండ్ ఫ్లేవర్ రోల్డ్ ఇన్ టు వన్.
0: జష్నే హైదరాబాద్.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి.

రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు డబుల్ కమిటాలు. కార్ల్ బ్రాన్హమ్ తన ప్రముఖ డ్రింక్ ని ఒక పేరుతో మరి మార్కెట్ చేయడం సరిగ్గా ఇదే రోజు ప్రారంభించారు. అలాగే మన భారతదేశంలో 1937 ప్రపంచ ప్రసిద్ధ సంస్థ

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు డబుల్ కమిటాలో. 2016 సంవత్సరంలో సరిగ్గా ఇదే రోజు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శ్రీహరికోట నుంచి తన మొదటి స్క్రామ్జెట్ ఇంజిన్ ని ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. సక్సెస్ఫుల్ గా ఆ స్క్రామ్జెట్ ఇంజిన్ రన్ అయింది.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు డబుల్ కమిటాలో. పోరాటం మా జన్మ హక్కు అంటారు మన ఇండియన్ సోల్జర్స్. ఏ వార్ వచ్చినా ఎంత ప్రమాదకరమైన వారైనా ఎదుర్కోవడానికి ఎప్పుడూ సిద్ధమంటారు. మరి చివరగా ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కొనైనా మరి విజయం సాధించడానికి ప్రతి క్షణం రెడీగా ఉంటారు మన భారత సైన్యం. సరిగ్గా 2017లో ఇదే రోజు చైనా సైన్యాల ఉపసంహరణ జరిగింది. సో భారత్ చైనాల మధ్య 2 నెలల పాటు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసి మరి డోక్లాం సరిహద్దుల్లో వివాదం ముంచుకొచ్చింది అండ్ బాగా యుద్ధం జరిగింది. మరి 2 సైన్యాలు అంటే భారత్ చైనా మధ్య బాగా పెద్ద యుద్ధం జరిగింది. సో మరి సరిగ్గా ఇదే రోజు 2017లో మరి పైనుంచి ఆర్డర్స్ వచ్చేసి మరి సంయమనం 2 దేశాల సైన్యాలు సంయమనం పాటించి మరి అధికారుల ఉత్తర్వులను పాటిస్తూ మరి 2 సైన్యాలు కూడా మళ్ళీ యుద్ధం ఆపేశాయి. చైనా మన దేశ

సైన్యాలు మరి యుద్ధం ఉపసంహరించుకున్నాయి. సో అలా మరి 2017లో యుద్ధం ఆగిపోవడం వల్ల మరి జరిగే నష్టమంతా కూడా ఆగిపోయినట్టే లెక్క. మరి ఆ 2 నెలల్లో మరి ఎంత నష్టం జరిగిందో మరి మన అందరికీ తెలుసు. యుద్ధం వల్ల మరి ఏ దేశానికి కూడా లాభం లేదు. సో 2 దేశాలకు నష్టము, తర్వాత ఆ 2 దేశాలు యుద్ధం చేయడం వల్ల మరి దాని ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద కూడా పడుతుంది. కాబట్టి మరి యుద్ధాన్ని జరుగుతుంది అని తెలిసినప్పుడు మరి ప్రపంచ దేశాలన్నీ కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి యుద్ధం ఆపే ప్రయత్నం చేయాలి. సో యుద్ధం ఆపే ప్రయత్నం జరిగినప్పుడు మరి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా బాగుపడుతుంది. కాబట్టి ఇది ఒక 2 దేశాల మధ్యే కాదు, 2 దేశాలకు సంబంధించిన అంశమే కాదు, సో ప్రపంచ దేశాలన్నిటికీ సంబంధించిన అంశం. కాబట్టి ఎప్పుడు యుద్ధం వచ్చే పరిస్థితులు ఏర్పడినా మరి ఆ యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేయాలి ప్రపంచ దేశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నేపాల్, టిబెట్ ప్రాంతాలలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 392కు పెరిగింది. అయితే సరిహద్దులోని రెండు వైపులా 1,468 మంది గల్లంతయ్యారు. నేపాల్లో 910 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించగా, టిబెట్లో మరో 558 మంది ఆచూకీ లభించడం లేదని అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన అపూర్వమైన ఫలితాలను అందించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద ఇప్పటి వరకు 59 కోట్లకు పైగా ఖాతాలు తెరవబడ్డాయి. మొత్తం డిపాజిట్లు 3,17,000 కోట్ల రూపాయలకు చేరాయి. భారతదేశం ప్రస్తుతం 7 ప్రదేశాల్లో 24 అణు విద్యుత్ రియాక్టర్లను నిర్వహిస్తోంది. వీటి మొత్తం స్థాపిత సామర్థ్యం 8.78 గిగావాట్లు. అణుశక్తి శాఖ ప్రకారం మరో 9 రియాక్టర్లు నిర్మాణంలో ఉన్నాయి. పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ మద్దతుతో నడుపుతున్న ఒక గూఢచర్య నెట్వర్క్ను ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ భగ్నం చేసింది. సోషల్ మీడియా వేదికగా 2024 నుంచి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ కోసం పనిచేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీకి చెందిన దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ సంస్కృత దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. సంస్కృతం భారతదేశ జ్ఞానం, తత్వశాస్త్రం, నాగరికతలకు చెందిన కాలాతీత భాష అని, ఇది దేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, బౌద్ధిక సంప్రదాయాలను పెంపొందించిందని ఉపరాష్టపతి పేర్కొన్నారు. సంస్కృత భాష కాలాతీత సమృద్దిని గుర్తు చేసుకోవడానికి శ్రావణ పౌర్ణమి రోజున ప్రపంచ సంస్కృత దినోత్సవాన్ని జరుపుకుంటారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. భాక్రానంగల్ డ్యాం గోడ 1.77 అంగుళాలు వంగిందని సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఒక నకిలీ వీడియోను ప్రభుత్వం ఖండించింది. డ్యాంకు గండిపడితే ఢిల్లీతో సహా పలు నగరాల్లో వరదలు సంభవించవచ్చని ఆ వీడియో తప్పుదారి పట్టించేలా ప్రచారం చేస్తోంది. ఈ వాదన అవాస్తవమని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ స్పష్టం చేసింది. జమ్మూకాశ్మీర్లో వార్షిక శ్రీ అమర్నాథ్ యాత్ర నేటితో ముగియనుంది. ఈ ఏడాది జులై 3న ప్రారంభమైన ఈ

7 రోజుల యాత్ర విజయవంతంగా ముగిసింది. ఈ ఏడాది పహల్గాం బల్తాల్ మార్గాల ద్వారా 4.8 లక్షలకు పైగా భక్తులు ఈ యాత్రలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: రెయిన్బో 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరు చేశారు ఇన్క్రెడిబుల్ ఇండియాలోకి. భారత పర్యాటక మంత్రిత్వ శాఖ ఇన్క్రెడిబుల్ ఇండియా 2.0 ప్రచారాన్ని సరికొత్త డిజిటల్ వ్యూహాలతో మరియు వినూత్న పర్యాటక విధానాలతో వేగంగా ముందుకు తీసుకుపోతుంది. కేంద్ర బడ్జెట్ 2026-2027లో కేటాయింపుల ప్రకారం దేశవ్యాప్తంగా పర్యాటక రంగం అభివృద్ధికి ఒక భారీ ప్రణాళిక వేశారని చెప్పొచ్చు. సో అవేంటి మరి దానికి సంబంధించి ఇన్క్రెడిబుల్ ఇండియాకి సంబంధించిన విషయాలు మరి ఈరోజు 4-5 మనం మాట్లాడుకుందాం. వింటున్నవ్వండి ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు ఇన్క్రీడబుల్ ఇండియాలో. సో ఇన్క్రీడబుల్ ఇండియాకి సంబంధించిన ముఖ్యాంశాలు, మరి సరికొత్త ఇన్క్రీడబుల్ ఇండియా 2.0 డిజిటల్ పునరుద్ధరణ, మరి డిజిటల్ స్టోరీ టెల్లింగ్, అంతర్జాతీయ అలాగే దేశీయ పర్యాటకులను ఆకర్షించే విధంగా సరికొత్త విజువల్స్ మరియు ఇన్ఫోగ్రాఫిక్స్ తో కూడిన అత్యాధునిక డిజిటల్ ప్లాట్ఫామ్ ని ప్రభుత్వం అందుబాటులోకి తెస్తూ ఉంది. మరి ఈ ఇన్క్రీడబుల్ ఇండియాలో భాగంగా

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం ఇన్క్రెడిబుల్ ఇండియా.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు ఇన్క్రెడిబుల్ ఇండియాలో. యాజ్ సీన్ ఆన్ నేతియా ఫ్యూచర్ ను ఇన్క్రెడిబుల్ ఇండియా డిజిటల్ పోర్టల్ కు అనుసంధానించారు. ఎయిర్ ఇండియా ఒప్పందం అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎయిర్ ఇండియా కనెక్టివిటీ నెట్వర్క్ ద్వారా భారత్ ను ప్రముఖ పర్యాటక వేదికగా ప్రచారం చేయడానికి ప్రత్యేక ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు ఇన్క్రెడిబుల్ ఇండియాలో భాగంగా.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు ఇన్క్రెడిబుల్ ఇండియాలో. 2026-2027 బడ్జెట్లో పర్యాటక రంగం సంబంధించి మరి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నారు. బడ్జెట్లో ప్రాధాన్యత చోటు చేసుకుంది. 15 చారిత్రక ప్రదేశాల అభివృద్ధికి కూడా మరి బాటలు వేశారు. లోథాల్, ధోలవీర, రాఖీ గర్హి, సార్నాంద్, హస్తినాపూర్, ఇంకా లేహ్ ప్యాలెస్ వంటి 15 పురాతన వస్తు ప్రదేశాలను అద్భుతమైన సాంస్కృతిక పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు ఇన్క్రెడిబుల్ ఇండియాలో భాగంగా భారత ప్రభుత్వం.

0: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్ గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: మీరుంటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం ఇన్క్రెడిబుల్ ఇండియా. నార్త్ ఈస్ట్ బుద్ధిస్ట్ సర్క్యూట్ ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, అస్సాం, మణిపూర్, మిజోరాం, త్రిపురలలో బౌద్ధ మత ప్రాధాన్యత ఉన్న ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేక స్పిరిచువల్ సర్క్యూట్లను బలోపేతం చేస్తున్నారు. ఇన్క్రెడిబుల్ ఇండియాలోగా ఇన్క్రెడిబుల్ ఇండియాలో భాగంగా మన భారత ప్రభుత్వం సో ఈ ప్లేస్లన్నీ కూడా మనం ఇప్పటి వరకు అనుకున్న ప్లేస్లన్నింటినీ కూడా డెవలప్ చేసి మరి పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసి మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారందరినీ కూడా ఆకర్షించి మరి వాళ్ళంతా కూడా ఇండియాకు వచ్చే విధంగా మరి ఈ ప్రాంతాలన్నింటినీ డెవలప్ చేస్తుంది మన భారత ప్రభుత్వం.
2: పరాయి పాలనపై కాలు దువ్వి కొమ్ములు విదిలించిన కోడెగిత్తల్లాంటి అమరవీరులని తల్లి

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పదా హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్
0: ఎట్ 2 PM ఓన్లీ ఆన్ FM రెయిన్బో 101.9.
3: Dance like there's no tomorrow.

0: సమయం 5 గంటలకు వస్తుంది. గారి కాసేపట్లో వార్తా ముఖ్యాంశాలు హైదరాబాద్ ఏ కేంద్రం నుంచి.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఉజ్బెకిస్తాన్ దేశంలో రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఆయన తాష్కెంట్ నగరంలో 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఉజ్బెకిస్తాన్ అధ్యకుడు షవ్కత్ మిర్జియోయేవ్తో ప్రధానమంత్రి ప్రతినిధిస్థాయి చర్చలు జరుపుతారు. అమెరికాలోని సెయింట్ లూయిస్లో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించిన భారత చెస్ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానందకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ వేదికలపై భారత ఖ్యాతిని మరోసారి చాటి చెప్పిన ఈ విజయం ప్రతి పౌరుడు గర్వించదగ్గదని ముఖ్యమంత్రి కొనియాడారు. కర్ణాటకలోని దేవదుర్గ బంగారం రాగి బ్లాక్లో ఖనిజ అన్వేషణ పనులను వేగవంతం చేయాలని సింగరేణి అధికారులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. సింగరేణి వేలంలో దక్కించుకున్న ఈ బ్లాక్ హట్టి గోల్డ్ మైన్స్కు సమీపంలో ఉండడం గొప్ప అవకాశమని పేర్కొన్న ఆయన, హట్టి సంస్థ సాంకేతిక అనుభవాన్ని వినియోగించుకుని ఆధునిక పద్దతులతో అన్వేషణను వేగవంతం చేయాలని సూచించారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే బీసీ ఈబీసీ విద్యార్థుల నుంచి మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్ విద్యానిధి పథకానికి సెప్టెంబర్1 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ విడతలో 250 మంది బీసీ, 100 మంది ఈబీసీ విద్యార్థులు కలిపి మొత్తం 350 మందిని ఎంపిక చేయనున్నారు. సింగరేణి కార్మికుల కష్టార్జితాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వృధా చేస్తోందని బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ విమర్శించారు. ఈరోజు బీజేపీ రాష్ట కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, గత ప్రభుత్వం సింగరేణి నుంచి 20,000 కోట్ల రూపాయలు దారిమళ్లించగా రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో బకాయిల దోపిడీ 55,000 కోట్ల రూపాయలకు చేరిందని ఆరోపించారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పూర్తిస్థాయి డిజిటల్ యూనివర్సిటీగా రూపాంతరం చెందుతోందని వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలిపారు. విశ్వవిద్యాలయ 45వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈరోజు జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వీసీ మాట్లాడుతూ, యూజీసీ డిజిటల్ ఆన్లైన్ కోర్సులకు అనుమతి ఇచ్చిందని, ప్రభుత్వ స్కూల్ టీచర్లకు ఏఐ శిక్షణ ప్రారంభించినట్లు వెల్లడించారు. సికింద్రాబాద్ లింగంపల్లి రైల్వే స్టేషన్లలో సమగ్ర ట్రాఫిక్ అధ్యయనాల కోసం ఐఐటి హైదరాబాద్తో కలిసి సికింద్రాబాద్ డివిజన్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రయాణికుల రాకపోకలు సులభతరం చేయడం, ట్రాఫిక్ రద్దీ తగ్గించడం, బహుళ రవాణా వ్యవస్థల అనుసంధానం మెరుగుపరచడం లక్ష్యంగా ఈ ఒప్పందం చేసుకున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలతో సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

శ్రావణ పౌర్ణమి రోజున విశ్వ సంస్కృత భాషా దినోత్సవం సందర్భంగా సంస్కృత భాషా పరంపర జ్ఞాన వారసత్వం ప్రత్యేక చర్చ కార్యక్రమం. ఇందులో పాల్గొన్నవారు డాక్టర్ అరవింద్రావు, ఐపీఎస్ రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ప్రొఫెసర్ శశిరేఖ, విశ్రాంత ఆచార్యులు.

0: సంస్కృత భాషా విభాగం, ఉస్మానియా విశ్వవిద్యాలయం, అనుసంధానం డాక్టర్ కెవి రమణాచారి ఐఏఎస్, తెలంగాణ రాష్ట్ర పూర్వ ప్రభుత్వ సలహాదారు. మీ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం మీడియం వేవ్ 738 కిలోహెర్ట్స్, 406.5 మీటర్లు. తప్పక వినండి.
1: ఈరోజు విశ్వ సంస్కృత దినోత్సవం. సంస్కృతానికి ఉండేటువంటి ఆ గొప్పతనం, ఆ మహత్వం ఈ రోజులో తగ్గుతుందని చెప్పని చాలా మంది అనుకుంటున్నారు. కానీ విశ్వవ్యాప్తమైనటువంటి ఈ సంస్కృత భాషకి పరివ్యాప్తి వచ్చిన తర్వాత కొద్ది మందికి అది తగ్గినట్టుగా అనిపిస్తూ ఉంది. కానీ మరీ విస్తృతంగా ఉందనేటువంటి విషయం భాషాభిమానులకందరికీ తెలిసిన విషయమే. ఫార్మర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా పనిచేసి సంస్కృత భాష పట్ల ఎనలేని అభిమానంతో వారు రీసెర్చ్ చేసి అరవిందరావుగా ఉన్నటువంటి వారు సంస్కృత అరవిందుడిగా ఉన్నటువంటి స్థితిలో ఉన్న డాక్టర్ అరవిందరావు గారు ఒకవైపు, మరొక వైపు ప్రొఫెసర్ శశిరేఖ వారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సంస్కృత విభాగంలో ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయినటువంటి వారు. నమస్కారం అరవిందరావు గారు.
2: నమస్కారం అండి.
1: నమస్కారం మేడం.
3: నమస్కారం.
1: మీరు ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు, తెలుగు వాళ్లే కాదు భారతదేశం అంతా కూడా భాషాభిమానులైనటువంటి వాళ్ళు, ముఖ్యంగా సంస్కృత భాషాభిమానులందరూ కూడా చాలా సంతోషించేటువంటి రోజుగా నేను దీన్ని భావిస్తూ మనం ఈ కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం. ముందుగా భారతీయ భాషల్లో సంస్కృత భాష ఎంత గొప్పది, జనని సమస్త భాషలకు అన్నటువంటి సంస్కృత భాష రాను రాను రాను చాలా అల్పమైనటువంటి స్థితిలోకి వచ్చిందని చెప్పని చాలా మంది అనుకుంటా ఉంటారు. అనల్పమైనటువంటి సంస్కృత భాషకి అల్పమైనటువంటి స్థితి రావడం అనేటువంటిది భరించలేనటువంటి విషయం ఇది. ఈ విషయంలో మరి సంస్కృతాన్ని నేర్చుకోవడం కాదు, మనం కనీసం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పని అందరూ భావిస్తున్నారు. మీరేమంటారు?
3: అసలు సంస్కృతం అనేది వ్యాప్తంలో, అంటే వ్యావహారిక భాషలో లేకుండా పోతుంది అన్న కారణం చేత దానికి గుర్తింపు తగ్గింది అనే భ్రాంతిలో ఉన్నారే కాని సంస్కృత భాష ఎక్కడికి పోలేదు. చక్కగా అన్ని భాషలతో కలిసి ఆడుతూ పాడుతూ తిరుగుతూ విలసిల్లుతోంది. అందుచేత నేను చిన్న శ్లోకంలో చెప్పదలుచుకున్నాను, ఈ వాంగ్మయం అనేది ఏదైతే ప్రపంచం ఉందో ఇదొక నందనోద్యానం. ఈ నందనోద్యానంలో ఆ సురభారతి, ఆ వాగ్దేవి శోభిస్తూ ఉంది. ఎలాగా అంటే అన్ని భాషలు జనని అన్నారు. ఇక్కడ నేను ఇంకా కొంచెం సౌహార్దానికి దగ్గరగా తీసుకొచ్చి చెలికత్తెలతో ఆడుతున్నట్టుగా అని నేను రాశాను. గీర్వాణ నందనోద్యానే సురవాణీ సుశోభతే సఖీభి బహుభాషాభి క్రీడంతి రససాగరే అని. ఈ విధంగా సంస్కృత భాష ఆచార్య గారు ప్రశ్నించినట్లుగా నేర్చుకోవాల్సిన అవసరము లేదు. భారతీయ భాషల్లో ఏ విధంగా అయితే ఆత్మ అనుస్యూతంగా ఏముంటుందో అన్ని భాషల్లోనూ ఆ పదాలు ఉన్నాయి. అయితే కాస్త అపభ్రంశ రూపంలో కావచ్చు, లేదా అచ్చంగా కావచ్చు, తత్సమము తద్భవము అన్నారు. అందుచేత సంస్కృతము లేదు అనుకోవడం ఒక భ్రమ. సంస్కృతం ఉంది. అయితే అసలు ఏదైతే మనం పదాలు తెచ్చుకున్నామో తెలుగులో, ఆ పదాలు వాటి మహత్తు అక్కడ మూల భాషలో ఎలా ఉంది అని తెలుసుకోవడం ద్వారా ఏమన్నా చిన్న చిన్న భ్రాంతులు, అపార్థాలు అంటారు, అర్థాలు మారిపోవడాలు, ఇవి తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది అని ఇది నా అభిప్రాయం అండి.
1: అరవిందరావు గారు, మీరు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా పనిచేశారు, మీకుండేటువంటి స్థితి వేరు, సమయం తక్కువ, ఇవన్నీ ఉన్నా సంస్కృత భాష మీద ఎనలేనటువంటి అభిమానాన్ని సంపాదించి ఈనాటి యువతరానికి ఆదర్శంగా నిలిచారు, దీనికి కారణం ఏమంటారు చెప్పండి.
2: నేను చాలా పెక్యులర్ పరిస్థితుల్లో, అంటే విచిత్రమైన పరిస్థితుల్లో సంస్కృతాన్ని కొంచెం బాగా అభివృద్ది చేసుకోవాల్సి వచ్చింది. చిన్నప్పటి నుంచి కొంత సంస్కృతం అనేది కొద్దిగా మా మాతామహల ద్వారా తెలిసినప్పటికీ కూడా తర్వాత సర్వీస్లో పనిచేస్తున్నప్పుడు కొన్ని కొన్ని ఛాలెంజెస్ ఎదుర్కొంటాం. ఏమిటి, మేము ఉదాహరణకు అనేక రకాలైనటువంటి రిపోర్ట్స్ అవి ఇవన్నీ చదువుతుంటాము. ఆ రిపోర్ట్స్ చదువుతున్నప్పుడు అరే మనకు మన గురించి, మన సంస్కృతం, మన సిద్ధాంతం గురించి కానీ, మన ఉపనిషత్తుల గురించి కానీ మనకేమీ తెలియదే, మిగతా వాళ్ళకు వాళ్ళకు చాలా బాగా తెలుసు కదా వాళ్ల ధర్మాన్ని గురించి, వాళ్ళ సంస్కృతిని గురించి అనేటువంటి ఛాలెంజ్ రావడం వల్ల నేను అప్పుడు పుల్లెల రామచంద్రుడు గారి దగ్గరికి వెళ్లి గీతా భాష్యము, ఉపనిషత్తుల భాష్యము ఇట్లాంటివన్నీ కూడా చదువుకుని నేను, శశిరేఖ గారు, మేమందరం కూడా వారి దగ్గర అధ్యయనం చేశాము. ఆ విధంగా సంస్కృతాన్ని అధ్యయనం చేయడం జరిగింది. అది చేయడం ద్వారా నేను కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకున్నాను. సంస్కృతం తెలియకుంటే మనకు చాలా విషయాలు మనం కోల్పోతామనేది అప్పుడు నాకు తెలిసింది. సంస్కృతం తెలియకుంటే మనకు అసలు భారతీయ సంస్కృతిని గురించి ఏమీ తెలియనట్లే, అది నా యొక్క కన్విక్షన్. ఆ విధంగా నేను సంస్కృతం పైన అభిరుచి పెంచుకుని ఇప్పటికి కూడా చదువుతుంటానండి.
1: సంస్కృతం ఎవరు చదవాలని మీ ఉద్దేశం?
2: నా ఉద్దేశంలో ముఖ్యంగా మేధావులు.

0: అని అనిపించుకునే వాళ్ళందరూ చదవాలండి. ఎందుకంటే ఇప్పుడు మనకు దాదాపు 300 సంవత్సరాల క్రితం వరకు సంస్కృతం అనేటువంటిది మనకు లింక్ లాంగ్వేజ్గా ఉండేది. ఆ లింక్ లాంగ్వేజ్గా ఉండడం వల్ల సమాజంలో చదువుకున్నటువంటి వాళ్ళందరూ ఈ రోజు ఎలాగైతే మనం ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నామో ఆ విధంగా అప్పుడు 300 సంవత్సరాల క్రితము ఎక్కడో కాశీ నుంచినో ఇంకెక్కడికో కంచికి పోయినటువంటి వాడు కావచ్చు, ఇంకేదో టౌన్ నుంచి ఇంకో టౌన్కి పోయినటువంటి వాడు కావచ్చు, పండితులందరూ కూడా సంస్కృతంలో మాట్లాడుకునేవాళ్ళు. పోతే ఇప్పుడు తర్వాత ఏమైంది, సంస్కృతం మనకు దూరం కావడం వల్ల సంస్కృత గ్రంథాల్లో ఏమున్నది అనేది మనకు తెలియకుండా అయిపోయింది. సో కాబట్టి అది ఎందుకు, అనేక కారణాల వల్ల, అది మనందరికీ తెలిసిన కారణాలే. సో ఆ కారణాల వల్ల సంస్కృతం మరుగుపడడం వల్ల అసలు సనాతన ధర్మం అంటేనే ఇదిగో ఇలాంటిది, సనాతన ధర్మం అంటేనే క్యాస్టు, సనాతన ధర్మం అంటే ఫలానది, ఇట్లాంటి ఒక నెరేటివ్స్ సమాజంలో రావడం మొదలుపెట్టింది. కాబట్టి వీళ్ళు సొంతంగా చదువుకుంటే దీనిలో తెలుస్తుంది ఏమిటి అనేది తెలుస్తుంది. అనేక ఇప్పుడు ఉదాహరణకు చాలా మంది చాలా రకాలైనటువంటి విమర్శలు చేస్తుంటారు కదా, ఆ విమర్శలకు సమాధానం అంతా ఎక్కడ ఉన్నది? ఇప్పుడు ఉపనిషత్తుల్లో ఉన్నది. ఇప్పుడు ఈరోజు శీర్షిక కూడా చాలా మంచి శీర్షిక పెట్టారండి, విశ్వ దృష్టితో ముందుకు ఉన్నారు, గ్లోబల్ విజన్ అన్నారు. సంస్కృతానికి ఉన్నంత గ్లోబల్ విజన్ ఇంకెక్కడ ప్రపంచంలో ఎక్కడ దేనికి లేదని మనం ఘంటాపథంగా చెప్పచ్చండి. సో అలాంటిది మనం ఎవరికి తెలియాలి అంటే మేధావులకు తెలియాలి. ఒక దాదాపు 50-60 సంవత్సరాల క్రితం వరకు మేధావులందరూ కూడా చాలా బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, మంచి బాగా సంస్కృతం చదివినటువంటి వాళ్ళు, ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు ఏదో సాహిత్యం గురించి ఇట్లా వాటి గురించి రాస్తున్నారు, కానీ మనకు ఎదుర్కొంటున్నటువంటి విమర్శల గురించి ఎవరు రాయడం లేదు. వాటి గురించి దాంట్లో సత్యత్వం ఎంత ఉన్నది అనే దాని గురించి రాయడం లేదు. కాబట్టి అంతేకాకుండా మన యంగ్ పేరెంట్స్ ఉంటారు చూడండి, వాళ్లకు అంతో ఎంతో తెలియాలండి. సంస్కృతం అంతా గొప్పగా నేర్చుకోకపోయినా వాళ్ల పిల్లలు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. పిల్లలు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే వీళ్ళకు ఇప్పుడు ఈరోజు పిల్లలకు కాలేజీకు కానీ స్కూల్కు కానీ వెళ్ళిన పిల్లలు కొన్ని ప్రశ్నలు ఎదుర్కొంటారు, మీ సంస్కృతిలో ఇలా ఉంది అంటాడు. సో వీడు ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతాడు అనమాట. సో మనము ఇన్ఫీరియారిటీ నుంచి తప్పించుకోవడం కోసము, మనకు కొంచెం ఆత్మవిశ్వాసం రావడం కోసము ఇలాంటివన్నీ, అంతేకాకుండా మనం సంస్కృతం చదవడం లేదు, అనేక పాశ్చాత్య మేధావులు వాళ్ళు చదువుతున్నారండి. పర్టికులర్లీ ఇప్పుడు ఇన్నాళ్లు జర్మనీలో చదివేటువంటి వాళ్ళు, ఇప్పుడు అమెరికన్ మేధావులు చాలా మంది చదువుతున్నారు. ఇప్పుడు మన వాళ్ళందరూ ఏమనుకుంటారు, వాళ్ళు రాసిందే నిజం అనుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు వెండి డానికర్ అనే గారు రాస్తుంది, సంస్కృతం ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ సప్రెషన్ అంటుంది. ప్రజలందరినీ కూడా సప్రెస్ చేయడం కోసం సంస్కృతం లాంగ్వేజ్ అని పుట్టించినారు అంటుంది. అరే సంస్కృతంలో ఏముంది మనకు తెలియకుండా ఎంత విశ్వజనీయమైనటువంటి, లేకుంటే విశ్వ దృష్టితో అని చెప్పిన అన్నాం కదా, గ్లోబల్ విజన్తో చెప్పినటువంటి ఉపనిషత్తులు, ఈ దీనిలో ఏముంది మనకు తెలియకుండా వాళ్ళు చెప్పింది మనం నమ్మేస్తుంటాము. సో దీనివల్ల మనకేమవుతున్నది, దీనివల్ల మన సమాజంలో ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ వస్తుందండి. చాలా మంది చదువుకున్నటువంటి వాళ్లలో ఒక ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ ఉంటుంది. సో ఆ ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ పోవాలన్నా, మన పిల్లలకు మనం సమాధానం చెప్పాలన్నా, ముఖ్యంగా సమాజంలో ఒపీనియన్ మేకర్స్ అనేటువంటి వాళ్ళు సంస్కృతం చదివి తీరాలి, లేక మనం చాలా మందితో చదివించాలని నా అభిప్రాయం.
1: నిజమే మీరు చెప్పింది, చాలా మంది యువతకి సంస్కృతం తెలపాల్సినటువంటిది, నేర్పాల్సిన అవసరం ఉందని చెప్పని. అమ్మ మీరు ఆచార్యులుగా పనిచేశారు కదా, ఈ సంస్కృతంలో ఉన్నటువంటి జ్ఞాన సంపదను పండితులకే పరిమితం కాకుండా సాధారణ ప్రజలకు, యువతకు ఎలా పంచగలుగుతాము, ఎలా వాళ్ళకి చేరువ చేయగలుగుతాము?
2: నిజానికి చాలా సులభంగా పంచగలుగుతాము. అసలు సంస్కృతం నేర్చుకోవడం కష్టము అనుకున్న వాళ్ళు ముందుగా గ్రహించాల్సింది ఏమిటంటే, ఒక వాక్యంలో ఏముంటాయి, కర్త, కర్మ, క్రియ. ఆ కర్త, కర్మ రెండూ కూడా నౌన్స్ అంటాం మనం, అంటే శబ్దాలే. కాబట్టి మనకు రాముడు అంటే రాముడే, వనం అంటే వనమే. కాబట్టి రాముడు అనేది సంస్కృతంలో రామ అనే ఉంటుంది, వనం వనమనే ఉంటుంది. గచ్చతి అనే ఒక క్రియాపదం మాత్రమే మనం కొత్తగా నేర్చుకోవాల్సి వస్తుంది. ఇలాంటివి ఏవైతే ఉంటాయో, అంటే ఇలాంటి మనం టేబుల్స్ తయారు చేయాలన్నమాట. అంటే మీకు ప్రకృతి ప్రత్యయ విభాగము, ఒక నామవాచకము అండ్ క్రియ, అది ఏర్పాటు చేసినప్పుడు మీరు రాముడు కృష్ణుడు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అకారాంతాలు ఇకారాంతాలు ఏమీ నేర్చుకోక్కర్లేదు, ఇవన్నీ ఉన్నాయి, వాటికి విభక్తుల రూపాలు ఒకటి చేర్చుకోవాలి. అండ్ క్రియాపదాలు తీసుకుంటే సంస్కృతం నేర్చుకోవడం చాలా సులభం. అంటే ఇదే పద్ధతిలో మేము క్రియాపదాలు కూడా మేము చెప్పాము. మీది మామూలుగా ప్రాక్టికల్గా ఇంటర్మీడియట్లో ఉంది, చెప్పడంలో మీరన్నట్టు కొంచెము ఏమన్నా అటు ఇటు లోపాలు ఉండొచ్చు, కానీ మీరన్నట్టు వక్త శ్రోతాచ దుర్లభ అన్నట్టుగా మంచి వక్త గనక ఉంటే శ్రోత కూడా దొరుకుతారు. మార్గం ఉందండి, మార్గం లేకపోవడం అనేది లేదు. ఆ భాష మన ఎదురుగ్గానే ఉంది, దాన్ని అందుకోవడంలో అందించడంలో ప్రయత్నం ఇంకా కొంచెం కావాలి. దానికి ఇంతకు ముందున్న మార్గాలను ఇంకా కొంచెం సుగమం అయ్యేట్టుగా చేయాలనేది అది మా మీరన్నట్టు ఆచార్యుల పైన ఉన్న మహత్తర బాధ్యత. అంటే మీరు అధికారులు మా చేత చేయించాలని నేను మా అందరి తరఫున మిమ్మల్ని విన్నవిస్తున్నాను.
1: అంటుంటాం, మీరు అధికారులు అంటుంటాం.
2: అదే కదా, అందుకని పరస్పరం.

0: పరస్పరం. ఇప్పుడు అరవింద్రావు గారు, ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, డిజిటల్ మీడియా అంటున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం, ఇంత ఆధునికత పరివ్యాప్తి చెందినటువంటి స్థితిలో ఆధునిక రంగాల్లో సంస్కృతాన్ని అనుసంధానించడం అనేటువంటిది అవకాశం ఉందంటారా?
1: చాలా మంది చేస్తుంటారండి. మనకు అదృష్టవశాత్తు మనకు టెక్నాలజీ పెరగడం వల్ల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇటీవల వచ్చిందనుకోండి, అయినా కూడా టెక్నాలజీ పెరగడం వల్ల సోషల్ మీడియాలో అనేకులు చెప్తున్నారు, చాలా మంది వింటున్నారు కూడానండి. అది దీనివల్ల చాలా విషయాలు ప్రజలకు తెలుస్తున్నది, కొంతమంది తెలుసుకుంటున్నారు. అది చాలా గొప్ప సంతోషించాల్సినటువంటి విషయం అండి.
0: నిజమే, కానీ ఈ పరంపరను కాపాడటమా, కొనసాగించటమా, లేకపోతే చూస్తూ ఊరుకుండటమా, ఏం చేస్తే బాగుంటుందని చెప్పి మీ అభిప్రాయం?
1: పరంపర అన్నప్పుడు మనకు సామాన్యంగా ఆచారాలు సంప్రదాయాలు ఇట్లాంటివి గుర్తొస్తాయి కదా. అలా కాకుండా జ్ఞాన పరంపర అన్నారు కదా, జ్ఞాన పరంపర అనేదాన్ని రక్షించి తీరాలండి. మనం రక్షించకపోయినా ప్రపంచంలో ఎవరో ఒకరు రక్షిస్తారు, ఎందుకంటే అది జ్ఞానం అనేటువంటిది, దట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ ట్రూ. ఆ ట్రూత్ అనేటువంటి దానికి అడ్వర్టైజ్మెంట్ అక్కర్లేదు, ప్రొపగాండా అక్కర్లేదు, దాన్ని అందరూ రక్షిస్తారు. ఆ ట్రూత్ ఏమిటంటే, మనకు ఉపనిషత్తుల్లో ఫర్ ఎగ్జాంపుల్ అతి ప్రాచీనమైనటువంటి గ్రంథాలంటే వేదాలు ఉపనిషత్తులే కదండి. దానిలో ఏమిటి వాళ్ళ అప్రోచ్ ఏమిటి, అది ఒక ఏదో ఒక బిలీఫ్ సిస్టమ్ కాదు. దేవుడు అనేవాడు ఇలా ఉన్నాడు, నువ్వు దీన్ని నమ్మి తీరాలి, అట్లాంటి బిలీఫ్ సిస్టమ్ కాదు. అసలు సత్యం అంటే ఏమిటి, జీవుడు అంటే ఏమిటి, ప్రపంచం అంటే ఏమిటి, నేనంటే ఏమిటి, మొట్టమొదటి హూయామాయి అనే దాంతో ప్రారంభిస్తుంది. ప్రారంభించి ప్రశ్నలు వేసుకుని వాళ్ళు ఎంత రాడికల్ గా చెప్పారంటే, అది ఇప్పుడు ఈ కాలంలో నిజంగా అందరికీ తెలిస్తే చాలా రాడికల్ ఐడియా అది. ఎవరికి మనకు తెలియదు కాబట్టి మనం ఏదో అనుకుంటున్నాము. సో మనకు వాళ్ళు ఏం చెప్తారంటే, విశ్వాన్నంతటిని కూడా మనం శాసిస్తున్నటువంటి ఒకనొక శక్తి అని మనం ఏదో దేవుడు అంటున్నామో, దేవుడు అనేది ఒక వ్యక్తే కాదు, ఒక సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని దానికి నిర్వచించారు. దానికి అర్థం తెలుగులో సింపుల్ గా చెప్పాలంటే, విశ్వాన్నంతటిని వ్యాపించి ఉన్నటువంటి ఒకనొక చైతన్యము అని, శుద్ధ చైతన్యం. దానికి ఒక రూపం లేదు, పేరు లేదు, ఏమీ లేదు, ఇన్ఫినిట్లీ ఎగ్జిస్టింగ్ కాన్షియస్నెస్ అని ఇంగ్లీష్ లో చెప్పొచ్చు. అది ఈ విశ్వం రూపంలో కనిపిస్తున్నది, ప్రకటమవుతున్నది, ప్రపంచ రూపంలో ప్రకటమవుతున్నది. అంటే చైతన్యం అనేటువంటిది ఇట్ ఈస్ మేనిఫెస్టింగ్ యాజ్ మ్యాటర్ అనేటువంటి విషయము ఈ రోజు సైంటిస్టులు కూడా దాని గురించే పరిశోధన చేస్తున్నారండి. కాన్షియస్నెస్ అనేది ప్రైమరీనా, మ్యాటర్ ప్రైమరీనా, మ్యాటర్ నుంచి కాన్షియస్నెస్ వస్తుందా, లేక కాన్షియస్నెస్ నుంచి మ్యాటర్ వచ్చిందా అనేటువంటి దాని గురించి ఈ రోజు కూడా వాళ్ళు పరిశోధన చేస్తూనే ఉన్నారు. కొంతమంది ఉపనిషత్తులు చెప్పిన దాంతో ఏకీభవిస్తున్నారు కూడా. అందుకనే మనకు సైన్స్ అండ్ నాన్ డ్యువాలిటీ అనే దాని గురించి మనం చూస్తే కొంతమంది దీంతో ఏకీభవిస్తున్నారు, ఇంకా కొంతమంది డిబేట్ చేస్తున్నారు. ఇది పరిశోధన నడుస్తుంది. కానీ ప్రైమరీ క్వశ్చన్ అసలు ఏమిటి, అసలు విశ్వానికి అంతటికో దేవుడు ఉంటూ కానీ ఎక్కడో ఆకాశంలో ఉన్నాడా, ఇవన్నీ మన భావన. మరి మనకు లేదా ఇదంతా అంటే, అంటే లోవర్ లెవెల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మన వాళ్ళు ఏం చేశారంటే, విచిత్రంగా అన్నిటిని కూడా సమన్వయం చేశారు. మన లోకంలో ఎన్నెన్నో ఆచారాలు ఉన్నాయి, ఎన్నెన్నో సంప్రదాయాలు ఉన్నాయి, వైష్ణవము, శైవము, మరొకటి మరొకటి అన్ని కూడా చాలా సంప్రదాయాలు ఉన్నాయి కదా, వీటన్నిటిని కూడా అలవ్ చేశారు. అలవ్ చేస్తూ పరమసత్యం మాత్రం వేరే ఉందాయా, ఇది అన్నిటికీ కూడా అతీతమైనటువంటిది, నువ్వు ఏ రూపంలో నువ్వు దేవుణ్ణి ప్రార్థించినా యో యో యామ్ యామ్ తనం భక్త శ్రద్ధయార్చితం ఇచ్చతి అని చెప్పని, నువ్వు ఏ రూపంలో భావించినా కూడా ఒకే సత్యమే ఉన్నది, ఒకే హైయెస్ట్ రియాలిటీ ఒకటి ఉన్నది, దాని నుంచే నీకు రిజల్ట్ వస్తుంది. ఈ విధంగా వాళ్ళు అన్నిటిని కూడా సమన్వయం చేసి చెప్పారు. సో అందువల్ల మనం వీసీ సో మెనీ డైటీస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ అంటే ఎందుకు మనకి ఇంతమంది దేవుళ్ళు అంటే మన పిల్లవాళ్ళు అడిగినప్పుడు ఇది చెప్పాలన్నమాట. సో ఇలాంటివి మనకు తెలుస్తుందండి. సో ఈ సోషల్ మీడియా అనేది రావడం వల్ల మనకు చాలా చాలా ఇది వచ్చింది. తర్వాత ఆధునిక వేదాంత శాస్త్ర పండితులు, తర్వాత శాస్త్ర పండితులు వేదాంతమే కాదు మిగతా శాస్త్ర పండితులు కూడా చాలా కృషి చేసి చాలా విషయాలను బయటకు తీస్తున్నారు.
0: అమ్మా, ఇప్పుడు మనది తెలుగు భాష, మలయాళం భాష, తమిళ భాష, అలాగే పంజాబీ భాష, ప్రతి రాష్ట్రంలో కూడా వారి వారి భాషలు ఉన్నాయి. ఈ భారతీయ భాషలు ఉన్నప్పుడు సంస్కృతం యొక్క ప్రభావం ఏమిటి, సంస్కృతానికి భారతీయ భాషలతో ఉన్నటువంటి సంబంధం ఏమిటి, ఈ సంస్కృత భాష మనగలగడానికోసం చెప్పని ఈ భారతీయ భాషలన్నీ కూడా తోడ్పడతాయా, ఏం చేస్తే బాగుంటుంది, మీరు ఆచార్యులుగా ఉండి మీరు ఏమైనా పంచుకుంటారా?
2: నిజానికి నాకు ఒక 3-4 భాషలతో పరిచయం ఉంది మొత్తం భారతదేశ. కానీ ఒక సంస్కృత పదం మనం తీసుకున్నట్టయితే, మామూలుగా ఒక ప్రకాశము అనే పదము ఏదైతే సంస్కృతంలో ఉందో దాన్నే ప్రకాశ్ అంటారండి నార్త్ ఇండియాలో. మామూలుగా మన తమిళంలో గాని మన ఇక్కడ గాని మామూలుగా ప్రకాశ, కన్నడలో ప్రకాశ అని అంటారు, మరాఠీలో కూడా అలాగే అంటారు. అంటే మనకి భాషలు ఎంత సంబంధం ఉంది అంటే, ఏ పదము తీసుకున్నా కూడా మీరు ఒక భోజనం అనే దానిలో కూడా అది మనకు 2-3 భాషల్లో కామన్ గా కనబడుతుంది. అందువల్ల మన వ్యవహారంలో వచ్చే కూడా వాళ్ళ వ్యవహారంలో మనకు కనబడతాయి. అది కాకుండా ఇంకొకటి నేను ప్రత్యేకించి చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఇందాక మీరు

0: టెక్నాలజీని గురించి అడిగినప్పుడు మన అపారమైన శాస్త్ర సంపదను ఆంగ్ల భాషలో నేర్చుకుంటున్నాము. ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను, ఏమిటంటే ఇండియన్ ఫిలాసఫీ అనేది ఉంది. ఇండియన్ ఫిలాసఫీలో మన ఉపనిషత్తులను గురించి ఉంటుంది, కానీ ఉపనిషత్తు వాక్యం అనేది ఉండదు. అంటే మనం కొత్తగా పరిచయం చేయండి అనడం లేదు, ఉన్న విషయం. ఎనిషియంట్ ఇండియన్ పాలిటీ అని ఉంటుంది, మనువును పేర్కొంటారు, కానీ మనువుది ఒక వాక్యం కూడా అందులో ఉట్టంకించరు. ఆర్యభట అనే పేరు తీసుకున్నా, మరొకటి తీసుకున్నా, చాణక్య ఇత్యాది పేర్లన్నీ తప్పకుండా ప్రయోగంలో ఉన్నాయి. యావత్ భారతదేశంలో మనం గనక చూసినట్టయితే ప్రతి చోట ఒక మన ఎయిర్పోర్ట్ గాని మరొకటి గాని నామవాచకాలన్నీ కూడా నామినిక్లేచర్స్ అన్ని సంస్కృతమే. ఒక వాతాయనం అనండి, ఓ శౌచాలయం అనండి, అంటే ఇన్ని పదాలు ఇంతమందికి తెలుసు అన్నమాట. ఇంతమందికి తెలిసింది
1: సామాన్య జనానికి కూడా అర్థమయ్యేటట్టుగా శౌచాలయం అని చెప్పని
0: వాతావరణాలు. కాబట్టి అసలు శౌచాలయం అన్నప్పుడు నిజంగా దానికి టెక్నికల్ ఒక మీనింగ్ ఉంటుంది, శుభ్రంగా ఉండడం అని. అంటే ఇలాగ మీకు ఒరిజినల్ అది ఏ ఉద్దేశ్యంతో తీసుకున్నారా మహానుభావులు అని మనం కనుక నిజంగా తెలుసుకుంటే, అంటే ఈ ఉద్దేశ్యంతోనే మన కేంద్ర ప్రభుత్వం కూడా చాలా ఈ దృష్టితో కొన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది.
1: అరవింద్ర గారు, ఇప్పుడు మీరు ఐపీఎస్ ఆఫీసర్గా వివిధ అనుభవాలను కలిగినటువంటి వారిగా ఈ దేశాన్ని ఈ సమాజాన్ని మీ దృష్టితో చూసినటువంటి వారు కాబట్టి మీరు ఇవ్వాల్సినటువంటి విషయం ఈనాటి యువతకు కానీ ఈ తరానికి కానీ కావాల్సింది ఏంటంటే, సంస్కృతం కావాలని అంటున్నాం బాగానే ఉంది, కానీ దేశ రక్షణ విషయంలో కూడా ఈ సంస్కృతం ఏమైనా తోడ్పడుతుందా, ఏమైనా అవసరం ఉందా? మన యొక్క చదువు ఉంటే చాలు కదా, మనం చదువుకున్నది చాలు కదా, మనం బీఏ ఎంఏ చదువుకున్నాం ఇదే ఎక్కువైపోయింది కదా అనుకునేటువంటి తరం వచ్చినటువంటి స్థితిలో సంస్కృత భాష ఉంటే బాగుంటుందని చెప్పినటువంటి అభిప్రాయం మీకుందా? దేశ రక్షణ కదా, ఏమైనా తోడ్పడుతుందా?
2: ఇక్కడ దేశ రక్షణ అనే దాని గురించి మనం చూస్తే ఇప్పుడు సమాజంలో చాలా కన్ఫ్యూజన్ ఉందని ఇది వరకు చెప్పాను. ఆ కన్ఫ్యూజన్ ఏ విధంగా అనేదాన్ని కొంచెం ఎలాబొరేట్ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి ఏమిటంటే క్యాస్ట్ అనేటువంటిది ఉన్నది, ఈ సంస్కృతిలో క్యాస్ట్ ఉన్నది అంటారు. కానీ మన గ్రంథాల్లో సంస్కృతంలో మనం ఏ ఋషి కానీ ఏ దేవుడు కానీ క్యాస్ట్ అనేటువంటివి చెప్పలేదండి. చాలా చాలా ఖచ్చితంగా నేను కొన్ని వ్యాసాలు రాశాను, కొన్ని ఆర్టికల్స్, కొన్ని టాక్స్ కూడా ఇచ్చాను, ఇవన్నీ చేశాను. సో చాలా మందికి ఏమనిపిస్తున్నది, ఇది ఈ ఒక పర్టికులర్ వర్గం వాళ్ళు మిగతా వాళ్ళందరినీ కూడా అణగదొక్కారు అనేటువంటిది ఉన్నది. సో దానివల్ల ఏమవుతున్నది, ఒక వర్గం పైన హేట్రేడ్ పెరుగుతున్నది. అంతేకాకుండా అసలు ఈ సంస్కృతి పట్లనే వేరే వాళ్ళకి విరక్తి పుట్టి ఈ సంస్కృతి నుంచే మనం దూరం వెళ్దాం అనేటువంటిది ఉన్నది. ఈ నెరేటివ్స్ లో నిజముందా లేదా, అసలు ట్రూత్ ఏమిటి అని తెలుసుకోవాలంటే సంస్కృతం చదవాలండి. సమాజం యొక్క అవసరాలను బట్టి ఇవన్నీ ఏర్పడ్డాయంతే. కేవలం మనకు కృష్ణుడు చెప్పినటువంటిది ఏమిటి, సత్వము రజస్సు తమస్సు అనేటువంటి మూడు గుణాలు ప్రకృతిలో ఉన్నాయండి. ఇది భారతదేశమే కాదు, అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఆఫ్రికా కావచ్చు, ఎక్కడైనా కానీ సత్వగుణము రజోగుణము తమో గుణం అనేటువంటి వీటికి ట్రూత్ పట్ల నిష్ట ఉంటుంది. ట్రూత్ అనేటువంటి సత్యం అనేటువంటిది, అహింస, తర్వాత జ్ఞానం పట్ల నిష్ట ఉంటుంది, ఓపెన్ మైండెడ్నెస్ ఉంటుంది, ఆర్జవం అంటాం కదా, దట్ ఈస్ ఓపెన్ మైండెడ్. ఇట్లాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళందరూ ఉంటారు, తప్పకుండా ఉంటారు. ఇంకా కొంతమంది ఫిజికల్ గా ప్రొటెక్ట్ చేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, ఇంకోటి రిసోర్సెస్ తెచ్చేటువంటి వాడు ఉంటాడు, ఇంకోటి కొంచెం కేవలం అందరినీ అసిస్ట్ చేసేటువంటి వాడు ఉంటాడు. ఈ విధంగా నాలుగు వర్ణాలు ఏర్పడ్డాయంతే, నాలుగు వర్ణాల గురించే చెప్పారు కానీ ఇది ప్రాచీన సమాజంలో ప్రతి పుస్తకంలో ఉంది, ప్రతి సమాజంలో ఉన్నది. ఇది దీన్ని పట్టుకుని వాళ్ళు ఏం చేశారు, మనకి బ్రిటిష్ వాళ్ళు మనకు దిస్ ఈస్ క్యాస్ట్ అనేటువంటి దాన్ని వీళ్ళు క్రియేట్ చేశారు అనేటువంటిది ఒకటి పెట్టారు కదా. సో ఇలాంటివన్నీ కూడా మనకు ఉండడం వల్ల సమాజంలో చాలా ఫ్రిక్షన్ ఉన్నది. ఇట్లాంటి ఫ్రిక్షన్స్ పోవాలంటే ట్రూత్ అనేటువంటి తెలియాలండి. సంస్కృతం తెలిస్తే చదువుకుంటే మనకు ట్రూత్ తెలుస్తుంది, సంస్కృతం తెలుసుకోకుంటే మనకు ట్రూత్ తెలియదు. సత్యం ఏముంది మన పుస్తకాల్లో, ఏముంది నిజమేమిటి అనేది తెలియదండి.
1: ఈ ఐకేఎస్ అనేటువంటి విషయం మేడం మీరు కొంచెం దాని గురించి వివరిస్తే మన శ్రోతలకందరికి కూడా అర్థమవుతుంది బాగా.
0: ఈ మధ్య ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఐకేఎస్ అంటే ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అనేది ఒకటి ఒక ప్రణాళిక తయారు చేసింది. అది నిజానికి ఒక 10 ఏళ్ల క్రితమే ఒక బీజ రూపంలో ఉండింది. ఒక సెమినార్ అటెండ్ కూడా చేశాము. దానిలో ఏం చేశారు, అసలు చాలా విశ్వరూపంగా తీసుకున్నారు. అంటే చిన్న చిన్నగా వాళ్ళు తీసుకోకుండా మొత్తం అంత వసుధైవ కుటుంబకం అన్న పద్ధతిలో అన్ని అందులో చేర్చారు. అంటే వేదాలు, వేదాంగాలు, శాస్త్రాలు, ఇతరమైనవి, కావ్యాలు అన్నీ కూడా దానిలో కొంచెం బృహత్తరమైన సిలబస్. ఇది మొదటి సోపానం. ఇప్పుడు విశ్వవిద్యాలయాల్లో వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు, మన ఉస్మానియాలో అకాడమీలో అంతటా కూడా. అయితే ఈ ప్రథమ స్థరం కాబట్టి వాళ్ళు మొత్తంగా ఒకసారి ఇది ఉంది అని తెలియాలనే ఒక ఉద్దేశ్యంతో మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. అంటే ఓన్లీ ఇంట్రడక్షన్ అన్నమాట. ఇది ఇందులో ఇన్ని ఉన్నాయి.

0: 40 50 వాటి టైటిల్స్ చూస్తేనే ఓహో ఇన్ని ఉన్నాయా అంటే, అసలు సంస్కృతంలో ఇంత వైవిధ్యమైనటువంటి జ్ఞానం లభిస్తోందా అనేది తెలియజెప్పడానికి చేశారు. దీనికి ఒక బ్యాచ్ సిద్ధమైపోయింది, 2 సెమిస్టర్లే 3వ సెమిస్టర్లో ఉంది. ఇప్పుడు ఏమైందంటే పుంఖాను పుంఖాలుగా ఎవరైతే ఎందుకు నేర్చుకోవాలి అని కాకుండా మేము తప్పకుండా నేర్చుకోవాలని ఇప్పుడు మన అకాడమీలోనే వందల మంది వచ్చేసారు. అండ్ అందులోనూ కూడా అందరూ మేధావులే. ఇప్పుడు అరవింద్రావు గారు చెప్పింది అక్షరాల మేధావులు చదువుకోవాలి అని మీరు ఏదైతే అన్నారో, మేధావులే దీనికి ముందుకొచ్చారు. అంటే ఒక ఇంజనీర్స్, ఒక ఆడిట్ ఆఫ్ అలాంటి వాళ్ళు వచ్చారు. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఇది నిజంగానే అంటే శనై శనై మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా దాని యొక్క ఇంకా అవాంతర విభాగాలు కూడా చేసి చెప్తే గనక చాలా అద్భుతంగా నడుస్తుంది అనేది, అది చాలా గొప్ప ప్రయత్నం అండి.
1: సంప్రదాయంలో ఉండేటువంటి వాళ్ళకి ఈ ఆధునికతలు ఉండదు. ఆధునికతల దృష్టిలో పోయే వాళ్ళకి సంప్రదాయం పట్టించుకోరు అనేటువంటిది అందరూ అనుకుంటూ ఉంటారు. ఇవాళ మనం సంప్రదాయంలో ఉంటూ ఒక విశ్వదృష్టి ఉండాలి అనేటువంటి అభిప్రాయం మీద మనం ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాము. మీరు దానికి కావాల్సినటువంటిది ఒక 2 వాక్యాలు చెప్తే మనం ఈ కార్యక్రమాన్ని ఇంకా ముగించడానికి ముందుకెళ్దాము. మీరు చెప్పండి.
0: సంప్రదాయంలో భారతస్య ప్రతిష్ఠే ద్వే అని చెప్పినట్టుగా సంస్కృతం సంస్కృతిస్తథ అని, సంప్రదాయంలో ఒకనొక సంస్కృతి అలా వస్తూ ఉంటుంది. ఆ సంస్కృతిని ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతం అని మనుస్మృతిలో చెప్తారు, ఎస్మిన్ దేశే ఆచార అంటాడు. కాబట్టి ఆచారాలను కలగాపులగం చేయాల్సిన అవసరం లేకుండా ఏ ప్రాంతానికి ఏ దానికి చెందిన వాళ్ళు వాళ్ళ యొక్క ఆ సంప్రదాయమైనటువంటిది చూసుకుంటూ ఆధునికతలో, ఆధునికత్వం అంటే ఆలోచనల్లో ఆధునికత్వం ఉండొచ్చు, ఆ వేషధారణలో కూడా మనకి ఎప్పుడు రిస్ట్రిక్షన్ లేదు, దానికి అన్ని పద్ధతులు, సంస్కృతి అనేది దాన్ని వివరిస్తుంది అన్నమాట. ఆ విధంగా ఒక సమమైన దృక్పథంతో అంటే మనకొస్తున్న సంప్రదాయం పాతది అనుకోకుండా సనాతనం అనే ఏదైతే ఒక పదం చెప్తుందో సదాతనము ఎప్పుడు ఉండేది, కాబట్టి ఆ విధంగా అర్థం చేసుకుంటే ముందుకు సాగితే బాగుంటుందని అండి.
1: మీరేమంటారు ఈ విషయంలో?
2: ఇప్పుడు ముఖ్యంగా మనం పరంపర సంప్రదాయం అన్నప్పుడు 2 విషయాలు ఉండండి. ఒకటి, ఉపనిషత్తులు ఇట్లాంటి వాటిలో చెప్పినటువంటి తత్వము జ్ఞానము, అది ఎప్పటికీ మారదు. సంప్రదాయం అన్నప్పుడు ఆచారాలు, ఇదిగో పెళ్లిలో ఇలా ఆచారం చేస్తున్నాం, ఇంకొక సమయంలో ఇలాంటి ఆచారాలు ఉన్నాయి, లేకుంటే కుటుంబం ఈ విధంగా ఉంటుంది, ఉమ్మడి కుటుంబము వేరు వేరు, ఇట్లా రకరకాలవన్నీ ఉంటాయి కదా. సో వీటిలో ఆచారాలు మారే అవకాశం ఉందండి, ఎందుకంటే టెక్నాలజీ మెరుగుతున్నది, సమాజంలో ఫ్యామిలీ స్ట్రక్చర్ మారుతున్నది. ఇప్పుడు పిల్లలు అందరూ తల్లిదండ్రులు ఒకటే చోట ఉండడంలే, మనం అందరం కూడా తెల్లవారుజామునే లేచి సంధ్యావందనాలు పూజలు చేసే అవకాశాలు లేవు. సో ఇట్లా రకరకాలుగా మారుతున్నది. సో ధర్మము అనేటువంటి ధర్మశాస్త్రంలో కొన్ని కొన్ని ఆచారాల గురించి ముఖ్యంగా ధర్మశాస్త్రాల్లో రాశారు. ఈ ధర్మశాస్త్రం అనేటువంటి కాలాన్ని బట్టి తర్వాత కొంచెం సోషల్ చేంజెస్ని బట్టి మారుతూ ఉంటుంది. సో అది కొంచెం మార్పులు ఉంటాయి, దాన్ని మనం అంగీకరించాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు 1000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆచారాన్ని మనం ఇప్పుడు కూడా పాటించాలి అంటే కుదరదు. ఇప్పుడు ఆచారాలు మారుతుంటాయి, దాన్ని మనం అంగీకరించాల్సిందే. కానీ ట్రూత్ ఎప్పటికీ మారదు. కాబట్టి ఆ ట్రూత్ అనేదాన్ని మనం జాగ్రత్తగా పట్టుకుని ఆచారాలు కొంచెం అంతో ఇంతో రిలాక్సేషన్ ఉన్నా కూడా మనం ధర్మం నిలుస్తుందని నా అభిప్రాయం.
1: మంచి విషయాలు చెప్పారు మీరు ఇరువురు కూడా. శశిరేఖ గారికి, అరవింద్రరావు గారికి నమస్కరిస్తూ, మన సంప్రదాయం చాలా గొప్పది, మన సంప్రదాయంలో ఉంటూనే విశ్వదృష్టి కూడా ఉండాలి అనేటువంటి అభిప్రాయంతో మనం ఇవాళ మాట్లాడుకోవడం అనేటువంటిది యువతకు ఎంతో గొప్పనైనటువంటి సందేశాన్ని అందించిన వాళ్ళు అయ్యాం. ప్రపంచంలో కావాల్సినటువంటిది విశ్వదృష్టి ఉండాలి, అలాగే మన సంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలి. ఈ రెండింటిపైన కూడా సమత్వం వచ్చేసేసి ఈ కార్యక్రమంలో పాల్గొని మీరు కావలసినటువంటి సందేశాన్ని అందించి యువతకి ఈ మార్గంలో నడవడానికి కావలసినటువంటి మాటలు అందించినందుకు మీకు కృతజ్ఞతలు.
2: నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
3: ఇంతవరకు శ్రావణ పౌర్ణమి రోజున విశ్వ సంస్కృత భాషా దినోత్సవం సందర్భంగా సంస్కృత భాషా పరంపర జ్ఞానవారసత్వం ప్రత్యేక చర్చా కార్యక్రమం విన్నారు. పాల్గొన్నవారు డాక్టర్ అరవిందరావు, ఐపీఎస్ రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ప్రొఫెసర్ శశిరేఖ, విశ్రాంత ఆచార్యులు, సంస్కృత భాషా విభాగం, ఉస్మానియా విశ్వవిద్యాలయం, అనుసంధానం డాక్టర్ కెవి రమణాచారి ఐఏఎస్, తెలంగాణ రాష్ట్ర పూర్వ ప్రభుత్వ సలహాదారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసారం, మీడియం వేవ్ 737 కిలోహెర్ట్స్, 406.5

0: 5 మీటర్లపై ఈ కార్యక్రమం ప్రసారమైంది. అలాగే ఎఫ్ఎం రెయిన్బో మీటర్ల మీద కూడా ఈ కార్యక్రమం ప్రసారమైంది.
1: బ్రో, ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
2: ఏ, ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పదా హలీం తిందాం.
1: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
2: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
1: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
2: ఓ అవునా?
1: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
2: సరే కాని అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
1: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
3: జష్నే హైదరాబాద్ at 2 p.m. only on FM Rainbow 101.9.

FM Rainbow 101.9. హలో డియర్ లిసనర్స్, ఒకటి అడుగుతాను చెప్పండి, మన లైఫ్లో మనకు అందరికంటే ఎక్కువ ఇంపార్టెంట్ మన పేరెంట్స్, సిబ్లింగ్స్, ఫ్రెండ్స్ అండ్ పార్ట్నర్స్. మనకి వీళ్ళంటేనే ఎక్కువ ఇష్టం. బట్ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, మనం ఎక్కువ కేర్ చేసేది వీళ్ళ కోసమే అయినా ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ అండ్ గొడవలు అయ్యేది కూడా వీళ్ళతోటే. ఐఎమ్ ష్యూర్ దట్ అట్లీస్ట్ ఒక్కసారైనా వీ మస్ట్ హ్యావ్ వాక్డ్ అవుట్ ఫ్రమ్ అ కాన్వర్సేషన్ ఫీలింగ్, అసలు నేను చెప్పేది ఎవ్వరికీ అర్థం కాదు, నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోరు. అవునా? మేబీ ఇట్ వాజ్ అ డిస్కషన్ విత్ యువర్ పేరెంట్స్, అ డిస్అగ్రిమెంట్ విత్ యువర్ సిబ్లింగ్, అ ఫైట్ విత్ అ ఫ్రెండ్, ఓర్ అన్ ఆర్గ్యుమెంట్ విత్ యువర్ పార్ట్నర్. అప్పుడప్పుడు ఒక చిన్న మాటతో మొదలైన కాన్వర్సేషన్ పెద్ద ఆర్గ్యుమెంట్గా మారిపోతుంది. అలా జరిగినప్పుడు మనమేమనుకుంటాం, నేను ఒకటి చెప్తే వాళ్ళు ఇంకోటి అర్థం చేసుకుంటారు, నేను చెప్పేది వినరు, అసలు నా సైడ్ నుంచి ఆలోచించరు, వీళ్ళతో మాట్లాడడమే వేస్ట్ అని మనమే కన్క్లూజన్ ఇచ్చేసుకుంటాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, మేబీ ఆ అదర్ పర్సన్కి కూడా అదే ఫీలింగ్ ఉండొచ్చు కదా. మేబీ దే మస్ట్ ఆల్సో బీ ఫీలింగ్ ది ఎగ్జాక్ట్ సేమ్ వే. సేమ్ సిచ్యువేషన్, సేమ్ కాన్వర్సేషన్, సేమ్ రిలేషన్, బట్ కంప్లీట్లీ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. లైఫ్లో చాలా ఆర్గ్యుమెంట్స్ హ్యాపెన్ నాట్ బికాస్ పీపుల్ ఆర్ బ్యాడ్, సెల్ఫిష్ ఆర్ అన్కేరింగ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే హ్యాపెన్ బికాస్ టూ పీపుల్ ఆర్ లుకింగ్ ఎట్ ద సేమ్ సిచ్యువేషన్ ఫ్రమ్ టూ డిఫరెంట్ యాంగిల్స్ విత్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్, ఎక్స్పెక్టేషన్స్ అండ్ దే వర్జన్ ఆఫ్ ద స్టోరీ. మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. అమ్మ చూపించే కన్సర్న్ చైల్డ్కి ఇంటర్ఫియరెన్స్ లాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ ఆనెస్ట్గా చెప్పే ఒక మాట మనకి హార్ష్గా అనిపించవచ్చు. వైల్ పేరెంట్స్ సే ఐఎమ్ ప్రొటెక్టింగ్ యూ, వీ మైట్ ఫీల్ ఐ నీడ్ మై ఫ్రీడమ్. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్లా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ బిగిన్. లైఫ్లో కొన్ని మూమెంట్స్ చాలా చిన్నవిగా అనిపిస్తాయి. ఒక మాట, ఒక సైలెన్స్, ఒక సింపుల్ కాన్వర్సేషన్ లేదా ఒక మిస్అండర్స్టాండింగ్, కానీ ఆ చిన్న మూమెంట్స్ అండ్ యాక్షన్స్లోనే పెద్ద ఎమోషన్స్ ఉంటాయి. అండ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ టుగెదర్. డియర్ లిసనర్స్, వీఆర్ గోయింగ్ టు బిగిన్ అ బ్రాండ్ న్యూ సిరీస్, అనువంత. ఈ సిరీస్ మనకి చిన్నగా కనిపించే విషయాల వెనక ఒక పెద్ద అర్థాన్ని వెతికే ఓ చిన్న ప్రయత్నం. అలాంటి ప్రతి చిన్న అనుభవానికి, ప్రతి భావనకి మన సిరీస్ అనువంత ఒక వేదిక. Through simple, everyday situations that all of us have experienced, we'll try to understand not just what was said, but what was felt. Ever right, ever wrong, and decide cheyadaniki kaadu, but vere vaalni koncham ekkuva ardham chesukodaniki and koncham takkuvaga judge cheyadaniki. Because sometimes all it takes is one different perspective to change the way we see a person, a relationship, or even ourselves. Dear listeners, stay tuned to Anuvanta.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: FM Rainbow 101.9.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం తాజా ట్యూన్స్.
1: ఎఫ్ఎం రెయిన్బో 101.9.

సమయం స్టూడియోలో 5:45. ఇప్పుడు ఇది మన చట్టం కార్యక్రమంలో డిపి డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్ ఈ అంశం గురించి సిడిఏసి చీఫ్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ సిహెచ్ఏఎస్ మూర్తి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి ఇది మన చట్టం కార్యక్రమంలో డిపిడిపి డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ ఈ అంశం గురించి తెలియజేయడానికి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సీనియర్ డైరెక్టర్ చంద్రపాటి అప్పల సత్యనారాయణ మూర్తి గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి మూర్తి గారు.
1: నమస్కారం సార్.
0: ఈ డిపిడిపి అని ఇటీవల వినబడుతుంది, దీని గురించి ఏ రకంగా ఇది ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది తెలియజేయండి.
1: సో డిపిడిపి అంటే మీరు ఇందాక చెప్పినట్టు డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్. ఇది యాక్చువల్గా 2019లోనే ఇనిషియేట్ చేశారు ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్. అయితే అందులో మొత్తం డేటాని ప్రాసెస్ చేసి ఏదైనా బయటకు పంపించడానికంటే, ఇప్పుడు మనకు మీకు తెలుసు వివిధ ఎంఎన్సీస్ ఆర్ వర్కింగ్ హియర్, మల్టీనేషనల్ కంపెనీస్ వస్తున్నాయి, అంటే మనం బిజినెస్ ఓపెన్ చేసాం గ్లోబల్ బిజినెస్ ప్రకారం. ఇప్పుడు ఈ గ్లోబల్ లైక్ గూగుల్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఫేస్బుక్ అయినా అవ్వచ్చు, ఇవన్నీ ఎస్టాబ్లిష్డ్ అట్ యుఎస్, ఇవి మన డేటా కలెక్ట్ చేస్తున్నాయి. ఈ డేటాని తీసుకెళ్లి వాళ్ళ యొక్క దేశంలో డేటా సర్వర్స్లో పెడుతున్నాయి. అంటే అవి ఎంతవరకు ఈ డేటాని మన పర్సనల్ డేటాని పెడుతున్నాయి అన్న విషయంకి ఎటువంటి చట్టం లేదు అప్పటి వరకు. ఈ చట్టంలోని ఈ 2019లోనే ఎటువంటి డేటా అయినా మన దేశం నుంచి ప్రాసెస్ చేసి మరో దేశానికి వెళ్ళేటప్పటికి కొన్ని పరిమితులు విధించాలని ఈ బిల్లుని తీసుకొచ్చారు. ఎందుకంటే ఇది మన దేశ పౌరుల ఇన్ఫర్మేషన్, అది వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు లేకపోతే మరేదైనా ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు. అంటే మనం వ్యక్తిగతంగా కాకుండా ఇతరుల ఇన్ఫర్మేషన్ కూడా పాస్ చేసే అవకాశం ఉంటుంది ఇంటర్నెట్లో. సో దీన్ని రిస్ట్రిక్ట్ చేసి ఎంతవరకు రిస్ట్రిక్ట్ చేయగలము అంటే 2019లోనే మొత్తం అంతా రిస్ట్రిక్ట్ చేయొచ్చు అన్న దాని మీద వచ్చింది. అప్పుడు ఏంటంటే కొన్ని అంటే ఈ బిల్లుని ప్రాసెస్ చేసే ముందు ఇది పబ్లిక్ పెడతారు. సో పబ్లిక్ నుంచి వచ్చిన కొన్ని ఇన్పుట్స్ వల్ల ఈ బిల్లు కొంచెం లేట్ అయింది. బట్ 2023లో మన దేశం సౌరవ్ బహుమతి ప్రకారం మనం దాన్ని ఎంతవరకు రిస్ట్రిక్ట్ చేయవచ్చు అన్నది గవర్నమెంట్ కెన్ టేక్ ఏ డెసిషన్ అన్న విధంగా పెట్టారన్నమాట. అంటే ఆ సెంటెన్స్ని పూర్తిగా డేటాని అంతా ఆపేయకుండా సో ఎక్కడెక్కడ ఆపచ్చు అన్నది మన దేశ చట్టాల ప్రకారం మార్పులు చేసుకోవచ్చు అన్నది చేంజ్ చేసి మొన్న 2023లో ఆగస్ట్ 11లో పార్లమెంట్ 2, లోక్సభ రాజ్యసభ 2 ఈ బిల్లును పాస్ చేశాయి. ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన డేటాని, మన పర్సనల్ డేటాని, వ్యక్తిగత డేటాని మీద సమాచారాన్ని గుప్తంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత.
0: అయితే మామూలుగా పూర్వం పెద్దలు అనేవాళ్ళు ఒక మాట, ఇంటి గుట్టు వ్యాధి రట్టు అనేవాళ్ళు.
1: అవును,
0: ఇంటి విషయాన్ని గుట్టుగా పెట్టుకున్నప్పుడే మనం గౌరవంగా బతకగలం. అదే విధంగా ఇప్పుడు మీరు అన్నట్టు ఈ చెప్పే మీ డిపిడిపి యాక్ట్ కూడా మన దేశానికి సంబంధించి మన పౌరులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని దానిపైన అధికారం కానీ ఆ గోప్యత కానీ ఆ హక్కు మనపై మన దగ్గర ఉండాలి. లేనట్లయితే ఎదుటి వాళ్ళు దాన్ని దుర్వినియోగపరిచే అవకాశం
1: ఉంది. ఈవెన్ దో ఏ కంపెనీ ఈజ్ కలెక్టింగ్ ద డేటా, అంటే ప్రాసెస్ చేసినప్పుడు మన దగ్గర తీసుకున్నప్పుడు మన డేటాని తీసుకున్నప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేసే బాధ్యత ఏ కంపెనీ అయినా వ్యక్తిగతంగా అయినా, అంటే ఇప్పుడు ఒక వ్యక్తి మీ దగ్గర మిమ్మల్ని కలిసి మీ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను అనుకోండి, మీ పర్మిషన్ లేకుండా మరొకరికి ప్రాసెస్ చేయడం కానీ మరొక

0: ఒకరికి ఇవ్వడం కానీ చేయకూడదు. అది ఈ చట్ట పరిమితుల లోబడి చేయాలి. అటువంటి కాకుండా ఇటువంటి డేటా ఏమైనా ప్రాసెస్ చేసి మరొకరికి ప్రాసెస్ చేస్తే 250 కోట్ల వరకు ఫైన్ విధించే అవకాశం ఉంది గరిష్టంగాను. సో ఇది ఫస్ట్ మనకు ఇచ్చే ఫస్ట్ ఫీచర్ ఏంటంటే రైట్ టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ పర్సనల్ డేటా ప్రాసెస్ అని అన్నారు. అంటే ఎవరైనా ఒక డేటాని వ్యక్తిగత సమాచారాన్ని ప్రాసెస్ చేసినప్పుడు, ప్రాసెసింగ్ అంటే ఇక్కడ ఏంటి, కలెక్టింగ్ ద డేటా, యూజింగ్ ద డేటా, అంటే మీ డేటా నేను కలెక్ట్ చేస్తున్నాను. మీరు అమెజాన్లో ఒక బుక్ కొన్నారు. ఈ అమెజాన్లో బుక్ కొన్నప్పుడు మీకు ఏమవుతుంది, జనరల్గా బుక్ కొనకపోయినా రిజిస్టర్ చేసినప్పుడు మీరు యాక్సెస్ చేసి ఈ పలానా బుక్ కొనాలి అని అనుకుంటున్నారు, అనుకుని కొనలేదు. మీరు ఏం చేస్తారు, తర్వాత కొందామని ఉద్దేశంతో కొనకుండా మీరు డ్రాప్ అయిపోయారు. కానీ మీరు తర్వాత అదే అంటే అమెజాన్కి వెళ్ళకపోయినా మీరు ఇంకో వెబ్సైట్ ఓపెన్ చేసిన, మరొక లేదంటే ఇంకో బ్రౌజర్ ఓపెన్ చేసేసిన, మీకు బుక్స్ ఆ బుక్ యొక్క అడ్వర్టైజ్మెంట్ పక్కన వస్తుంది.
1: అంటే మనం ఏ ఇంట్రెస్ట్ చూపించామో దానికి సంబంధించిన డేటా వాళ్ళ దగ్గర ఉండిపోయింది కాబట్టి ప్రాంప్ట్ చేస్తూ ఉంటారు.
0: ప్రాంప్ట్ చేసి అంటే వాళ్ళు మీ దగ్గర ఉన్న డేటా, ఎటువంటి డేటా కలెక్ట్ చేశారు, ఈ ఎగ్జాంపుల్లో మీరు ఒక థ్రిల్లర్ బుక్ కొంటున్నారు, కొనాలనుకున్నారు, అది ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశారు, అది వాళ్ళ దగ్గర పెట్టుకొని అంటే ఈ డేటాని మళ్ళీ మీకే అడ్వర్టైజ్మెంట్గా ఇస్తున్నారు. అంటే మీరు నెక్స్ట్ డే కానీ రెండో రోజు కానీ తర్వాత రోజు కానీ వెళ్ళినప్పుడు ఏంటంటే అదే డేటా మీకు అడ్వర్టైజ్మెంట్ రూపంలో వస్తుంది. అంటే ఏంటి అర్థం, ఇక్కడ మీ దగ్గర ఉన్న డేటా ఆల్రెడీ కలెక్ట్ చేసింది గూగుల్ కానీ యూట్యూబ్ కానీ ఆర్ అమెజాన్ కానీ, అదే డేటాని మీకు అడ్వర్టైజ్మెంట్ రూపంలో కానీ, లేదు మీరు అన్నట్టు మీకు ఈ టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇదే టాపిక్ మొదట యాక్సెస్ చేశారు కాబట్టి, అంటే మీరు ఎలక్షన్స్ 2023 అన్నారు అనుకోండి, ఆ ఎలక్షన్కి సంబంధించిన వీడియోలన్నీ మీకు అడ్వర్టైజ్మెంట్ రూపంలోనో లేకపోతే మీకు ఇంట్రెస్టెడ్ రూపంలో వస్తుంటాయి. అంటే ఇక్కడ డేటా కలెక్ట్ చేశారు, మీ డేటాని ప్రాసెస్ చేశారు, ఆ డేటానే ఒక ఆయుధంగా అనగానే నేను చెప్పను కానీ మాధ్యమంగా వాడుకొని మీకే అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు.
1: ఇంకొకటి అండి, చాలా విషయాల్లో మనము కొన్ని వస్తువులు కొనేటప్పుడు గివ్ యువర్ డీటెయిల్స్ అంటాడు, మీ అడ్రస్ అంటాడు, మీ ఫోన్ నంబర్ అంటాడు, ఈమెయిల్ అంటాడు, ఇవన్నీ ప్రాసెస్ చేసి రిజిస్టర్ అయ్యి ముందుకు వెళ్ళలేము. ఈ లోపల మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళకి ఇచ్చినట్టే కదా.
0: అంతే కదా.
1: సో ఇప్పుడు మీరు అన్నట్టు దానికి ఏ రకమైన చర్యలు చేపట్టారు, ఒకవేళ అలా మన డేటా కనుక తస్కరించబడి లేదంటే దుర్ఉపయోగం జరిగింది అని తెలిస్తే ఒక సామాన్యుడిగా ఏ రకంగా రియాక్ట్ కావాలి?
0: కరెక్ట్, అదే వాటి కోసమే ఈ డిపిడిపి బిల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బేసిక్గా మనం ఫస్ట్ ఏదైనా ఒక అవసరాని కోసం కానీ లేకపోతే మాకు ఇన్ఫర్మేషన్ కానీ ఒక వెబ్సైట్లో రిజిస్టర్ చేస్తున్నామంటే మనం ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది మనం ఎంతవరకు ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, ఈ ఇన్ఫర్మేషన్ నిజంగా వాళ్ళకి కావాలా. సపోజ్ లేస్తే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఏదైనా ఒక ఆన్లైన్ గేమ్ ఆడాలి అంటే ఏదైనా ఆన్లైన్ గేమ్ వెబ్సైట్ ఏం చేస్తుందంటే మీ డీటెయిల్స్ కావాలని అడుగుతుంది, మీ ఏజ్ కావాలని అడుగుతుంది. ఎందుకంటే బేసికల్గా మీ యొక్క వృత్తి, మీ యొక్క వయస్సు, మీ యొక్క ఇన్ఫర్మేషన్ బట్టి వాళ్ళు మీకు అనుగుణంగా గేమ్స్ క్రియేట్ చేసారు, బిగ్ ఉన్న లైక్ నవల్స్ కానీ గేమ్స్ కానీ ఇవన్నీ ఏంటంటే వ్యక్తిగతంగా వయసు బట్టి కూడా మనం విభజీకరించవచ్చు, లేదు అంటే మీకు ఉన్న ఇంట్రెస్ట్ బట్టి విభజీకరించవచ్చు. సో ఈ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు వాళ్ళతో పాటు మీ క్రెడిట్ కార్డులు కూడా ఇన్ఫర్మేషన్ అడుగుతారు. ఎందుకంటే ఒక ఆన్లైన్ గేమ్ ఆడేటప్పుడు ఏమవుతుందంటే కొంతవరకు ఫ్రీ ఉంటుంది, 1, 2, 3, 4 రౌండ్లు. 5వ రౌండ్ కావాలంటే మీరు పేమెంట్ చేయాలి. మీరు పేమెంట్ చేయాలి అంటే మరి మీరు ట్రాన్స్ఫర్ చేయడం అది టైం తీసుకుంటుంది. సో వాళ్ళ బిజినెస్ పరంగా వాళ్ళకి అంత అది ఉపయోగం కలదు. అందుకని ఈ క్రెడిట్ కార్డు బిల్ తీసుకుంటే ఆటోమేటిక్గా మీకు బిల్లింగ్ చేస్తాం,
1: డిడక్ట్ అయిపోతుంది
0: అనే ఉద్దేశంతో అది, అంటే అది వాళ్ళకి అనుకు ఉపయోగం అవ్వచ్చు, కొందరికి పర్సనల్గా గేమ్లో డిస్టర్బ్ లేకుండా ఉన్న ఉపయోగించవచ్చు. సో ఈ పరిమితులు మనం తెలుసుకోవాలి. ఒకవేళ నేను క్రెడిట్ కార్డు ఇస్తే నా క్రెడిట్ కార్డు నుంచి ఆటోమేటిక్గా డబ్బులు అయిపోతాయి, నా మీద నా కంట్రోల్ లేదు. మీ ఒక విధంగా మీ ఒక ఆన్లైన్ గేమింగ్ అనేది ఒక వ్యసనంగా మారితే మీరు కంట్రోల్ చేసుకోకపోతే మీ క్రెడిట్ కార్డు బిల్లింగ్ కూడా అంతే విధంగా పెరిగిపోతుంది. సో ఆ కంట్రోల్స్ అన్నది మనం ఈ వ్యక్తిగత ఈ ఇన్ఫర్మేషన్ మనకు తెలుసుంటే మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మీ క్రెడిట్ కార్డు మీద మీరు పరిమితులు విధించుకోవచ్చు. ఏమని, నేను ఒక రోజులో 5,000 కన్నా ఎక్కువ ఖర్చు పెట్టగలను. ఇప్పుడున్న క్రెడిట్ కార్డు కంపెనీస్ సిటీ బ్యాంక్ అవ్వండి, SBI అని వాళ్ళు మనకి మన యాప్లోనే అవకాశం ఇస్తున్నారు. ఒక రోజులో నేను 5,000 కన్నా ఎక్కువ ఖర్చు పెట్టకూడదు అన్నది మనం పరిమితి పెట్టించుకోవచ్చు ఆటోమేటిక్గా.
1: ఒక విధంగా చెప్పాలంటే ఇంటర్ గెలిచి రచ్చ గెలవాలి, ఫస్ట్ మనమే కంట్రోల్లో ఉండాలి. మన కంట్రోల్లో ఉన్నప్పటికీ ఏదైనా మన ఇన్ఫర్మేషన్ బయటకు పోయి మన పట్ల మన ఇన్ఫర్మేషన్ తో దుర్ఉపయోగం జరిగినట్లయితే అప్పుడు నెక్స్ట్ ప్రభుత్వం వరకు వెళ్లాల్సి వస్తుందంట.
0: అంతేగా సి, ఎందుకంటే ఇప్పుడు ఈ

0: కంపెనీస్ అన్ని మీకు చెప్పి అది చెప్పకుండా చెయ్యట్లేదు, ప్రత్యేకంగా మీకు చెబుతాయి. మీ క్రెడిట్ కార్డు మీ డీటెయిల్స్ తీసుకున్నప్పుడు కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు క్లిక్ కొడుతుంటారు, యాక్సెప్ట్ చేస్తేనే ముందుకెళ్తారు. కానీ మనలో ఎవరు కూడా ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవం, ఎందుకంటే ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్న డాక్యుమెంట్ మీకు మినిమం 5 పేజీల నుంచి ఈవిందో ఒక్కొక్కసారి 20 పేజీల వరకు ఉంటుంది. మనం గేమ్ ఆడాలన్న ఉత్సుకతతో, లేకపోతే ఆ ఆన్లైన్ ఐటెం కొనాలన్న ఉత్సుకతతో మనం అవి చదవం ముందు. ఎందుకంటే మనం ఆఫర్ చూస్తాం 50%కి ఈ ఐటెం దొరుకుతుంది ఫిజికల్ షాపింగ్ అని అనగానే ఆ 50% తీసుకోవడానికి ఆ రోజే ఉంటుందన్న ఉత్సుకతతో ఇమీడియట్గా రిజిస్టర్ చేస్తాం. ఆ రిజిస్టర్ చేసి ఆ టర్మ్స్ అండ్ కండిషన్ అవాయిడ్ చేస్తాం. ఈ టర్మ్స్ అండ్ కండిషన్లో ప్రత్యేకంగా వీళ్ళందరూ చెప్తారు, మీ ఇన్ఫర్మేషన్ మేము వాడుకుంటాము, మీ ఇన్ఫర్మేషన్ మా మార్కెటింగ్ అవసరాలకు వాడుకుంటాము. కానీ ఇక్కడే ఒక పాయింట్, డీపీటీపీ బిల్ అంటేది ఎటువంటి మార్కెటింగ్ అవసరాలు కూడా చెప్పాల్సి వస్తుంది. మీ ఇంటర్నల్ అంటే ఇప్పుడు నేను ఒక అగ్రిమెంట్ చేశానంటే మీకు నాకు ఒక అగ్రిమెంట్ అయిందంటే ఐదర్ యూ ఓన్లీ యూ కెన్ యూజ్ ఇట్ ఆర్ ఐ కెన్ యూజ్ ఇట్, బోత్ ఆర్ రెస్పాన్సిబుల్. బట్ ఈ మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ నీ థర్డ్ పార్టీ ఆర్ నీ థర్డ్ పార్టీ వెండర్స్ కానీ లేకపోతే థర్డ్ పార్టీ ప్రొడక్ట్స్ కానీ వాడకూడదు. సో ఆ వాడి ఉంటే ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్లో వాళ్ళు పెట్టి ఉంటారు, అవి మనం చదవకపోతే సో మనమే లూజ్ అయిపోయే అవకాశం ఉంటుంది,
1: తప్పు చేసినట్టు అవుతుంది.
0: అవును, అందుకనే మనం ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవాలి. చదివితే అప్పుడు మనకున్న హక్కులు ఏంటి, మనం ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు అప్పుడు మనం దానికోసం ఈజీగా పోరాడవచ్చు ఈ డీపీటీపీ బిల్లుతో.
1: ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ని అంటే వాళ్ళకు అనుకూలంగానే రాస్తారు జనరల్గా, ఏదైనా ఏ మార్కెటింగ్ చేసేవాళ్ళైనా కానీ వాళ్ళకు అనుకూలంగా రాసుకుంటారు. కానీ అవి చట్ట పరిధిలోకి ఉన్నాయా లేదా అని తేల్చుకోవాలనేది మనం దాన్ని ఒకసారి చదివితే మనము ఎంతవరకు వీళ్ళకి యాక్సెస్ ఇస్తున్నాము, ఎంతవరకు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము, ఇది ఎంతవరకు సబబు అని తెలవాలంటే మనం కూడా ఒకసారి చదివి తెలుసుకోవాలంటారు.
0: చదివి తెలుసుకుంటే అది మనకు మంచిది, ఎందుకంటే రేపు ఎప్పుడైనా మన ఇన్ఫర్మేషన్ మరొక థర్డ్ పార్టీ ద్వారా కానీ లేకపోతే థర్డ్ పార్టీ కాలర్ మనకు కాల్ చేస్తున్నా కానీ మనం అడిగే హక్కు ఉంటుంది, ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా వచ్చింది, మేము అమెజాన్ నుంచి కలెక్ట్ చేసుకున్నాము అండ్ మీకు చేస్తున్నాం అనగానే మనం అదే పాయింట్ని రికార్డ్ చేసుకొని మనం అమెజాన్ మీద పోరాటం చేయవచ్చు ఈ డీపీటీపీ బిల్లు ద్వారా. సో అందుకని చదవడం అనేది చాలా ముఖ్యం ఇక్కడ.
1: అయితే మనము అలా మన ఇన్ఫర్మేషన్ దురుపయోగం జరుగుతుంది అన్నప్పుడు వాళ్ళని నా ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడి నుంచి వచ్చిందని అడగాలి. అది యాక్సెస్ కనుక వాళ్ళు రివీల్ చేస్తే దెన్ వీ కెన్ గో అండ్ ఫైల్ ఏ కేస్. ఎక్కడ ఫైల్ చేయాలి
0: ఇది? ఇప్పుడు ఈ డీపీటీపీ బిల్ అనేది బేసికల్గా మామూలుగా మన చట్టాలు ఎలాగో ఉన్నాయో చట్ట ప్రకారంగానే కోర్టులోనే ఫైల్ చేయవచ్చు, కన్జ్యూమర్ ఫైల్లో చేయవచ్చు. సో మిగతా అన్ని చట్టాలు ఎలాగా ఉంటున్నాయో అదే విధంగా ఈ ప్రాసెస్ ఉంది. ఇది ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లోనే చేయాలని ఏమీ లేదు. సో ఆ కోర్టు ఈ డీపీటీపీ బిల్ కింద మనకు ఫేవర్గా ఇచ్చే అవకాశం ఉంది.
1: మూర్తి గారు, ఒక విషయము, ఉదయం లేస్తూనే సాయంత్రానికల్లా దాదాపు 7-8 మార్కెటింగ్ కాల్స్ వస్తుంటాయండి. మీరు ఎందుకు ఫోన్ చేశారు, ఎవరు ఇచ్చారు మా నెంబర్ అని అడిగితే మాకు డేటా వచ్చిందండి, డేటా ఉన్నప్పుడు ఫోన్ చేస్తున్నామంటారు. సో ఈ హెరాస్మెంట్ని ఎలా ఎదుర్కోవాలంటారు
0: సార్? ఇప్పుడు ఈ ఇటువంటి ఫోన్స్ కాల్స్ రాగానే మీరు రికార్డ్ మోడ్లోకి వెళ్తే మంచిది, రికార్డ్ చేసుకుని ఆ రికార్డ్ని కాల్ చేసుకుని ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఎట్లా వచ్చింది మన డేటా అనేది ఆ కంపెనీ చెప్పకపోతే మీకు ఒకటి ఆ రికార్డింగ్లో డెఫినెట్గా వాళ్ళు చెప్తారు మేము సోన్సో కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాము అనేది. గూగుల్లో కానీ మరి ఎక్కడైనా ఆ కంపెనీ ఏంటి అని చూసి మీరు ఆ కంపెనీ మీద ఫైల్ చేయొచ్చు. నా పర్మిషన్ లేకుండా నా మొబైల్కి ఎలా కాల్ చేశారు, నా వ్యక్తిగత సమాచారం వాళ్ళకి ఎలా వచ్చింది అనేది కాల్ చేశారు, డెఫినెట్గా చేయొచ్చు. సో ఇప్పుడు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, నేనే ఒక ఎగ్జాంపుల్ దీనికి. ఈ మధ్య నేను ఒక బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకున్నా, వాళ్ళకి నేను నా ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చాను, నేను దాన్ని వాళ్ళు సరిగా ఇన్స్టాల్ చేయలేదని చెప్పి క్లోజ్ చేద్దాం అనుకున్నాను. క్లోజ్ చేసేటప్పుడు బేసికల్గా మీ అమ్మగారి పేరు ఏంటి అని అడిగారు. నేను డేటా ఇచ్చినప్పుడు మా అమ్మగారి పేరు ఎప్పుడు ఇవ్వలేదు, బట్ నా ఆధార్ కార్డు ఇచ్చాను కాబట్టి కంపేర్ చేస్తున్నారు అన్నమాట. అంటే ఇక్కడ మీరు ఏంటండి, ఒక ఆధార్ కార్డు ఇస్తే చాలు, మీ యొక్క ఎంటైర్ వ్యక్తిగత సమాచారం అంతా అక్కడ ఉన్నది. నేను ఇదే క్వశ్చన్ చేశాను, కంపెనీ దగ్గర సమాచారం ఉండొచ్చు కానీ ఎటువంటి సమాచారం, ఈ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక ఎంప్లాయీ ఆ సమాచారం ఇవ్వచ్చా లేదా అన్నది ఏ రూల్స్ ప్రకారం వాళ్ళు చేశారన్నది నేను క్వశ్చన్ చేయొచ్చు. నేను దీన్ని యాజ్ పర్ డీపీటీపీ బిల్ మీద ఆ కంపెనీ మీద కేసు వేయొచ్చు. నేను ఆధార్ కార్డు ఇచ్చిన మాట నిజం, బట్ నా ఆధార్ కార్డు అన్నది ఏంటంటే ఫస్ట్ నేను ఇచ్చిన క్రెడెన్షియల్స్, కొన్ని క్రెడెన్షియల్స్ తీసుకోవాలి. బట్ ఈ క్రెడెన్షియల్స్ అన్నీ ఏ విధంగా మీరు కలెక్ట్ చేసుకున్నారు, ఎట్లా చేసుకున్నారు? ఎందుకంటే నేను ఆధార్ కార్డు ఇచ్చినప్పుడు దే షుడ్ నాట్ టేక్ ఇట్, ఆధార్ కార్డు అన్నది నా డీటెయిల్స్ ఇప్పుడు నా ఆధార్ కార్డు సర్వర్లో ఉండాలి మీద పోరాడచ్చు.
1: రిటర్న్లో కూడా.

0: చెప్తారు కదండి, లా ఈజ్ నాట్ ఫర్ దోస్ హూ స్లీప్ ఓవర్ దేర్ రైట్స్ బట్ హు ఆర్ అవేర్ ఆఫ్ దేర్ డ్యూటీస్ అని కూడా. సో కేవలం నాకు హక్కుందని కూర్చునే దానికంటే హక్కుని సాధించుకునే బాధ్యతను కూడా మనపైన
1: ఉంది
0: ఉంటుంది.
1: ఉంది.
0: మీరు అన్నట్టుగా ఒక ఇలాంటి ఫోన్ కాల్స్ కానీ డిస్టర్బింగ్ కాల్స్ కానీ లేదంటే మనని ఎంబరాస్ చేస్తున్నా ఉంటే వాటిని రికార్డ్ చేసి వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏ కంపెనీ నుంచి చేస్తున్నారు, ఎలా ఈ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేశారనే విషయాన్ని మనం తీసుకొని ఆ తర్వాత సంబంధిత అధికారులకు కానీ ఈ ఇన్ఫర్మేషన్ని ఏ రకంగా మీరు ప్రాసెస్ చేశారని మీరు కరెస్పాండెన్స్ ఎస్టాబ్లిష్ చేసి దాని తర్వాత కూడా తప్పు జరిగిందని తెలిస్తే ఖచ్చితంగా
1: మనం
0: కోర్టుకు
1: పోరాడొచ్చు,
0: కానీ
1: దానికి
0: ఖచ్చితంగా దానికి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది.
1: అవకాశం ఉంది.
0: అప్రమత్తంగా జాగరూకతతో ఉండాల్సిన బాధ్యత మనపైన కూడా ఉందంటారు. చాలా మంచి విషయాలు తెలియజేశారు మూర్తి గారు, నమస్కారం.
2: ఇది మన చట్టం.

0: ఇంతవరకు ఇది మన చట్టం కార్యక్రమంలో డిపిడిపి అంటే డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్ ఈ అంశం గురించి సిడిఏసీ చీఫ్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ సిహెచ్ఏఎస్ మూర్తి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: FM Rainbow 101.9.
0: జష్ని హైదరాబాద్ కి సాయం చూపిస్తున్నాం. మరి కాసేపట్లో మనకి ప్లే ఉంటుంది, ఆ ప్లేకి సంబంధించిన వివరాలు ఇప్పుడు.
2: హలో నమస్తే ఆదాబ్, గుడ్ ఈవినింగ్ హైదరాబాద్. స్టూడియో కాక్లో టైం 6:02 అయింది. ఇప్పుడు వినండి రాఖీ స్పెషల్ ప్రోగ్రామ్ అన్నయ్య అన్న వంటి హాస్య నాటిక రచన ఆర్జే సురభి రమేష్.
3: అరే సారు, రెండు మసాలా టీలు రెడీ, ఒకటి షుగర్ తక్కువ, ఇంకొకటి ఎప్పటిలాగానే స్ట్రాంగ్.
4: సాయనా, నా టీకి బిస్కెట్ కూడా పెట్టు.
3: బిస్కెట్లు కావాలంటే ముందు టీ బిల్లు కట్టాలి సారు.
4: అయ్యో సాయనా, ఉదయాన్నే బిల్లు గుర్తు చేస్తావేంది?
3: నీకు టీ తాగినప్పుడే బిల్లు గుర్తుండదు సారు. ఇక నేను గుర్తు చేయకపోతే తెల్లాళ్ళు గుర్తే రాదు.

0: అబ్బారే నిజంగా ఆ రోజులు గుర్తొస్తున్నాయిరా.
1: అవురా కాలేజ్ చదివేటప్పుడు ఎట్లుండరా మన లైఫ్.
2: జాతి రత్నాల సినిమాల హీరోల లెక్క బిందాసుకునే వాళ్ళం.
0: ఎట్లున్నా ఎవ్వడే మనకపోతుండే.
1: ఒకవేళ ఎవడన్నా అన్నా కూడా
2: బయట తీసుకునేటోళ్ళం కదా.
0: అసలు మనకి ఏం టెన్షన్ ఉండేదిరా, ఏం ఉండేది కాదు.
1: జేబులో డబ్బులు ఉండకపోయినా కాన్ఫిడెన్స్ బాగుండేదిరా.
2: ఎగ్జామ్ ఎంత దగ్గర పడినా టెన్షన్ మాత్రం దూరం పెట్టేవాళ్ళం.
0: ఎందుకంటే భయపడేది మనం కాదు, మన ఎగ్జామ్ పేపర్ ని కరెక్షన్ చేసేటోళ్ళు.
1: అది కాన్ఫిడెన్స్ కాదురా, ప్యూర్ ఓవర్ కాన్ఫిడెన్స్.
2: ఏదైతేనేం ఆ లైఫ్ మాత్రం బిందాస్ లైఫ్.
0: అవునరా నిజం చెప్పినవరా నువ్వు.
3: అరే అరే అరే అరే ఏం సార్లు, రాఖీ పండుగ పూట అక్క చెల్లెలతో ఇంట్లుండకుండా ఇటువైపు వచ్చిన రేంది.
1: అరే సాయన్న, ఇంట్లో ఉంటే రాఖీ పండగ, ఇడికొస్తే మా పాత రోజుల పండగ.
3: ఇంట్లో కంటే నా

0: చాయ్ దుకాణాలనే ఆరాం ఉందంటారా?
1: అదేం కాదు సాయన్న, ఇక్కడ కూర్చుంటేనైనా కనీసం ఎవరు పని చెప్పరు.
2: ముఖ్యంగా అన్నయ్య ఇది తీసుకురా అనే మాటే వినిపించదు.
0: అబ్బో, ఇప్పుడు అసలు రాఖీ కథ బయటకు వస్తుందన్నమాట.
3: ఏం రాఖీ పండగలే సాయన్న, ఒకప్పుడు రాఖీ పండగ వస్తే మస్తు స్వీట్లుంటుండే,
1: మనం ఫుల్ తింటుండే.
2: ఇంట్లో ఎక్కడ చూసినా స్వీట్లు, బంధువులు, అబ్బా ఏం సందడి ఉండేది తెలుసా?
3: చెల్లెలు రాఖీ కడితే ఒక చాక్లెట్ ఇస్తే చాలు, అక్కకేమో అమ్మని అడిగి 10 రూపాయలు ఇస్తే మన పని అయిపోయా.
1: కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది.
2: ఇప్పుడు రాఖీ పండగ వస్తుందంటేనే భయమేస్తుంది తెలుసా?
0: అంత భయపడాల్సిన పరిస్థితి ఏంది సారు, ప్రతి సంవత్సరం వచ్చే పండుగనే కదా ఇది.
2: ప్రతి సంవత్సరం వచ్చే పండుగే సాయన్న, కానీ దానికి వచ్చే ఖర్చులు చాలా పెద్దవి.
3: ఒకప్పుడు రాఖీ అంటే చేతికో దారం, ఇప్పుడు రాఖీ అంటే రాఖీ, స్వీట్స్, ఫ్లవర్స్, గిఫ్ట్స్, షాపింగ్. అమ్మో,
1: అంతటితో ఆగితే పర్లేదు, ఇప్పుడు ఆన్లైన్ విష్ లిస్ట్ కూడా వచ్చింది.
0: మీ ముగ్గురి మాటలు వింటుంటే సారు, రాఖీ కంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ ని ఖాళీ చేసే పెద్ద పండగలా ఉంది ఇది.
2: అదే సాయన్న, మా పరిస్థితి కూడా అదే.
3: ఈ రాఖీ పండగ రోజు మగపిల్లలకి ఎంత దిమాగ్ ఖరాబ్ అవుతుందో తెలుసానా?
0: తెలియదు సారు, అయినా దిమాగ్ ఖరాబ్ అవ్వడేంది, గమ్మతుంది. టీ పోస్తూ మీ రాఖీ పండగ కథలు వింటాను, చెప్పుర్రి. కానీ మీ కథలు వినుకుంటా టీ గిట్లా చల్లారిపోతే బాధ్యత మీదే, పైసలు మటుకు బరాబర్ ఇయ్యాలి.
1: మీ టీ చల్లారినా పర్లేదు సాయన్న, మా కథలు మాత్రం వేడిగా ఉంటాయి, వినురి.
0: అయితే ఎవరు మొదలు పెడతారు? ముందు కిరణ్ సార్ మీరు చెప్పుర్రి.
3: వాడికి రాఖీ అంటే ప్రేమ కంటే ముందు బ్యాంక్ బ్యాలెన్స్ గుర్తొస్తుంది.
2: అది నా తప్పు కాదురా, నా చెల్లెలు ప్రేమ అనురాగాలు చాలా కాస్ట్లీ.
0: సరే కిరణ్ సార్, మీ చెల్లెలి ప్రేమ ఎంత కాస్ట్లీయో జర మాకు కూడా వినిపించుండ్రి.
2: అయితే నా ఎక్స్పీరియన్స్ తెలుసుకునే ముందు, రాఖీ పండుగ రోజు ప్రతి అన్నయ్య జీవితంలో జరిగే 3 ముఖ్యమైన స్టేజెస్ గురించి ముందు తెలుసుకోవాలి.
1: ఏంటి స్టేజెసా? రాఖీ పండగకి స్టేజెస్ కూడా ఉంటాయా?
3: నీకు ఇంకా తెలియదారా, రాఖీ రోజు అన్న తమ్ముడు బతుకులకి 3 స్టేజెస్ అన్నమాట.
2: అవునరా, ఇవి తెలుసుకోకుండా రాఖీ పండుగలోకి దిగితే మన పరిస్థితి ఏంటో మనకే అర్థం కాదు, అలర్ట్గా ఉండాలి.
0: అట్లనా సార్, అలర్ట్గా ఉండాలినా? ఇంతకీ గా స్టేజెస్ ఏంటో చెప్పండి సారు, నాకు మీ మస్తు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది.
2: చెప్తిను సాయన. మొదటి స్టేజ్, స్టేజ్ 1, అన్నయ్య నాకు ఏమీ వద్దు అని అంటారు.
1: అదేంటి, నిజంగానే ఏమీ వద్దంటే ఇంకేంటి ప్రాబ్లం?
3: అదే నీ అమాయకత్వం రా అయ్యా, నాకు ఏమీ వద్దు అనేది ఏమీ వద్దు అని చెప్పే స్టేజ్ కాదు, ఏదో ఒకటి కావాలి అని అడిగే ముందు వచ్చే స్టేజ్.
0: అవునా, అంటే 1 స్టేజ్ లా మాటలు చాలా సింపుల్ గా ఉంటాయన్నమాట.
2: అచ్చం అలాగే అంటారు సాయన్న, చాలా ప్రేమగా అనురాగంతో మాట్లాడతారు. అన్నయ్య నాకు నిజంగా ఏమీ వద్దు, నువ్వు నాతో ఉంటే చాలు, నీ ప్రేమే నాకు పెద్ద గిఫ్ట్ అని అంటారు.
1: అది వింటే మనం ఎమోషనల్ అయిపోతాం కదా.
2: అదే మొదటి ట్రాప్ రా, నువ్వు ఎమోషనల్ అవుతావు, వాళ్ళు అదే టైంలో నెక్స్ట్ స్టేజ్ లోకి వెళ్తారు.
3: అదే స్టేజ్ 2 కదా?
2: Yes, కరెక్ట్. ఈ స్టేజ్ 2లో అన్నయ్య ఒక చిన్న విషయం అంటారు.
1: అమ్మో, చిన్న విషయం అంటేనే ఇప్పుడే టెన్షన్ మొదలవుతుంది.
2: టెన్షన్ ఒకటే కాదు, భయపడాలి కూడా, ఎందుకంటే చిన్న విషయం అనేది చిన్నగా ఉండనే ఉండదు.
3: అది ఒక పెద్ద విషయానికి ట్రైలర్ లాంటిది.
0: అవు సార్, మా ఛాయ్ దుకాణాలకి ఇట్లా గిసొంటి మాటలు ఇంటనే ఉంటనేను. సాయన్న ఓ చిన్న టీ చేయి అంటారు, తర్వాత ప్లేట్ల గిట్లా ఉన్న బిస్కెట్లు కూడా తీసుకుపోతారు. అంతేనా?
2: అంతే సాయన్న, కానీ మా దగ్గర బిస్కెట్ ప్యాకెట్ తో ఆగదు తెలుసా.
1: మరి ఎక్కడికి వెళ్తుంది?
2: అక్కడి నుంచి మొదలయ్యేది స్టేజ్ 3. అన్నయ్య నీకు నచ్చితే తీసుకో అని అంటారు.
3: ఇదే ఫైనల్ స్టేజ్.
1: ఇక్కడ మనం ఏం చేయాలి?
2: ముందు ఐటమ్ చూడాలి, తర్వాత ప్రైస్ చూడాలి, ఆ తర్వాత మన బ్యాంక్ బ్యాలెన్స్ చూడాలా,
3: చివరికి మళ్ళీ ఐటమ్లే చూడాలి.
0: అంటే చివరకు ఐటమ్ ఏం తీసుకోవాలనో గా జిమ్మెదారికి ఇట్లా అన్నయ్యకే వదులుతారన్నమాట.
2: అవు సాయన్న, దాని వెనుక పెద్ద ఆలోచన ఉంటది వాళ్ళకి. ఎందుకంటే చివరికి నీకు నచ్చితే తీసుకో అంటే నువ్వు తీసుకోవాలి అనే అర్థం తెలుసా?
1: ఇంత పెద్ద ఆపరేషన్ ఉందా రాఖీ పండుగ వెనకాల?
3: ఇంకా అసలు క్లైమాక్స్ చెప్పలేదురా, ఈ 3 స్టేజెస్ కంప్లీట్ అయ్యే లోపు
2: మన బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రం
3: అయిపోతుంది.
0: సార్లు ఇదంతా ఇంటుంటే ముందుగాల ప్రేమానురాగాలతో మొదలై

0: చివరికి బ్యాంక్ బ్యాలెన్స్ దగ్గర ఆగుతుందన్నమాట. అబ్బో, పెద్ద కథనే నడుస్తుంది సారు ఈ రాఖీ పండుగ వెనకాల.
1: ఇదే మా అన్నతమ్ముల రాఖీ జర్నీ సాయన్న.
2: కానీ ఈ స్టేజెస్ మేము ఊరికే చెప్పడం లేదు సాయన్న, మా జీవితాల్లో లైవ్ గా జరిగాయి తెలుసా, ఒక్కొక్కరిది ఒక్కో ఎక్స్పీరియన్స్.
0: అవునా కిరణ్ సార్, ఇది వింటుంటే కాశీ మజిలీ కథ లెక్కుంది, మస్తు మలుపులున్నాయి. అసలు ఈ రాఖీ పండుగ పూట ఏం జరుగుతుందో జర క్లియర్ గా చెప్పురే సారు. అరే రాజుగా, ఆ గల్లపెట్ట కాడుండు, నేను ఇలా ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నా. చెప్పుర్రీ సారు చెప్పుర్రీ, ఇంట్రెస్టింగ్ ఉంది.
3: అయితే వినండి సాయన, నా చెల్లెలు ఈ రోజు ఉదయం నాకు మొదట చెప్పిన మాట,
1: అన్నయ్య నాకు ఏమీ వద్దు.
2: స్టేజ్ వన్ లైవ్ డెమాన్స్ట్రేషన్ మొదలైంది.
3: ఈ రోజు ఉదయం నా చెల్లెలు నాకు ఒక వాయిస్ మెసేజ్ పంపించింది, చాలా ప్రేమగా మాట్లాడింది.
1: అన్నయ్య హ్యాపీ రాఖీ, ఈసారి నాకు నిజంగా ఏమీ వద్దు, నువ్వు నాకు ఎప్పుడు సపోర్ట్ గా ఉంటావు, నీ ప్రేమే నాకు పెద్ద గిఫ్ట్ అని అనిందిరా.
2: ఇలాంటి మెసేజ్ ఉంటే ఎవరికైనా గుండె కరిగిపోతుంది కదా.
3: నాకు కూడా అలాగే అయింది. వెంటనే చెల్లెమ్మ నువ్వు ఇంత మెచ్యూర్డ్ గా మాట్లాడుతున్నందుకు నాకు చాలా ప్రౌడ్ గా ఉంది అని రిప్లై చేశాను.
4: అక్కడితో కథ ముగిసిపోయింది అనుకున్నావా?
3: అదే అనుకున్నాను. 5 నిమిషాల తర్వాత మరో మెసేజ్ వచ్చింది, ఏంటో తెలుసా?
1: అన్నయ్యా అని.
2: ఇదిగో సాయన్న, ఇదే స్టేజ్ 2 డోర్ తెరుచుకోవడం అంటే.
1: ఒక చిన్న విషయం చెప్పాలి అని అంది.
4: ఆ మాట విన్న తర్వాత నీకు అనుమానం రాలేదా?
1: నాకు ఇంకా అమాయకత్వం మిగిలిందిరా. నేను స్వాతిముత్యం సినిమాలో కమలాసల్లి.
3: మా చెల్లి పెట్టిన మెసేజ్ కి నేను ఏంటో చెప్పు అని రిప్లై ఇచ్చాను. చెల్లి మెసేజ్ లో ఏం చెప్పిందో తెలుసా?
1: నాకు నిజంగా ఏమీ వద్దు, కానీ ఈ మధ్య ఒక వాచ్ చూశాను, చాలా బాగుంది, నీకు నచ్చితే.
2: అక్కడే అర్థమైంది, ప్రేమ మాటల నుంచి షాపింగ్ లిస్ట్ కి జర్నీ మొదలైంది.
3: నేను కూడా చాలా ఇన్నోసెంట్ గా ఎంత అని అడిగాను రా.
4: ఆ ప్రశ్న అడిగిన తర్వాత నీకు ఏదైనా ప్రమాదంలా అనిపించలేదా?
1: లేదురా, తను ఏం మెసేజ్ పెట్టిందో తెలుసా? అన్నయ్య నువ్వు ఎప్పుడు డబ్బులు గురించి ఎందుకు ఆలోచిస్తావో అని అంది.
2: మరి నువ్వేమన్నావు?
1: నేను అన్నాను శాలరీ మీద బేస్ అయ్యాను కదా, అందుకే ఖర్చు పెట్టేటప్పుడు ప్రతిరోజు డబ్బు గురించి ఆలోచిస్తాను అని కౌంటర్ ఇచ్చాను రా.
2: ఆ మాట ఇన్నాకైనా మనసు కరిగిందా?
1: అబ్బే అబ్బే, అది మాత్రం అస్సలు జరగలేదు. ఇక తప్పేది లేదని చివరికి ఒక కాస్ట్లీ వాచ్ తీసుకున్నాను.
3: తను అది చూసి
1: చాలా బాగుంది అన్నయ్య, నిజంగా నాకు చాలా నచ్చింది అని అనింది తెలుసా.
4: అంటే అక్కడతో సమస్య పూర్తిగా ముగిసిందా?
1: అవును ముగిసింది అని అనుకున్నా, కానీ వెంటనే అయితే నేను చూసింది ఇంకోటి ఉంది అన్నయ్య అంది.
2: దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, మొదటిది ముగింపు కాదు, అసలు షాపింగ్ చాప్టర్ కి ఇంట్రొడక్షన్ అని.
1: అప్పుడు నేనేమన్నానో తెలుసా?
4: ఏమన్నావు?
1: నీకు కావాల్సింది నువ్వే కొనుక్కో, నేను హృదయపూర్వకంగా బ్లెస్సింగ్ ఇస్తాను అని మెసేజ్ పెట్టాను రా.
4: ఆ మాటకు ఆమె నుంచి ఎలాంటి సమాధానం వచ్చింది?
1: బ్లెస్సింగ్స్ ఫ్రీగానే ఉంటాయన్నయ్య, అవి నాకు ఎప్పుడు దొరుకుతాయలే అని అంది.
2: అది మంచి కౌంటర్ ఇచ్చింది. మరి ఆ కౌంటర్ తో నీ ఆర్గ్యుమెంట్ అక్కడితో క్లోజ్ అయిపోయినట్టేగా.
1: కౌంటర్ ఇచ్చిందంటే తర్వాత ఏదో పెద్ద దానికి పిడిపడుతుందని చివరికి ఆ వాచ్ కూడా తీసుకున్నాను రా.
4: అయిపోయింది అంటే 3 స్టేజెస్ అన్ని కంప్లీట్ అయిపోయాయి అన్నమాట. సాయన్న ఇన్నావా కథ మొత్తం?
0: అవుసారు, మీరు ముందు చెప్పినట్టే స్టేజ్ 1 నుంచి స్టేజ్ 3 వరకు మీ కథ మొత్తం ఘటనే జరిగింది సారు.
1: అది సాయన్న మా ఇంట్లో రాఖీ పండుగ రోజు జరిగిన కథ.
0: సరే కిరణ్ సారు, మొత్తానికి మీ బ్యాంకు బ్యాలెన్స్ 0 అయ్యింది అన్నమాట.
1: అంతేగా అంతేగా.
0: అవు విక్రమ్ సారు, మీ ఇంట్లో ఇట్లా ఇసువంటి పైసల్లోనే నడుస్తుందా?
4: నా కథలో మనీ డ్యామేజ్ లేదు సాయన్న, టైం డ్యామేజ్ చాలా ఉంటుంది సాయన్న. మా అక్క చాలా సింపుల్.
2: అరే నీ కథ మొదలు పెట్టగానే సింపుల్ అంటున్నావు, మరి గొడవ ఎక్కడొచ్చింది?
4: నిజంగానే చెప్తున్నా, మా అక్క ఎప్పుడు డైరెక్ట్ గా ఏది అడగదు, ఒకే ఒక్క డైలాగ్ ఉంటుంది.
2: అవునా, ఏంటా డైలాగ్?
4: తమ్ముడు ఓ చిన్న పని అని చిన్నగా అంటుంది.
3: అది కూడా ఒక పెద్ద స్టేజీలానే ఉంది.
4: ఈ రోజు ఉదయం నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. అంతలో తమ్ముడు అని మా అక్క, ఏంటక్క అని నేను, ఓ చిన్న పని మా అక్క, చెప్పక్క అని నేను. రాఖీకి మంచి థ్రెడ్ తీసుకురారా, తీసుకొచ్చాను. ఫ్లవర్స్ కూడా తీసుకురా, అవి తెచ్చాను. స్వీట్ బాక్స్ కూడా పట్టురా, అది కూడా పట్టుకొచ్చాను. గిఫ్ట్ కూడానా అనుకుంటూనే అది కూడా తీసుకొచ్చాను. ఇంతవరకు నేను చాలా హ్యాపీగానే ఉన్నా.
2: ఎన్ని పనులు చేసిన తర్వాత నీకేది సంతోషమేగా?
4: సంతోషమే, ఎందుకంటే ఇంతటితో పండుగ అయిపోయింది అనుకున్నాను. అప్పుడే తమ్ముడు నన్ను ఒక చోట డ్రాప్ చేస్తావా అంది.
1: మీ అక్కేగా?
4: మా అక్కే.
3: కళ్ళ నుంచి అసలు

0: ఇది స్టార్ట్ అయిందన్నమాట.
1: అక్క చెప్పినట్టే ఒక చోటకి తీసుకెళ్లాను, ప్లేస్ వన్. తమ్ముడు 5 మినిట్స్ వెయిట్ చేయి అంది. ఆ 5 మినిట్స్ కాస్త 10 మినిట్స్ అయింది, 10 మినిట్స్ 20 మినిట్స్ అయింది. నేను ఫోన్లో రీల్స్ చూసి చూసి నా డేటా కూడా అయిపోయిందిరా.
2: అంతసేపు కూర్చున్నప్పుడు నీ పేషెన్స్ ఏ స్థాయిలో ఉందో ఊహించగలంలే.
1: అప్పుడు మాత్రం నాకు ఒకటే అనిపించింది, రాఖీ కట్టడానికి వచ్చిందా లేక నన్ను క్యాబ్ డ్రైవర్ గా బుక్ చేసుకుందా.
2: నీ డ్రైవింగ్ బాగుంటదిలే.
1: బాగుంటది బాగుంటది. చివరికి గంట తర్వాత వచ్చిందిరా. ఎట్టకేలకు వచ్చింది కదా అని కార్ స్టార్ట్ చేయగానే, తమ్ముడు ఇంకో చోటుకి వెళ్దామంటూ ఈ అడ్రస్ కి మ్యాప్ పెట్టు అందిరా.
3: అయ్యా, అయితే ఈ దినమంతా కారు ఆగేటట్లేదు, ఒక దగ్గరికి వెళ్ళి ఇంకో దగ్గరికి పోతూనే ఉంటదేమో.
1: పోతూనే ఉంది సాయన్న. ఎంత కోపం ఉన్నా ఆ కోపాన్ని అణుచుకుని నేను చాలా ప్రశాంతంగా అన్నాను, నేను నీ తమ్ముడినా లేక గూగుల్ మ్యాప్ సర్వీస్నా? చిరునవ్వు నవ్వుతూ, తమ్ముడివి కాబట్టే కదా అడుగుతున్నాను తమ్ముడు అంది. ఆ మాట విన్నాక చేసేదేమీ లేక గుర్రున చూశా. తమ్ముడు, చిన్నప్పుడు నేను నిన్ను రోజు స్కూల్కి తీసుకెళ్లేదాన్ని గుర్తుందా? పండగ పూట ఒక్కరోజు ఆ మాత్రం తిప్పలేవా అంది.
4: చిన్నప్పుడు నిన్ను మీ అక్క తీసుకెళ్ళింది కాబట్టి ఇప్పుడు ఆమె పనుల కోసం నువ్వే తిరుగుతున్నావు అన్నమాట.
1: అవును, కాలం మారింది, బాధ్యత మారింది, కానీ తమ్ముడు అనే మాట మాత్రం చిన్నప్పటి నుండి కంటిన్యూ అవుతూనే ఉంది. దాంతోపాటు అవే పనులు ఇప్పటికీ చేయిస్తూనే ఉంది తమ్ముడు అనుకుంటా.
2: అన్నీ బాగున్నాయి కానీ మనలో మన మాటరా, పెట్రోల్ ఖర్చుల కన్నా ఇస్తదారా అక్క?
1: ఆ విషయంలో మాత్రం సంప్రదాయం మారలేదు. మనమే పెట్రోల్ కొట్టించాలి, మనమే తిప్పాలి. పెదనాన్నల ఇంటికి, బాబాయిల ఇంటికి తెలిసిన అన్నలందరిలకి తిప్పి తిప్పి నన్ను డ్రైవర్ని చేసిందిరా.
3: అరే విక్రమ్ సారు, జర నిమ్మలం నిమ్మలం, మస్తు పరేషాన్ అవుతుంది సారు. అంటే కిరణ్ సార్కి బ్యాంకుల పైసలు డ్యామేజు, ఈ విక్రమ్ సార్కేమో టైము పెట్రోల్ డ్యామేజ్ అన్నమాట. మీ మాటలు వింటుంటే గిట్ల కూడా ఉంటుందా అనిపిస్తుంది. అరే రాజుగా, గిడ 3 బన్మస్కాలు, 3 స్పెషల్ అల్లం ఛాయిలు తీసుకురా. సార్లు మస్తు టైర్ అయిపోయినరు.
1: చాలా థ్యాంక్స్ సాయన్న.
3: అవు సారు, అర్జున్ సారు, జర మీ కథ కూడా చెప్పుర్రి, మస్తు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది.
2: నా స్టోరీలో రాఖీ పండగ వచ్చిందంటే రియల్ స్టోరీ కంటే రీల్ స్టోరీ ఎక్కువ ఉంటుంది సాయన్న.
3: రీల్ స్టోరీ ఏంది సారు, నాకు అర్థం కాలేదు.
2: అదే సాయన్న, సోషల్ మీడియా.
3: ఆహా, ఈ ఫోన్లలో పంపించేది రీల్సా? ఈ రాఖీ పండుగకి ఈ ఫోన్లలో వచ్చే సోషల్ మీడియాకి ఏం సంబంధం సారు?
2: కిరణ్, విక్రమ్ ఇద్దరి స్టోరీస్ ట్రెడిషనల్ అయితే మా చెల్లెలి జనరేషన్ పూర్తిగా డిజిటల్ సాయన్న, డైరెక్ట్ గా ఏమీ అడగదు.
1: అయితే గిఫ్ట్ ఎలా అడుగుతుంది?
2: ఇన్స్టాగ్రామ్ రీల్స్ పంపుతుంది.
4: అలాంటి రీల్స్ చూస్తేనే విషయం అర్థమవుతుందా?
2: అర్థమవుతుంది, అర్థమయ్యేలా పంపిస్తారు. బెస్ట్ రాఖీ గిఫ్ట్స్ ఫర్ సిస్టర్స్.
4: రాఖీ పండుగకు చెల్లెలకు ఇవ్వాల్సిన బెస్ట్ గిఫ్ట్ ఏంటి?
2: థింగ్స్ ఎవ్రీ సిస్టర్ డిజర్వ్స్.
4: రాఖీ పండుగకు చెల్లెలు ఏం కోరుకుంటారు?
2: ఇఫ్ యువర్ బ్రదర్ రియల్లీ లవ్స్ యూ.
4: మీ అన్న నిజంగా నిన్ను గౌరవిస్తున్నాడా
2: అని. ఇలాంటి రీల్సే వరుసగా వస్తూ ఉంటాయి.
1: అంటే విషయం డైరెక్ట్ గా చెప్పకుండానే తనకే గిఫ్ట్ కావాలో రీల్స్ రూపంలో డీటెయిల్డ్ గా మొత్తం పంపిస్తుందన్నమాట.
2: అదే డిజిటల్ జనరేషన్ ఇంటెలిజెన్స్. అంతలో ఒక మెసేజ్ వస్తుంది. ఏందదంటే, ఏం లేదన్నయ్యా, జస్ట్ షేరింగ్ అని.
4: ఆ జస్ట్ షేరింగ్ వెనుక అసలు విష్ లిస్ట్ మొత్తం దాగుతుంది తెలుసా సాయన?
2: ఎగ్జాక్ట్లీ. ఈసారి నేను కూడా కౌంటర్ అటాక్ చేశాను.
4: అవునా?
2: నేను ఒక రీల్ పంపాను.
4: ఏం పంపావురా?
2: బెస్ట్ రాఖీ గిఫ్ట్స్ ఫర్ బ్రదర్స్ అండర్ 500.
4: అంటే 500 రూపాయల్లో రాఖీ గిఫ్ట్లు అనే కదా.
2: Yes.
1: మంచి కౌంటర్ స్ట్రాటజీ అనిపిస్తుంది. తర్వాత ఏం జరిగింది?
2: ఏం జరుగుతుంది, మెసేజ్ చూసింది, రిప్లై లేదు. 2 నిమిషాలైంది, రిప్లై లేదు. 10 నిమిషాలు, రిప్లై ఇంకా రాలేదు. 30 నిమిషాలైంది, ఇంకా రిప్లై రాలేదు.
3: అదేంటి సార్, గట్ల చెమటలు పట్టి రిప్లై రానికి లేట్ అయితే ఏమైతుంది?
2: 1 గంట తర్వాత ఓకే అని రిప్లై వచ్చిందిరా.
4: అమ్మయ్యా, వచ్చిందా?
2: వచ్చింది.
4: ఆ ఓకే అంత లేట్గా వచ్చిందంటే దాని వెనక ఏదో పెద్ద రియాక్షన్ ఉందని నీకు అప్పుడే అర్థమై ఉంటుంది కదా.
2: అచ్చం ఇలాగే అనిపించిందిరా.
4: అవునా?
2: డౌట్ వచ్చి ఫోన్ పక్కన పడేసి సీలింగ్ వైపు చూస్తూ ఆలోచించాను రా.
4: ఏమని?
2: నేను ఏం తప్పు చేశానా? అంతలో మా చెల్లి వచ్చి చంద్రముఖిలో జ్యోతిక స్టైల్లో ఒక్క లుక్ ఇచ్చింది.
4: అవునా?
2: ఎందుకు వచ్చిన గోలలే అని చేసేదేమీ లేక ఓ గిఫ్ట్ కార్డ్ ఇచ్చేసా. ఆమె తీసుకొని థ్యాంక్స్ అన్నయ్యా అంది. అంతే.
1: అంతేనా? అంటే ఈసారైనా పీస్ఫుల్ ఎండింగ్ వచ్చింది అనుకున్నావు కదా.
2: అదే అనుకున్నాను రా. 1 నిమిషం తర్వాత అడిగేసింది అమౌంట్.

0: అని. అప్పుడు నాకు విషయం అర్థమైందిరా, ఇన్స్టాగ్రామ్ మారచ్చు, వాట్సాప్ మారచ్చు, యూపీఐ మారచ్చు, కానీ ఈ అమౌంట్ ఎంత అనే క్వశ్చన్ మాత్రం ఎప్పటికీ మారదు, మారదు, మారదు కాక మారదు.
1: చూడు, పూర్తిగా చంద్రముఖిగా మారిన గంగని చూడు.
2: అంటే మీ ముగ్గురి కథలు మూడు రకాలుగా ఉన్నా చివరికి మీ ముగ్గురి సమస్య మాత్రం ఒక్కటే అని అర్థమైంది.
3: సాయన్న, ఇంతకీ నీకేం అర్థమైందో మాకు అర్థమయ్యేలా చెప్పు కాస్త.
2: ఏం లేదు సారు, మీ అక్క చెల్లెళ్ళకి మీ ముగ్గురంటే చాలా ఇష్టం, చాలా అభిమానం. అందుకే మీ మీద వాళ్ళకి ఇంత హక్కుంది. అక్క చెల్లెలన్న తర్వాత ఆ మాత్రం ఉంటుంది. ఉదయం నుంచి మీరు ముగ్గురు రాఖీ అంటే ఖర్చు అని, పని అని, టెన్షన్ అని మాట్లాడుతున్నారు. కానీ మీ కథలు మొత్తం విన్నాక నాకు ఇంకో విషయం కనిపిస్తోంది.
4: ఏంటది సాయన్న?
2: చూడు కిరణ్ సారు, మీ చెల్లెలు, అన్నయ్య నాకు ఏమి వద్దు, ఒక చిన్న విషయం, నీకు నచ్చితే తీసుకో అని మూడు స్టేజుల్లో అడిగిందని కంప్లైంట్ చెప్తున్నారు. కానీ ఆ మూడు స్టేజ్ల వెనక ఒకే విషయం ఉంది.
3: ఏ విషయం ఉంది సాయన్న?
2: తన చుట్టూ ఉన్న వాళ్లలో నువ్వు నా తోడబుట్టినోడివి. ఈ సమాజంలో ఉన్న అందరికంటే నువ్వే ముఖ్యమని. అందుకే వాళ్ళు అడుగుతారు, బరాబర్ అడుగుతారు. వాళ్లకు మీ మీదున్న హక్కది, అది మీరు గుర్తిస్తలేరు.
4: నిజమే సాయన్న, నీ మాటలు వింటుంటే నిజమే అనిపిస్తుంది. ఈరోజు వాచ్ అడిగినప్పుడు నాకు చాలా ఇరిటేషన్ వచ్చింది, కానీ నువ్వు చెప్పిన మాటలు ఇప్పుడు ఆలోచిస్తే నన్ను అంత హక్కుగా అడిగే మనిషి ఉందనేది కూడా గొప్ప విషయమే అనిపిస్తుంది.
3: నాకు అలాగే ఉంది. ఉదయం నుంచి నన్ను ఊరంతా తిప్పిందని చిరాకు వచ్చింది, కానీ ఈ ఒక్కరోజే, మిగతా రోజుల్లో తన ప్రపంచంలో తను బిజీ అయిపోతుంది. అప్పుడు తమ్ముడు ఒక చిన్న పని అని అడిగే గొంతు రోజు వినపడదు కదా.
0: నిజమే సాయన్న, నాకు కూడా చెల్లి పంపిన జస్ట్ షేరింగ్ రీల్స్ నేరుగా అడగకుండా తనకేం కావాలో నాకే అర్థమయ్యేలా చేస్తోంది అనిపిస్తుంది.
2: రాఖీ పండుగ అంటే మన వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టడం కాదు, మన జీవితంలో వాళ్ళు ఎంత దగ్గరగా ఉన్నారో చెప్పే ఒకే ఒక గుర్తు సార్లు. ఒక్క విషయం తెలుసా, నేను ఇన్ని సంవత్సరాలుగా ఈ చాయ్ దుకాణం నడిపిస్తున్నా. రాఖీ రోజు ఎందరో అన్నదమ్ములను చూస్తుంటాను. కొందరు స్వీట్స్ తీసుకెళ్తారు, కొందరు గిఫ్ట్ కోసం పరిగెడతారు, ఇంకోరు కొంచెం అడ్జస్ట్ అవ్వు అంటారు. వాళ్ళందరి కథలు వేరు, కానీ వాళ్ళందరు వెళ్తున్నది మాత్రం కారణం ఒక్కటే, వాళ్ళ అక్క చెల్లెల కోసం. నాకు కూడా ఓ చెల్లెలు ఉండేది. చిన్నప్పుడు మేము చాలా గొడవపడేటోళ్ళం. ఆమె ఏదైనా అడిగితే నేను విసుక్కునేవాణ్ణి. రాఖీ రోజు ఇది కావాలి, అది కావాలి అంటే ఎప్పుడు నీకేదో ఒకటి కావాలి అనేవాణ్ణి. ఇప్పుడు తను నాకు చాలా దూరంలో ఉంది, ప్రతి సంవత్సరం రాలేనంత దూరంలో. అప్పటి గుర్తులే ఇప్పుడు తలుసుకొని బాధపడుతున్నా. చిన్నప్పటి ఆ గొడవలు, ఆ ప్రేమలు, ఆ మాటలు ఇప్పుడు లేవు. ఆ రోజులు తలుచుకొనే సంతోషపడాలి. చెల్లెలు ప్రతి సంవత్సరం వచ్చే పరిస్థితులు లేదని. అందుకే ఉన్నప్పుడు విలువ తెలియదు, దూరమైనప్పుడు తెలుస్తుంది. చిన్నప్పుడు చెల్లెలతో సతాయించిన ఆ విషయాలే ఇప్పుడు బాగా గుర్తొస్తున్నాయి.
4: సాయన్న, ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. మనకి వాళ్ళు చేసే పనులు గుర్తుండవు, వాళ్ళు మనతో ఉన్న రోజులు గుర్తుండిపోతాయి.
2: సారు, ఈ రాఖీకి పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదు. గిఫ్ట్ ఇవ్వండి, మీ చేతనైనంతనే ఇవ్వండి. కానీ గిఫ్ట్ ఇచ్చిన వెంటనే ఫోన్లలో తలకాయ పెట్టి వాళ్ళను పట్టించుకోకుండా ఉండకండి. కొంతసేపు వాళ్ళతో కూర్చోండి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వినండి. ఎందుకంటే ప్రతి బంధానికి ఖరీదైన గిఫ్ట్ అవసరం ఉండదు. చాలాసార్లు మనమిచ్చే కొంచెం సమయమే పెద్ద గిఫ్ట్ అవుతుంది. కొన్నిసార్లు వాళ్ళు సమస్య చెప్పినప్పుడు వెంటనే సొల్యూషన్ చెప్పలేకపోయినా పర్లేదు, నేనున్నాను అని చెప్పడం చాలు. ఎందుకంటే జీవితంలో కష్టకాలంలో మన పక్కన నిలబడే ఒక మనిషి ఎక్కువ అవసరం. అది అన్నయ్య కావచ్చు, తమ్ముడు కావచ్చు, అక్క కావచ్చు, చెల్లెలు కావచ్చు, మనసుకు దగ్గరైన ఏ బంధమైనా కావచ్చు. అదే రాఖీ మనకు గుర్తు చేస్తుంది. రాఖీ అంటే రక్షాబంధనం, మనల్ని రక్షించే వాళ్ళు మనతో పాటు ఉన్నారని చెప్తుంది సారు.
0: నువ్వు చెప్పింది అక్షరాలా నిజం సాయన్న. ఉదయం నుంచి గిఫ్టులని, ఖర్చులని, బ్యాంక్ బ్యాలెన్స్ అని తిరిగాం. కానీ ఇప్పుడు వెంటనే ఇంటికెళ్ళి ముందుగా నా చెల్లెలతో కూర్చొని మాట్లాడాలి అనిపిస్తుంది.
4: నాకు అదే అనిపిస్తుంది సాయన్న. ఈసారి గిఫ్ట్ గురించి కొట్లాడకుండా ముందు మా చెల్లెలతో మాట్లాడతాను.
3: సాయన్న, నేనైతే ఈ రోజు అక్క ఎక్కడికి తీసుకెళ్లమన్నా సంతోషంగా తీసుకెళ్తాను, ఎంతసేపైనా హ్యాపీగా వెయిట్ చేస్తాను.
2: అంతకంటే ముఖ్యంగా అందరం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం
4: ఏంటాయన,
2: రాఖీ అనేది కేవలం చేతికి కట్టే దారం కాదు, మన మీద మన అనుకునే వాళ్ళు పెట్టుకున్న నమ్మకానికి గుర్తు, మన జీవితంలో వాళ్ళు ఉన్నారనే ఆనందానికి గుర్తు.

0: చివరిగా ఒక్క మాట చెప్తున్న అందరు గుర్తుపెట్టుకోండి, మీ తోబుట్టువులకు నేనున్నాను, నేను ఉన్నాననే నమ్మకం ఇవ్వడమే నిజమైన రాఖీ బహుమతి. ఈ మాటలు గుర్తుపెట్టుకొని జీవితాంతం ఇళ్ళకాలం మీ అక్కలు చెల్లెళ్లతో కలిసిమెలిసి ఉండుండ్రి.
1: అన్నలందరికీ, చెల్లెళ్ళందరికీ,
2: ఈ అందమైన బంధాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరికి
3: రాఖీ పండుగ శుభాకాంక్షలు.

0: ఆల్రైట్ గైస్, మీరు ఇంతవరకు అన్నయ్య అన్నా వంటి హాస్య నాటికను విన్నారు. రచన ఆర్జే సురభి రమేష్.
1: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
0: ఆల్రైట్ గైస్, ఇక మన డైలీ టాపిక్లోకి వచ్చేద్దాం. ఇవాళ జెన్జీ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. జెన్జీలో ఇన్ఫ్లుయెన్సర్స్ రియల్ కెరియర్ ఆర్ ఫేక్ లైఫ్ స్టైల్, దీని గురించి తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్. మనం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే మనకి ఏం కనిపిస్తుంది? ఒకరు దుబాయ్లో బ్రేక్ఫాస్ట్ చేస్తుంటారు, మరొకరు బాలీలో సన్సెట్ చూస్తున్నారు, ఇంకొకరు జిమ్కి వెళ్ళి సిక్స్ ప్యాక్ చూపిస్తుంటారు, మరొకరు కాఫీ కప్ పట్టుకుని ల్యాప్టాప్ ముందు కూర్చొని ఆలోచిస్తుంటారు బిల్డ్ యువర్ డ్రీమ్ లైఫ్ అని. సీరియస్లీ గాయస్, మనం సోషల్ మీడియాలో చూసే ఈ పర్ఫెక్ట్ లైఫ్ స్టైల్స్ నిజంగా పర్ఫెక్టా? లేదా కెమెరా ఆఫ్ చేసిన తర్వాత వాళ్ళ లైఫ్ కూడా మనలాగే నార్మల్గా ఉంటుందా? అండ్ మోర్ ఇంపార్టెంట్లీ, ఇన్ఫ్లుయెన్సర్ అవ్వడం నిజంగా ఒక కెరియరా లేక ఫేక్ లైఫ్ స్టైలా? ఫేక్ లైఫ్ స్టైల్ని చూపించి ప్రోడక్ట్స్ని అమ్మే ఒక బిజినెసా? సో టుడే నో మోర్ బోరింగ్ లెక్చర్స్, మనం మాట్లాడుకుందాం. ఎఫ్ఎం రెయిన్బో 101.9 ఎఫ్ఎం.

వెల్కమ్ బ్యాక్ టు జెన్జీ షో. నేను మీ ఆర్జే ఫణీందర్. ఇన్ఫ్లుయెన్సర్స్ రియల్ కెరియరా లేక ఫేక్ లైఫ్ స్టైలా, దీని గురించి మనం తెలుసుకుంటున్నాం. ముందుగా ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఎవరు? సింపుల్ డెఫినేషన్లో చెప్పాలంటే తమ కంటెంట్, పర్సనాలిటీ లేదా ఎక్స్పెక్టైజ్ ద్వారా ఒక ఆడియన్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక పర్సన్ అన్నమాట. ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, పాడ్కాస్ట్ కావచ్చు, గేమింగ్ కావచ్చు, ఫిట్నెస్, ఫ్యాషన్, ఫుడ్, ట్రావెల్, కామెడీ, ఎడ్యుకేషన్, ఎనీథింగ్ అండర్ ద సన్. బేసికల్గా మీ చేతిలో ఒక ఫోన్ ఉందా? మీ బ్రెయిన్లో కొన్ని ఐడియాస్ ఉన్నాయా? అవి వినడానికి ఆడియన్స్ ఉన్నారా? అంటే మీ పొటెన్షియల్ కెరియర్ యాజ్ ఇన్ఫ్లుయెన్సర్ స్టార్ట్ అయినట్టే. మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి నాకు ఫ్యూచర్లో ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలనుంటే వాళ్ళు ఏమంటారు? ఇన్ఫ్లుయెన్సరా? అదేమన్నా గవర్నమెంట్ జాబ్ కేటగిరీయా? ఎస్పెషల్లీ ఇండియన్ పేరెంట్స్. ఇంజనీరింగ్ చెయ్యి, కావాలంటే డాక్టర్ అవ్వు, సాఫ్ట్వేర్ జాబ్ చేసుకో, బ్యాంక్ ఎగ్జామ్స్ రాసుకో, గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వు అంటారు. ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేస్తారంటే ఇన్స్టాగ్రామ్ ఏమన్నా అన్నం పెడుతుందా అని అంటారు. యాక్చువల్లీ పెడుతుంది. దాట్ ఈజ్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్. టుడే ఇన్ఫ్లుయెన్సింగ్ ఈజ్ నాట్ టేకింగ్ సెల్ఫీస్. దేర్ ఆర్ క్రియేటర్స్ మేకింగ్ మనీ త్రూ బ్రాండ్ కొలాబరేషన్స్, అడ్వర్టైజ్మెంట్స్, యూట్యూబ్, అఫిలియేటెడ్ మార్కెటింగ్, ఈవెంట్స్, మర్చెండైజ్, దేర్ ఓన్ బిజినెస్ ప్రమోషన్స్ అండ్ మెనీ అదర్ వేస్. సో టెక్నికల్లీ ఎస్, ఇన్ఫ్లుయెన్సింగ్ కెన్ అబ్సల్యూట్లీ బీ ఎ కెరియర్. బట్ ఒక ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఉంది. ఇన్ఫ్లుయెన్సర్ అవ్వడం ఈజీ కావచ్చు, కానీ ఇన్ఫ్లుయెన్సర్గా సక్సెస్ఫుల్ అవ్వడం చాలా డిఫికల్ట్. వినిట్టునే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బో చుద్దీవితం రంగులమయం.

వెల్కమ్ బ్యాక్ టు జెన్జీ షో. ఫోన్ తీసుకొని వీడియోస్ చేయడం చాలా ఈజీ, కానీ జనానికి నచ్చే కంటెంట్ కాన్స్టెంట్లీ క్రియేట్ చేయడం, దాట్స్ ద యాక్చువల్ జాబ్. ఇస్ ఇట్ యాక్చువల్లీ ఎ రియల్ జాబ్ అంటే ఒక కాంట్రోవర్షియల్ క్వశ్చన్. ఇన్ఫ్లుయెన్సర్ లైఫ్ అంటే మార్నింగ్ 11కి లేవడం, కాఫీ తాగడం, రీల్స్ చేయడం, రెస్టారెంట్కి వెళ్ళడం, ఫోటో పెట్టడం, నైట్ పార్టీస్, ఇంతేనా? అలా అయితే నాకు కూడా ఒక జాబ్ కావాలి, ఇలాంటి జాబే కావాలి. బట్ వెయిట్, ఒక 30 సెకండ్ రీల్ వెనుక ఏముంటుంది? ఐడియా, స్క్రిప్ట్, లొకేషన్, కెమెరా, లైటింగ్, షూటింగ్, మల్టిపుల్ టేక్స్, ఎడిటింగ్, మ్యూజిక్, క్యాప్షన్, థంబ్నెయిల్స్, పోస్టింగ్, కమెంట్స్, అనలిటిక్స్, బ్రాండ్ కమ్యూనికేషన్, అండ్ దెన్ నెక్స్ట్ డే కంటెంట్ ఏంటి? బికాస్ టుమారో కూడా కంటెంట్ క్రియేట్ చేయాలి, డే ఆఫ్టర్ టుమారో కూడా కంటెంట్ కావాలి. అంటే వాళ్ళకి కూడా డెడ్ లైన్స్ ఉంటాయన్నమాట. మన రొటీన్ జాబ్కి వెళ్తే వీళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే, మనకు ఒక బాస్ ఉంటాడు, ఆయన చెప్పినట్లు చేస్తే సరిపోతుంది. కానీ ఇన్ఫ్లుయెన్సర్స్కి బాస్ అల్గోరిథమ్స్. ఇన్స్టాగ్రామ్ అల్గోరిథమ్స్ మూడ్ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఒకరోజు వావ్ 2 మిలియన్ వ్యూస్ వచ్చాయనుకుంటే, నెక్స్ట్ డే బ్రో 2000 వ్యూసే వచ్చాయి, ఎందుకు అంటే దానికి కారణం అల్గోరిథం ఇచ్చే సమాధానం, ఇవాళ నేను మూడ్ చేంజ్ చేసుకున్నాను బాస్. సో ఎస్, క్రియేటర్ ఎకనామీ ఈజ్ రియల్, బట్ అదే టైంలో ఇది అన్స్టేబుల్ కెరియర్ కూడా కావచ్చు. ఫాలోవర్స్ తగ్గచ్చు, రీచ్ తగ్గచ్చు, ట్రెండ్స్ తగ్గచ్చు, ప్లాట్ఫామ్ రూల్స్ మారచ్చు, బ్రాండ్స్ పోవచ్చు రావచ్చు. ఇన్ఫ్లుయెన్సర్ కెరియర్కి ఫ్రీడమ్ ఉంటుంది, కానీ అన్సర్టెనిటీ కూడా ఉంటుంది. వింటున్నామండి FM Rainbow 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

వెల్కమ్ బ్యాక్ టు జిన్జీ. మీరు వింటున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ ఫేక్ లైఫ్ స్టైలా అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. లెట్స్ కమ్ బ్యాక్ టు ద జ్యూసీ పార్ట్. ఫేక్ లైఫ్ స్టైల్ ఇది మనందరికీ ఫెమిలియర్. ఇన్స్టాగ్రామ్లో జస్ట్ అనదర్ డే ఇన్ మై లైఫ్, లగ్జరీ హోటల్, డిజైనర్ అవుట్ఫిట్, ఎక్స్పెన్సివ్ రెస్టారెంట్స్, ఎయిర్పోర్ట్ లాంజెస్, బ్యూటిఫుల్ సన్సెట్, పర్ఫెక్ట్ రిలేషన్షిప్, పర్ఫెక్ట్ బాడీ, పర్ఫెక్ట్ స్కిన్, పర్ఫెక్ట్ కెరియర్, పర్ఫెక్ట్ ఎవ్రీథింగ్, ఇవన్నీ చూస్తుంటే వీఆర్ సిట్టింగ్ హియర్ థింకింగ్ నా లైఫ్లో ఎందుకు ఈ పర్ఫెక్షన్ లేదు అని. బట్ గైస్, రిమెంబర్ వన్ థింగ్, సోషల్ మీడియా ఈజ్ ఏ హైలైటెడ్ రీల్. మన లైఫ్లో 24 గంటలు ఉంటాయి. వాళ్ళు చూపించేది మనకి మేబీ 30 సెకండ్లు లేదా 1 నిమిషం లేదా 2 నిమిషాలు కావచ్చు. మనకు వాళ్ళ బెస్ట్ మూమెంట్స్ కనిపిస్తాయి, కానీ మనకు మన వర్స్ట్ మూమెంట్స్ ఏంటో తెలుసు. సో దట్ కంపారిజన్ ఈజ్ వెరీ అన్ఫేర్. ఇమాజిన్ మీ ఉదయం అద్దంలో చూసుకుంటూ హెయిర్ మెస్సీగా ఉంటుంది, ఫేస్ స్లీపీగా ఉంటుంది, పెండింగ్ అసైన్మెంట్స్, పెండింగ్ మెసేజెస్, కన్ఫ్యూజింగ్ లైఫ్. దెన్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేయగానే ఒక ఇన్ఫ్లుయెన్సర్ పర్ఫెక్ట్ హెయిర్, పర్ఫెక్ట్ అవుట్ఫిట్, పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్, పర్ఫెక్ట్ బాయ్ ఫ్రెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్తో పర్ఫెక్ట్ వెకేషన్లో ఉంటాడు. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది, బ్రో వాట్ ఆమ్ ఐ డూయింగ్ విత్ మై లైఫ్? బట్ కెమెరా ఆఫ్ చేసిన తర్వాత వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, స్ట్రెస్ ఉండొచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్ ఉండొచ్చు, బ్యాడ్ డేస్ ఉండొచ్చు, ఇన్సెక్యూరిటీస్ ఉండొచ్చు, లేదా సింపుల్గా వీ డోంట్ సీ దెమ్. నానానికి మరోవైపు మనకు తెలీదు. దీనికి ఇంకో సైడ్ కూడా ఉంది. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ డెలివరేట్గా అన్రియలిస్టిక్ లైఫ్ స్టైల్ని క్రియేట్ చేస్తారు బికాస్ దే బిలీవ్ ఇన్ ద ఈక్వేషన్ అటెన్షన్ ఈక్వల్ టు మనీ. లగ్జరీ విల్ గెట్ క్లిక్స్ అనుకుంటారు, డ్రామా విల్ గెట్స్ వ్యూస్, కాంట్రవర్సీస్ గెట్ కమెంట్స్, అండ్ కమెంట్స్ విల్ ఇంక్రీజ్ ఎంగేజ్మెంట్ అనుకుంటారు. సో సమ్టైమ్స్ ఫేక్ లైఫ్ స్టైల్ ఇజంట్ ఇట్ యాక్సిడెంటల్, ఇట్ కెన్ బి ద పార్ట్ ఆఫ్ దర్ స్ట్రాటజీ ఆల్సో. గురు వింటున్నాండి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ ఆర్జే ఫణీందర్. రెయిన్బో తుదు జీవితం రంగులమయం.

వెల్కమ్ బ్యాక్. నౌ లెట్స్ టాక్ అబౌట్ జిన్జీ. జిన్జీకి ఇన్ఫ్లుయెన్సర్ కెరియర్ ఎందుకు అంత అట్రాక్టివ్గా ఉంది? నెంబర్ 1, ఫ్రీడమ్, నా బాసం నేనే. నెంబర్ 2, క్రియేటివిటీ, ఏదైనా క్రియేట్ చేయొచ్చు. నెంబర్ 3, మనీ. 1 వీడియో వైరల్ అయిపోతే చాలు, పొటెన్షియల్గా మిలియన్స్ రీచ్ అయితే చాలు, నాకు డబ్బు వచ్చేస్తుందని. 4, రికగ్నిషన్, పీపుల్ నో యూ. 5, నో ట్రెడిషనల్ వర్కింగ్ అవర్స్, అంటే నో 9-to-5 జాబ్స్ అనమాట. బట్ ఇక్కడ ఒక రియాలిటీ చెక్ ఉంది బాస్. 9-to-5 డజంట్ మీన్ వర్క్ లేనట్టు కాదు. సమ్ టైమ్స్ ఇట్ మీన్స్ 24/7 వర్క్. మీరు తింటున్నారు, యు ఆర్ ఈటింగ్, కంటెంట్ ఐడియా కావాలి. ట్రావెలింగ్, కంటెంట్ ఐడియా కావాలి. ఒక బర్త్డేకి వెళ్తున్నారు, కంటెంట్ ఐడియా. బ్రేకప్, కంటెంట్ ఐడియా. వెకేషన్, కంటెంట్ ఐడియా. సమ్ టైమ్స్ మీకు మీ ఓన్ లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేయడం కంటే దాన్ని రికార్డింగ్ చేయడమే మీకు ఎక్కువ ఇంపార్టెన్స్ అయిపోతుంది అనమాట. అండ్ దాట్స్ ద డేంజరస్ పార్ట్. ఇమాజిన్ యు ఆర్ సిట్టింగ్ ఆన్ ఎ బ్యూటిఫుల్ బీచ్. ఇన్స్టెడ్ ఆఫ్ వాచింగ్ ద సన్సెట్, మీరు 20 నిమిషాలు, పర్ఫెక్ట్ యాంగిల్ ఏంటి దీనికి, 10 నిమిషాలు దీనికి ఎలా ఎడిట్ చేయాలి, దీనికి ఏం క్యాప్షన్ పెట్టాలి, దీన్ని ఎలా అప్లోడ్ చేయాలి అని చెక్ చేసుకుంటారు. దీనికి వ్యూస్ ఎన్ని, లైక్స్ ఎన్ని, కమెంట్స్ ఎన్ని, ఇవన్నీ చూసే లోపల సన్సెట్ అయిపోతుంది. బట్ యు ఆర్ ఓన్లీ చెకింగ్ అనలిటిక్స్ అండ్ ద క్వశ్చన్ బికమ్స్, ఆర్ యూ లివింగ్ ద మూమెంట్ ఆర్ క్రియేటింగ్ కంటెంట్ అబౌట్ ద మూమెంట్? వింటూ నుండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ఫణీందర్. రెయిన్బోతో జీవితం రంగులమయం.

సో గైస్, హాఫ్ అన్ అవర్ అయిపోయింది అండ్ వి స్టార్టెడ్ విత్ ద క్వశ్చన్, ఇన్ఫ్లుయెన్సర్స్ రియల్ కెరియర్ ఆర్ ఫేక్ లైఫ్ స్టైల్ అని. ఐ థింక్ ద ఆన్సర్ ఈస్ బోత్, బోత్ కెన్ ఎగ్జిస్ట్. ఇన్ఫ్లుయెన్సింగ్ డెఫినెట్గా ఒక రియల్ కెరియరే, దానికి క్రియేటివిటీ, క్యూరియాసిటీ, బిజినెస్ స్కిల్స్, కమ్యూనికేషన్, లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ కావాలి. బట్ మనం చూసిందల్లా నిజం కాదు. కొన్ని ఎడిటెడ్, కొన్ని స్పాన్సర్డ్, కొన్ని స్టేజ్డ్, కొన్ని కొందరి జీవితంలో 30 సెకండ్లు లేదా 1 నిమిషం మాత్రమే. సో ఎంజాయ్ సోషల్ మీడియా. మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే వాళ్ళని ఫాలో అవ్వండి, లెర్న్ ఫ్రమ్ క్రియేటర్స్. వాళ్లతో నవ్వండి, సపోర్ట్ చేయండి, బట్ డోంట్ ఫర్గెట్ మీ జీవితం ఇంకొకరి ఇన్స్టాగ్రామ్ ఫీడ్గా ఉండాలని అనుకోవద్దు. జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఒక లగ్జరీ కార్ అవసరం లేదు. యూ డోంట్ నీడ్ 1 మిలియన్ ఫాలోవర్స్ టు బి ఇంపార్టెంట్. యూ డోంట్ నీడ్ పర్ఫెక్ట్ బాడీ టు బి అట్రాక్టివ్. యూ డోంట్ ఫైండ్ ఎనీ పర్ఫెక్ట్ రిలేషన్షిప్. ముఖ్యంగా చెప్పాలంటే మన జీవితం అందంగా ఉండాలంటే అన్నీ పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు. లైఫ్లో వచ్చే వాటిని అందంగా మలుచుకుంటే చాలు. సో నెక్స్ట్ టైం ఎవరైనా పోస్ట్ చేస్తే లివింగ్ మై బెస్ట్ లైఫ్ అని వెంటనే నా లైఫ్ ఎందుకు అలా లేదు అనుకోకండి. అది వాళ్ళ జీవితంలో 30 సెకండ్ రీల్ మాత్రమే. అండ్ మీరు మీ స్టోరీని అందంగా రాసుకోండి. స్టే పాజిటివ్, బీ కంటెంటెడ్, బీ హ్యాపీ, ఎంజాయ్ యువర్ లైఫ్. వింటూనండి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే ఫణీందర్.

మీరు ఇంతవరకు ఎఫ్ఎం రెయిన్బో 101.9లో జిన్జీ షో గురించి విన్నారు. స్టూడియో క్లాక్లో టైం 7 o'clock అవుతుంది. ఇప్పుడు వినండి హనుమంత స్పెషల్ ప్రోగ్రామ్ ఎపిసోడ్ 1, ఇవాటి నుంచి మొదలు.

హలో డియర్ లిసనర్స్, వెల్కమ్ టు మన ఇవాల్టి ఎపిసోడ్ ఆఫ్ అను అంతా. మన లైఫ్లో ప్రతి రిలేషన్షిప్కి ఒక డెఫినేషన్ ఉంటుంది. లైక్ అమ్మ అంటే కంఫర్ట్, నాన్న అంటే సెక్యూరిటీ, ఫ్రెండ్స్ అంటే మనం చూస్ చేసుకునే ఫ్యామిలీ, అండ్ లైఫ్ పార్ట్నర్ అంటే మన జర్నీలో మనతో నడిచే ఒక కంపానియన్. కానీ సిబ్లింగ్స్ అంటే వాళ్ళతో మనకి ఉన్న ఒక యూనిక్ డెఫినేషన్ ఏంటి అసలు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడం అంత ఈజీ కాదు, ఎందుకంటే సిబ్లింగ్స్ ఏమి మనకి అడ్వైజ్ ఇవ్వరు, ప్రతిసారి మన ఫీలింగ్స్ని సీరియస్గా తీసుకోరు, అండ్ మన ప్రాబ్లమ్స్ని కూడా ఏమీ సాల్వ్ చేయరు. ఇన్ఫ్యాక్ట్ చాలాసార్లు మనకి ప్రాబ్లమ్స్కి రీజన్ వాళ్ళే. మన హెయిర్ స్టైల్ మీద కమెంట్ చేసేది, మన డ్రెస్సింగ్ మీద కామెడీ చేసేది, మన చాక్లెట్స్ని మన పర్మిషన్ లేకుండా తినేసేది, అండ్ నాట్ టు ఫర్గెట్ అమ్మ దగ్గర మన సీక్రెట్స్ చెప్పి మనల్ని ఇరికిచ్చేది కూడా వాళ్ళే. సిబ్లింగ్స్ మధ్యలో అయ్యే ఫైట్స్ అంతా ఇంతా కాదు. రిమోట్ కోసం ఫైట్, కార్లో ఫ్రంట్ సీట్ కోసం ఫైట్, రూమ్ కోసం ఫైట్, క్లోత్స్ కోసం ఫైట్, మన ప్లేట్లో ఉన్న ఫుడ్ కోసం కూడా ఫైటే. ఆర్యన్, నా చాక్లెట్స్ మళ్ళీ తినేసావా? నీ చాక్లెటా? నేనే నీ చాక్లెట్ తినలేదు, ఫ్రిడ్జ్లో ఒక చాక్లెట్ ఉండే అది తిన్నా. ఆ చాక్లెట్ నాదే, అది నీకు కూడా తెలుసు. నాకెలా తెలుస్తుందక్క? ఫ్రిడ్జ్లో పెట్టావు, నీ పేరేమైనా రాసావా ఏంటి దాని మీద? ఆర్యన్, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, చూడమ్మా వీడు నా చాక్లెట్ మళ్ళీ తినేశాడు. వైషు, నువ్వు అలా అరవకు. రే ఆర్యన్, ఎందుకురా ప్రతిసారి అక్కవి అన్ని తినేస్తావు? అమ్మా, అది అక్కదని నాకు తెలియదమ్మా, అయినా నేనే మొత్తం తినేలేదు, పెట్టా కొంచెం. అమ్మా, అంతా అబద్ధం, చూడండి ఇక్కడ ఓన్లీ వ్రాపర్ ఉంది అంతే. ఇలా చిన్నప్పుడు స్టార్ట్ అయిన గొడవలు వాళ్ళు పెద్దయ్యాక కూడా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. వాళ్ళ ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళ ఫైట్స్ కూడా అప్గ్రేడ్ అవుతాయి. చిన్నప్పుడు నా చాక్లెట్ ఎందుకు తిన్నావు, నా పెన్సిల్ ఎందుకు యూజ్ చేసావు నుంచి ఇప్పుడు నా చార్జర్ ఎందుకు తీసుకున్నావు, వాడాక బండిలో పెట్రోల్ కొట్టివ్వచ్చు కదా అని అవుతుంది. ఇవన్నీ సరిపోవన్నట్టు వాళ్ళు టీనేజ్కి వచ్చాక ప్రతి బ్రదర్కి ఒక కొత్త ట్రేట్ యాడ్ అవుతుంది, అదే అన్నెసెసరీగా ప్రతి దాంట్లో ఇంటర్ఫియర్ అవ్వడం. అక్క, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు? బయటికి వెళ్తున్నా. ఎవరితో? నా ఫ్రెండ్స్తో. ఏ ఫ్రెండ్స్? బాయ్స్ కూడా వస్తారా? నీకెందుకురా, అయినా నేను అమ్మకి అన్నీ చెప్పే వెళ్తున్నా. ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్, అయినా అడిగితే చెప్పచ్చు కదా. ఇలా ప్రతి చిన్న మ్యాటర్లో బ్రదర్కి ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి, బట్ సిస్టర్కి ఏమో కొంచెం ప్రైవసీ కావాలి. ఆమెకి ఇరిటేషన్, వీడికి క్యూరియాసిటీ. ఎనీవే, లైఫ్ అలా ముందుకెళ్ళిపోతుంది. కాలేజ్ అయిపోతుంది, జాబ్స్ వస్తాయి, బ్రదర్ ఏమో వాడి కరియర్లో బిజీ అయిపోతాడు, అండ్ వాళ్ళ సిస్టర్కి పెళ్ళి అయిపోయి తన లైఫ్లో తన బిజీ అయిపోతుంది. రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతాయి, అండ్ వాళ్ళ కాన్వర్జేషన్స్ అండ్ గొడవలు తగ్గిపోతాయి. కానీ ఇక్కడ నాదొక క్వశ్చన్, గొడవలు తగ్గాయి కాబట్టి ఇప్పుడు ప్రేమ పెరిగినట్ట, లేదా కాన్వర్జేషన్స్ తగ్గిపోయాయి కాబట్టి బాండ్ కూడా తగ్గిపోయిందా? వెల్, మేబీ రెండూ కాదేమో. హలో హలో ఆర్యన్, ఏం చేస్తున్నారా? ఆ డ్రైవింగ్ అక్క, ఆఫీస్ నుంచి లాగౌట్ అయ్యా ఇప్పుడిప్పుడే, ఇంటికి వెళ్తున్నా. ఓ, డ్రైవ్ చేస్తున్నావా? సరే సరే, మళ్ళీ చేస్తాలే. పర్లేదక్క, కార్లో ఉన్నా, స్పీకర్లోనే మాట్లాడుతున్నాలే. ఓకే ఓకే, అదే ఏం లేదు, రేపు లీవ్ పెట్టుకున్నావా లేక వర్క్ ఫ్రమ్ హోమా అని అడుగుదామని చేశారా? లీవా? రేపా? ఎందుకక్క? అదేంట్రా, రేపు నేను ఇంటికి వస్తున్నా కదా, రాఖీరా రేపు? ఏంటి, రాఖీయా? అవునా? ఓ మై గాడ్. ఆర్యన్, యాక్టింగ్ చేయకు. సరే సరే, సారీ, నాకు తెలుసక్క రేపు రాఖీ అని. ఐఎమ్ ఆన్ లీవ్ టుమారో, డోంట్ వరీ. ఓకే. అరే ఆర్యన్, ఈసారి ఫస్ట్ టైం నువ్వు నాకు ఏం గిఫ్ట్ ఇస్తున్నావో నాకు అస్సలు తెలియదురా. చిన్నప్పుడైతే రూమ్లో నీ కబర్డ్లో వెతికి ముందే తెలుసుకునేదాన్ని నాకు ఏం గిఫ్ట్ ఇస్తున్నావని. అక్క, అక్కడైతే అంతా ఓకే కదా? యువర్ ఫైన్ రైట్? ఆర్యన్, నేను బాగున్నారా, నువ్వు అస్సలు వరీ అవ్వకు. ఐ మిస్ యూ.

అప్పుడు గొడవ పడినా ఏం పడినా నువ్వు ఇంట్లో నా పక్కనే ఉండేదానివి కదా. రే రే, ఇప్పుడు అంత ఎమోషనల్ అవ్వకరా. అప్పుడు నన్ను ఎంత ఇరిటేట్ చేసేవాడివో గుర్తుందా? నా చాక్లెట్స్ అన్నీ తినేసేవాడివి. నా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి ఇంటికి రావడం కొంచెం లేట్ అయితే ఒక పెద్ద ఇంటరోగేషన్ చేసేవాడివి. ఇడియట్ అక్క, అదంతా కన్సర్న్ తోటి. మేబీ ఐ వాజ్ బీయింగ్ రూడ్ అండ్ లౌడ్ ఏమో, కానీ అప్పుడు ఐఎమ్ వరీడ్ అబౌట్ యూ, కమ్ హోమ్ సూన్ అని చెప్పడం కన్నా ఎక్కడున్నావు అని అడిగి ఇరిటేట్ చేయడమే నాకు ఈజీగా అనిపించేది. ఇంకా నీ చాక్లెట్స్ అంటావా? అవును, అవి నీవని తెలిసే తినేవాణ్ణి. ఎందుకంటే ఇంట్లో వేరే ఎవరి చాక్లెట్ అయినా పర్మిషన్ లేకుండా తినలేను కదా. నీ చాక్లెట్ అంటే ఓకే, నువ్వు కోపం తెచ్చుకున్నా మళ్ళీ 5 మినిట్స్ తర్వాత నాతో మాట్లాడతావని నాకు తెలుసు, అందుకే తినేసేవాణ్ణి. ద నెక్స్ట్ డే వాజ్ రక్షాబంధన్. సేమ్ చిన్నప్పుడులాగే ఇంట్లో కొంచెం హడావిడి. వైష్ణవి ఆర్యన్కి రాఖీ కట్టింది, స్వీట్ పెట్టింది, వాళ్ళిద్దరూ ఫొటోస్ దిగారు, అండ్ వైష్ణవి గాట్ హర్ గిఫ్ట్, అ బ్యూటిఫుల్ వాచ్ అలాంగ్ విత్ అ బిగ్ చాక్లెట్ లైక్ ఎవ్రీ ఇయర్. డియర్ లిసనర్స్, ఆ వాచ్ కంటే కూడా ఆ చాక్లెటే వైష్ణవికి ఎంతో స్పెషల్, బికాస్ దాట్ సింబలైజెస్ దేర్ సిబ్లింగ్ బాండ్. నేను ఫస్ట్లో చెప్పినట్టు సిబ్లింగ్స్కి ఒక పర్టికులర్ డెఫినేషన్ ఉండదు, వాళ్ళతో మనకి ఒక ఫిక్స్డ్ ఈక్వేషన్ ఉండదు, ఎందుకంటే దే ఆర్ అ మిక్స్ ఆఫ్ ఆల్. అమ్మ దగ్గరి కంఫర్ట్, నాన్న దగ్గరి సెక్యూరిటీ, ఫ్రెండ్ దగ్గర మనకుండే ఫ్రీడమ్, అండ్ మన పార్ట్నర్ నుంచి వచ్చే కంపానియన్షిప్, అన్నీ మనకి మన సిబ్లింగ్లో దొరుకుతుంది. మన ఫస్ట్ ఫైట్స్ వాళ్ళతోనే, మన ఫస్ట్ సీక్రెట్స్ చెప్పేది వాళ్ళకే, మన ఫస్ట్ కంప్లైంట్స్ వాళ్ళ మీదే, అండ్ సమ్హౌ మన ఫస్ట్ అన్కండిషనల్ బాండ్ కూడా వాళ్ళతోనే. చిన్నప్పుడు వాళ్ళు మన చాక్లెట్స్ తినేసినందుకు మనం గొడవ పడతాం, మన థింగ్స్ పర్మిషన్ లేకుండా తీసుకున్నందుకు కోపం తెచ్చుకుంటాం, మన ఫ్రెండ్స్ గురించి క్వశ్చన్స్ అడిగినందుకు ఇరిటేట్ అవుతాం. కానీ యాజ్ ఇయర్స్ పాస్, వీ అండర్స్టాండ్ దాట్ ఆ క్వశ్చన్స్లో కన్సర్న్ ఉంది, ఆ టీజింగ్లో కంఫర్ట్ ఉంది, అండ్ ఆ ఫైట్స్లో అటాచ్మెంట్ ఉంది అని. డియర్ లిసనర్స్, ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ అ సిబ్లింగ్ బాండ్ ఇస్ దాట్ వాళ్ళతో ఫైట్ చేయడానికి ఒక రీజన్ కావాలి, కానీ మళ్ళీ వాళ్ళతో నార్మల్ అవ్వడానికి అసలు ఏ రీజన్ అవసరం లేదు. మన లైఫ్లో చాలా రిలేషన్షిప్స్ మన జర్నీలో మనతో కలుస్తాయి, కానీ సిబ్లింగ్స్ మన జర్నీ స్టార్ట్ అయ్యే ముందు నుంచే మన పక్కనే ఉంటారు. ఇట్స్ అ బాండ్ దట్ బిగిన్స్ బిఫోర్ వీ ఈవెన్ అండర్స్టాండ్ వాట్ లవ్ ఇస్, అండ్ సమ్హౌ స్టేస్ విత్ అస్ లాంగ్ ఆఫ్టర్ వీ లెర్న్ హౌ టు నేమ్ ఇట్. ఇది మన ఇవాల్టి ఎపిసోడ్ ఆఫ్ అనువంత. మళ్ళీ కలుద్దాం. నమస్కారం.

0: రెయిన్బో 101.9.
1: వెల్కమ్ బ్యాక్ గాయస్. స్టూడియో క్లాక్ లో టైం 7:10 అవుతుంది. ఇప్పుడు హలో రెయిన్ బ్రో లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ తీసుకుందాం విత్ లిజనర్స్. ఇది లైవ్ జాక్ టాక్ అనమాట. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402323 0030, 0402323 4821, 0402970 4715. ఏంటి ఫోన్ నెంబర్లు చెప్తున్నాడు, ఇంకా టాపిక్ చెప్పలేదు అనుకుంటున్నారా? వినండి, ఇవాళ టాపిక్ ఏంటంటే, ఇవాళ రాఖీ పౌర్ణమి కావదా, కాబట్టి మీ లైఫ్లో మీకు సపోర్టివ్గా ఉన్న బ్రదర్ ఆర్ సిస్టర్, మీ సిబ్లింగ్స్ గురించి మీ మనసులో ఉన్న మాట మాతో పంచుకోండి. అంతవరకు వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బో.

0: ఇక్కడ ఎవడ బాధలు కాడే లిరికరే రాసుకోండి మార్తెట్టి పాడండి.
1: ఆ కుర్చీని మార్తెట్టి.

0: యా హలో హలో అండి,
1: చెప్పండి సార్.
0: గుడ్ ఈవినింగ్ సార్. ఇవాళ టాపిక్ విన్నారు కదా, మీ లైఫ్ లో మీకు సపోర్టివ్ గా ఉన్న బ్రదర్ ఆర్ సిస్టర్ సిబ్లింగ్స్ గురించి మీ మనసులో మాట పంచుకోండి సార్. చెప్పండి సార్.
1: ఎస్ సార్. మా పెద్ద సిస్టర్, మా చిన్న సిస్టర్ ఇద్దరు కూడా బయట ఉండేవాళ్ళు. సో వాళ్ళు ఎప్పుడు కూడా ఏంటంటే, వాళ్ళు మనకు బై ఏరు గాని మంది ఎవరైనా వస్తుంటే గానీ వాళ్ళతోటి రాఖీలు పంపించేవాళ్ళు అనమాట. మాకు అంటే చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు అవన్నీ మామూలుగా, ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినటువంటి దీంట్లో అందరికి అన్ని జరిగి ఉంటాయి కాబట్టి అలాగే మాకు కూడా జరిగాయి. మేము పటాకులు అనుకోండి, ఇవనుకోండి, పతంగులు అనుకోండి, ఎన్నో విధమైనటువంటి ఆటలు ఆడుకునేవాళ్ళం, బాగా కుట్టుకునేవాళ్ళం, తిట్టుకునేవాళ్ళం, ఏమైనా మనం పేపర్లు చదువుకునేవాళ్ళము, వీక్లీ చదువుకునేవాళ్ళము కాబట్టి దాని ప్రజ్ఞానికి కూడా కొట్లాడుకునేవాళ్ళం. కానీ ఎప్పుడైతే పెద్ద పెద్దగా అయిపోయామో తర్వాత అంతా కూడా వేరే వేరే ప్లేస్లలో ఉండటం తోటి వాళ్ళు మాకు సరిగ్గా కనెక్ట్ కాకపోవటం తోటి బాగా ఇది అయిపోయింది. తర్వాత వాళ్ళు ఇద్దరిని కూడా, మా పెద్ద సిస్టర్ చిన్న సిస్టర్ని కూడా ఇద్దరిని కూడా మేము హైదరాబాద్కి పిలిపించుకున్నాము. ఇక్కడ ఇల్లు వాళ్ళకు చూపించి, ఇల్లు కొనిపించి వాళ్ళు ఇళ్లలో ఉండటం మొదలు పెట్టారు. సో దాంతో ఇంకా ఆ రిలేషన్షిప్ బాగా పెరిగింది, బాగా కనెక్ట్ అయిపోయారు, అన్ని అయిపోయింది. తర్వాత లాస్ట్ లో చెప్పడం ఏంటంటే, ఇద్దరు కూడా ఒకటేసారి ఉగాది నాడు పెద్ద సిస్టర్ చనిపోతే ఆవిడ 10th డేకు మా చిన్న సిస్టర్ చనిపోయింది. సో ఇది వెరీ వెరీ బిగ్ లాస్ట్, అసలు వి నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇన్ దట్ వే. సో కాబట్టి మనకు ఉన్నటువంటి ఆలోచనలు కానీ ఆడుకున్న ఆటలు కానీ అవన్నీ కూడా ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఎన్నిసార్లు గుర్తు చేసుకున్నా కానీ అది వాళ్ళు లేరు అన్న దాంతో బాగా మేము లాస్ అయిపోయాము. సో దాంతో మేము ఏం చేయలేకుండా, ఏం చేయకుండా, పండుగలు కూడా ఏం చేసుకోకుండా మేము ఇప్పటికీ ఆ పండుగను సరే అందరితో కలిసి పంచుకుంటాం, చేస్తాం, వేరే వాళ్ళ సిస్టర్ తోటి కానీ వాళ్ళతోటి కానీ అట్లా మేము మా కాలాన్ని గడిపించుకుంటున్నాం సార్.
0: థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మీ ఫీడ్బ్యాక్ షేర్ చేసుకున్నందుకు. మీరు సిబ్లింగ్స్ గురించి చాలా చాలా సంతోషం సార్. ఈ పాట మొత్తం ప్రత్యేకంగా మీకోసం, ఎందుకంటే మీరు ఆ రోజుల్లోకి వెళ్ళిపోయారు కాబట్టి ఆ రోజుల గురించి మీకోసం ఒక మంచి పాట ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్.
1: థ్యాంక్ యూ.

0: కాకతీయుల వైభవాన్ని ఉంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళూజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలు ఒకవైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
2: సో నెక్స్ట్ కాలర్ ఎవరున్నారో తీసుకుందాం మనం. హలో
3: హలో
2: హలో సార్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్.
3: నేను చరణ్, బాగున్నా నేను.
2: నా పేరు ఫణీందర్ సార్, చెప్పండి సార్.
3: ఫణీంద్ర.

0: సరే సార్ నాయన, మామూలు విషయాలు అనుకున్న గొంతు అట్లా ఉంటే.
1: ఓకే
0: సరే నాయన,
1: చెప్పండి సార్. మీరు
0: టాపిక్ వచ్చేసి మా చెల్లెలు, ఎప్పుడు మా చెల్లెలు నాతో కొట్లాడుతూ ఉండేదండి. ఇప్పుడు పొద్దున మామూలుగా చిన్నప్పుడు చాలా గలాట పడేవాళ్ళము, ప్రతి చిన్న విషయానికి కూడా గలాట పడేవాళ్ళము. మళ్ళా కొంతసేపు ఉన్న తర్వాత మళ్ళీ వచ్చి అన్న అని వచ్చేది, నేను చెల్లెని పోయేవాడిని అనమాట. ఆ విధంగా పెద్ద అయినా కూడా, మ్యారేజ్ అయినా కూడా నాకు రాకే రోజు నాకు వెంకటగిరి చీర కావాలన్నా, వెంకటగిరి చీర కావాలన్నా అంటే నా దగ్గర డబ్బులు లేవు అప్పుడు. సరే మళ్ళీ తెచ్చిస్తారేమో అని చెప్పేసి మళ్ళీ తెచ్చిస్తారన్నమాట. నేను అదే చీటికి మాటికి అక్కయ్యతో కొట్లాడే వాళ్ళము, చెల్లెలతో కొట్లాడే వాళ్ళము. అయితే మళ్ళీ సర్దుకుని పోతా ఉండాలన్నమాట. అది ఆ ప్రేమలు ఇప్పుడు లేవండి, ఇద్దరు లేరండి. వాళ్ళు ఇద్దరు పైకి వెళ్ళిపోయినారు కాబట్టి నాకు ఎవరితో పంచుకోవడానికి లేదు. అందరూ మన రెయిన్బో కలర్స్ లోనే ఉండాలంటే అందరికి కూడా రాఖీ శుభాకాంక్షలు అండి. అందరికి కూడా
1: చాలా స్పోర్టింగ్ గా మీరు
0: శుభాకాంక్షలు. అది కాక సంస్కృత భాష దినోత్సవం కూడా ఈ రోజు, అది కూడా దానికి కూడా శుభాకాంక్షలు అండి.
1: అవునండి, శుభాకాంక్షలు అండి.
0: సంతోషం.
1: ఓకే అండి. సో మీకోసం ఈ గుర్తుకొస్తున్న ఈ పాట చేస్తాను, వినండి, ఎంజాయ్ చేయండి.
0: బేండి సార్, బేండి.

0: హలో,
1: నమస్కారం సార్.
0: నమస్కారం సార్, చెప్పండి.
1: శుభ సాయంత్రం సార్.
0: శుభ సాయంత్రం అండి. రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు చెప్పండి సార్.
1: ధన్యవాదాలు. రక్షాబంధన శుభాకాంక్షలు.
0: ఎస్ సార్. సో మీ లైఫ్ లో సపోర్టివ్ గా ఉన్న మీ సిబ్లింగ్స్ గురించి, మీ బ్రదర్ ఆర్ సిస్టర్ గురించి మీ మనసులో ఉన్న మాట పంచుకోండి సార్.
1: మీ పేరేంటి సార్?
0: నా పేరు ఫణీందర్ సార్.
1: ఫణీందర్ గారు, ఓకే, బాగుంది సార్. మీ యాంకరింగ్ బాగుంది, మీ వాయిస్ కూడా బాగుంది, చాలా బాగుంది సార్.
0: థ్యాంక్ యూ సార్.
1: అయితే ఒకసారి మా అక్కకు చిన్నప్పుడు నేను రాఖీ కట్టింది అనమాట నాకు.
0: ఓకే.
1: అప్పుడు నా దగ్గర డబ్బులు ఏం లేకుండా అనమాట.
0: ఓ,
1: తర్వాత ఏమైంది, నేను చిన్న ఉన్నాను అప్పుడు. అప్పుడు మా నాన్న మా డాడీకి కొంత డబ్బులు ఇచ్చారనమాట, పాకెట్ మనీ ఇచ్చారనమాట. ఆ డబ్బు నేను మా అక్కయ్య ఇచ్చాను అనమాట, మొత్తం చేసేది అనమాట. తర్వాత మా అక్కయ్య ఏం చేసింది, అరే నీ ఖర్చులు కావాలని కొద్ది కొద్ది ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు అట్లా ఇచ్చింది అనమాట. ఇది 1963-64 అనేది. ఇప్పుడు నేను జ్ఞాపకం వస్తే అక్కయ్య చూడు ఇట్లా ఇచ్చింది కదా, నాకు ఎప్పుడైనా ఎప్పుడు అవసరం నాకు కొద్ది ఇచ్చింది కదా అని అట్లా నాకు ఎప్పుడు జ్ఞాపకం వస్తుంది సార్ నాకు. అది
0: అవును సార్, ఇవన్నీ మధురమైన జ్ఞాపకాలు సార్ మనకి.
1: చెప్పిన 65 ఇయర్స్ తెలిసండి సార్, అది చెప్పేది నేను. ఎప్పుడు జ్ఞాపకం వస్తుంది, ఎప్పుడన్నా డబ్బులు దగ్గర షార్ట్ అయినప్పుడు అరే మా అక్కయ్య ఇచ్చింది కదా అట్లా అనిపిస్తుంది సార్ నాకు. అది
0: అవును సార. విడదీయరాని బంధం ఏదన్నా ఉంటే అది అన్నా చెల్లెల సంబంధం, అక్క తమ్ముళ్ళ సంబంధం. ఎస్ సార్, ఎస్. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ బ్యూటిఫుల్ యూనో థాట్స్ విత్ అస్. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఈ సూపర్ హిట్స్ ట్రాక్ మీ అన్నా చెల్లెల కోసం.

0: హలో
1: హలో అండి,
0: హలో, గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి.
1: గుడ్ ఈవినింగ్ అండి.
0: యా గుడ్ ఈవినింగ్ అండి. టాపిక్ విన్నారు కదండి, లైఫ్లో మీకు సపోర్టివ్గా ఉన్న మీ సిబ్లింగ్స్, బ్రదర్ ఆర్ సిస్టర్ గురించి మీ మనసులో మాట పంచుకోండి. ఎఫ్ఎం రెయిన్బో 101.9 తోటి.
1: ఓకే అండి. సో నాకు ఒక సిస్టర్, ఎల్డర్ సిస్టర్, నేను లాస్ట్ అనమాట, ఒక ఎల్డర్ బ్రదర్.
0: ఓకే సార్.
1: సో సిస్టర్ కూడా అంటే నాకు చాలా హెల్ప్ చేశారు. అండ్ నేను గ్రాడ్యుయేషన్ ఉన్నప్పుడు అంటే ఊరు నుంచి ఇక్కడ తన సిస్టర్ హైదరాబాద్ లో ఉండేవాళ్ళు వాళ్ళు. సో నేను వాళ్ళ ఇంట్లో ఉండే చదువుకున్నానండి. సో 3 ఇయర్స్ అంటే చాలా హెల్ప్ చేశారు వాళ్ళు. అట్లాగే మా బ్రదర్ నాకు అసలు చిన్నప్పటి నుంచి అంటే చిన్నప్పటి చిలిపి ఏమంటారు గొడవలు
0: చిలిపి చేస్తే అనమాట.
1: ఎట్లా అంటే, సో నేను బట్టలు ఐరన్ చేసి పెట్టుకుంటే మా బ్రదర్ వేసుకుని వెళ్ళిపోయేవాడు.
0: వావ్. మా ఇంట్లో కూడా అలా జరుగుతుందండి. ఎస్. యా.
1: అరే ఇక అంతే, ఇంకా నేను ఏం చేయవాడి అనమాట. ఏంటి అలా మా మదర్ కి చెప్పేసి చేసేది, నేను వేసుకుని నేను ఏదో ఇంట్రెస్ట్ గా దేనికోసమో అరేంజ్ చేసి పెట్టుకుంటే ఆయన సడన్ గా వేసుకుని వెళ్ళిపోయేవాడు అంతే. ఇంకా
0: చిన్ననాటి చిలిచిపి గొడవలు ఇవన్నీ కూడా.
1: అండ్ ఇంకా బాగా గుర్తుందండి అంటే అప్పుడు ఊర్లో ఉన్నప్పుడు అనమాట, చిన్నగా ఉన్నప్పుడు. సో 2 ఇత్తడి గ్లాసులు ఉండేవి, అందులో పాలు పోసేది మా మదర్ ఇద్దరికిను. మొక్కజొన్న రొట్టెలు తెలుసు కదండి,
0: జొన్న రొట్టెలు
1: కాల్ది అప్పుడు అవే బ్రేక్ఫాస్ట్ మాకు చిన్నప్పుడు.
0: చాలా హెల్దీ కూడా.
1: ఏంటండి,
0: చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ తినేవాళ్ళు చిన్నప్పుడు.
1: చాలా హెల్దీ, అసలు ఒకటి తింటే చాలా కడుపు నిండుతుంది. అది తను తీసిచ్చేవాళ్ళు మా మదర్. సో ఆ పాలు ఇద్దరం పోట్లాడుకునే వాళ్ళం అనమాట, నీకు ఎక్కువ పోసారు నాకు ఎక్కువ పోసారు మెజర్ చేసుకునే వాళ్ళం. నీకు ఎక్కువైపోయింది, నీకు ఎక్కువైపోయింది, నీకు ఎక్కువ పోసిందమ్మా, నాకు ఎక్కువ పోయలేదు అనుకుంటా. కానీ తర్వాత మళ్ళీ మా బ్రదర్ పెద్ద అయిన తర్వాత నాకు సైకిల్ నేర్పించింది తనే, నాకు సైకిల్ నేర్పించింది తనే, నాకు కార్ నేర్పించింది తనే. నేను అసలు డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళలేదు. అంటే మన ఏజ్ అయినా కొద్దీ ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం. ఇప్పుడు నేను కూడా తనకు హెల్ప్ చేస్తాను. తనకి కొంచెం ఎక్కువ చదువులో అంత అడ్వాన్స్ గా లేడు, బట్ ఇంట్రెస్ట్ చేస్తారు. సో తనకి ఏది హెల్ప్ కావాలన్నా అలాంటి విషయాల్లో నేను హెల్ప్ చేస్తాను. ఇప్పటి వరకు ఇంకా అట్లీస్ట్ అలాగే ట్రాక్ లో ఉన్నామంటే.
0: ఎప్పుడు టచ్ లో ఉండండి, లైఫ్ లాంగ్ యాక్చువల్లీ
1: ఉండాలి. అంటే ఉండాలి, సిబ్లింగ్స్ ఉంటే చాలా మంచిదండి. అంటే ఒకరికొకరికి ఏదో ఒక ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికి నెక్స్ట్ అంటే ఇమీడియట్ గా రిలేటివ్స్ అందరికన్నా వాళ్ళు ఇంపార్టెంట్.
0: అవునండి, మన బాల్యం మొత్తం మన సిబ్లింగ్స్ తోనే ముడి.

0: ఉంటుందండి. మన చిన్నప్పటి నుంచి మన పెద్ద అయ్యే దాకా వరకు కూడా మన సిబ్లింగ్స్ తోటే మన మెమరీస్ అన్ని ఉంటాయి. ఎప్పుడు
1: అందరూ ట్రాక్ లో ఉన్నాం మేము, ఎప్పుడు కలిసినా ఎంజాయ్ చేస్తాం
0: అండి. ఎప్పుడు అలా కలిసి వెళ్తూ ఉండండి. వింటున్నానండి ఎఫ్ఎం రైన్ భవన్ 1.9. చెప్పండి సార్.
1: పల్నాడు పౌరుషంలో సాంగ్ ఉందండి అన్నా చెల్లెలది,
0: చెక్ చేస్తాను సార్. నేను చెక్ చేసి వేస్తాను.

0: హలో.
1: హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్.
0: గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి. ఇవాళ
1: రాఖీ
0: రాఖీ
1: పండుగ
0: పౌర్ణమి కదా,
1: శుభాకాంక్షలు సార్.
0: టాపిక్ విన్నారు
1: అవును
0: సార్?
1: సార్. విన్నాను సార్
0: సో మీ లైఫ్లో ఉన్న సపోర్టివ్గా ఉన్న బ్రదర్ ఆర్ సిస్టర్ గురించి మీ మనసులో ఉన్న మాట పంచుకోండి సార్, చెప్పండి.
1: అవును సార్. థ్యాంక్ యూ సార్.
0: థ్యాంక్ యూ.
1: ఇప్పుడు ఒక ఇంట్లో పుట్టి ఒక ఇంట్లో పెరుగుతున్నాం సార్.
0: అవును.
1: అది పెళ్లి అయ్యే వరకు ఆడపిల్లలైనా సరే మగ పిల్లలైనా పెళ్లి అయ్యే వరకే ఆ ప్రేమ అనేది సత్యంగా ఉంటుంది.
0: ఓకే.
1: పెళ్లి అయి పెద్దగాలంటే వాళ్ళ సంసారం వాళ్ళది, వీళ్ళ సంసారం వీళ్ళది అన్నట్టు అయిపోతుంది. కొంచెం ఒకళ్ళు ఎదిగిపోయారనుకోండి, అది చూసి తట్టుకోలేక కొంచెం ప్రేమ అనేది దక్కిపోతుంది ఈ రోజుల్లో. అదే సార్ నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్.
0: ఓకే సార్, థ్యాంక్ యూ సార్ మీ అభిప్రాయాన్ని మీరు షేర్ చేసుకున్నందుకు. అలాగే మీ చిన్ననాటి ఏమన్నా మధుర జ్ఞాపకాలు ఉంటే షేర్ చేసుకుంటారా?
1: అవును సార్, చిన్నప్పుడు చాలా తుచ్చమైన ప్రేమ ఉండే సార్.
0: ఓకే.
1: చిన్నప్పుడు నాకు మా అక్క వాళ్ళ బాబుకు లాగా పొట్టు పెట్టి పౌడర్ వేసి మంచి స్కూల్ కంఫర్టబుల్ డ్రెస్ చేసి అంత బాగా చూసుకునేది. అంత ప్రేమ ఇప్పుడు లేదు. వాళ్ళ పిల్లలు వాళ్ళ సంసారాలు వాళ్ళకి ఉంటుంది
0: అవును
1: కాబట్టి
0: సార్, లైఫ్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. బట్ అప్పుడప్పుడు మీరు ఫోన్ చేస్తుండండి, మాట్లాడుతుండండి మీ అక్కతోటి.
1: ఓకే సార్. అదే అదే అప్పుడు అప్పటికున్న ప్రేమ ఇప్పటికున్న ప్రేమ కొన్ని తగ్గిపోతుంది అనేది అది కామన్ అనుకోండి. అయినా కూడా అత్యచ్చమైన ప్రేమ అనేది ఆ పెళ్లి చిన్న ఏజ్ లో ఉన్నంత.
0: అవును సార్, చిన్నప్పుడు ఎప్పుడంతా ఎప్పుడు అంటే మనం మన సిస్టర్స్ తో కానీ మన బ్రదర్తో కానీ చాలా పాజిటివ్ గా ఉంటాం అండ్ లైఫ్ అనేది మూవ్ ఆన్ అయిపోతూ ఉంటుంది.
1: అవును సార్.
0: అప్పుడప్పుడు అట్లీస్ట్ మనం వాళ్ళతో ఫోన్ చేసినాం, సరదాగా వాళ్ళతో స్పెండ్ చేయడం, టైం స్పెండ్ చేయడం చేస్తుంటే మనకు మళ్ళీ ఆ పాత డేస్ అన్ని గుర్తొచ్చి మనం చాలా ఆనందంగా ఫీల్ అవుతుంటాం సార్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్, ఈ బ్యూటిఫుల్ సాంగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్ సార్.
1: ఓకే సార్, బాయ్.
0: థ్యాంక్ యూ. ఈ పాట వినండి, ఎంజాయ్.
1: థ్యాంక్ యూ సార్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నేపాల్ టిబెట్ ప్రాంతాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల మరణించిన వారి సంఖ్య 547కు చేరింది. ప్రవాహంలో కొట్టుకుపోయిన వారి మృతదేహాలు, ప్రాణాలతో బయటపడిన వారి

కోసం సహాయక బృందాలు నదీ తీరాలు, నిర్జన ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరంగా చేయగా ఇంకా 1,545 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. నేపాల్లో సంభవించిన వరద కారణంగా 320 మంది భారతీయ పౌరుల ఆచూకీ తెలియలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఇతర దేశాల పౌరసత్వం కలిగిన దాదాపు 100 మంది భారత సంతతి వ్యక్తుల ఆచూకీ కూడా తెలియలేదని ఆయన అన్నారు. దేశంలో చక్కెర కొరత ఏమీ లేదని, వినియోగదారులకు అందుబాటు ధరల్లో చక్కెర లభించేలా అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫార్మా స్వీయ పరిశోధన ఆవిష్కరణలను ప్రోత్సహించే పథకం కింద దరఖాస్తుల 2వ విడత ప్రక్రియను ఫార్మాసూటికల్స్ శాఖ ప్రకటించింది. 5,000 కోట్ల రూపాయల ఆర్థిక కేటాయింపులతో కూడిన ఈ పథకం స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలు, బహుళజాతి సంస్థలకు మద్దతుగా నిలుస్తుందని రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. కర్ణాటకలోని దేవదుర్గ బంగారం రాగి బ్లాక్లో ఖనిజ అన్వేషణ పనులను వేగవంతం చేయాలని సింగరేణి అధికారులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. సింగరేణి వేలంలో దక్కించుకున్న ఈ బ్లాక్ హట్టి గోల్డ్ మైన్స్కు సమీపంలో ఉండటం గొప్ప అవకాశమని పేర్కొన్న ఆయన, హట్టి సంస్థ సాంకేతిక అనుభవాన్ని వినియోగించుకుని ఆధునిక పద్దతులతో అన్వేషణలను వేగవంతం చేయాలని సూచించారు. నేరాలపై లోతైన విశ్లేషణతోనే కట్టడి సాధ్యమని డీజీపీ సివి ఆనంద్ పేర్కొన్నారు. ఈరోజు డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన అర్ధవార్షిక నేర సమీక్ష సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ నేరాల దర్యాప్తులో వృత్తి నైపుణ్య ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని అధికారులను ఆదేశించారు. ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలు మార్చి 2026, ఎస్ఎస్సి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 2026కు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లను రాష్ట వ్యాప్తంగా అన్ని పాఠశాలలకు రేపు పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ప్రకటించారు. వచ్చే 7 రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్లో సాయంత్రం లేదా రాత్రి వేళల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 137వ సంచిక. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9
1: కాకతీయుల వైభవాన్ని ఉంట పట్టించుకున్న నేల,
2: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
1: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
2: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
1: పేరిణి నృత్యం
2: ఒగ్గు కథలు
1: జానపద గీతాల సోయగాలతో
2: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
1: పచ్చని పంటలు ఒకవైపు
2: చేనేత చీరలు మరోవైపు,
1: బిర్యానీ రుచుల నుంచి
2: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
1: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
3: Yes guys, welcome to Telanganam show. Namaskaram Telangana. మన తెలంగాణ అంటే పచ్చని పొలాలు, చెరువులు, కోటలు మాత్రమే కదండోయ్. మన నేలలో పుట్టి తరతరాలుగా మన సంస్కృతిని మోసుకొస్తున్న ఎన్నో అద్భుతమైన కళలు కూడా ఉన్నాయి. ఈరోజు

అలాంటి ఒక ప్రత్యేకమైన కళ గురించి మనం ముచ్చటిద్దాం. అది ఆదిలాబాద్ డోక్రా లేదా ఓజరి డోక్రా అంటారు. చూడడానికి చిన్న చిన్న లోహపు బొమ్మల్లా కనిపిస్తాయి, కానీ వాటి వెనుక ఒక పెద్ద చరిత్ర దాగి ఉంది. ఒక కళాకారుడి శ్రమ ఉంది, తరతరాలుగా వస్తున్న నైపుణ్యం ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్ ప్రాంతంలో ముడిపడిన ఈ లోహ కళ మన తెలంగాణ జానపద సంస్కృతికి అందమైన గుర్తింపు. మరి డోక్రా కళ ఎలా పుట్టింది, ఎవరు తయారు చేస్తారు, ఎందుకు ఇంత ప్రత్యేకత, దీని వెనకాల ఉన్న కథేంటి, ఈరోజు ఒక గంట ప్రయాణం మొత్తం ఈ అద్భుతమైన కళ చుట్టూనే. వింటూనే నుండి FM Rainbow 101.9, నేను మీ ఆర్జే ఫణీందర్.

0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

మన జనరంజని. వెల్కమ్ బ్యాక్ టు ది షో తెలంగాణ. ముందుగా మనం ఇవాళ ఆదిలాబాద్ డోక్రా గురించి తెలుసుకుంటున్నాం. డోక్రా అనేది ఒక సాంప్రదాయ లోహకళ. సాధారణంగా ఇత్తడి వంటి లోహాలను ఉపయోగించి మనుషులు, జంతువులు, పక్షులు, దేవతారూపాలు, గ్రామీణ జీవనానికి సంబంధించిన వస్తువులు, అలంకార వస్తువులు, ఇలా ఎన్నో రకాల ఆకృతులను తయారు చేస్తారు. అందుకే ఒక డోక్రా బొమ్మను చూస్తే అందులో మెషిన్ మేడ్ పర్ఫెక్షన్ కంటే కళాకారుడి చేతి ముద్రే కనిపిస్తుంది. అదే దీని అందం. చిన్న చిన్న అసమానతలు కూడా దాని ప్రత్యేకతలుగా మారిపోతాయి. ఒక బొమ్మను మనం చూసి ఎంతగా అందంగా ఉందని అనుకుంటామో, కానీ కళాకారు దృష్టిలో అది కేవలం ఒక బొమ్మ కాదు, అది అతని అనుభవం, అతని ఊహ, అతని చేతి వృత్తి, అతని కుటుంబం నుంచి వచ్చిన సాంప్రదాయం. వింటనే నుండి ఎఫ్ఎం రేడియో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే ఫణీందర్.

0: Hyderabad's heartbeat,
1: Secunderabad's vibe.
0: FM Rainbow brings it alive. That's right. Vibrant Hyderabad is your infotainment gateway to everything happening around town.
1: Music, culture, sports and surprises, all packed in one vibrant show.
0: So, whether you are chilling at Tank Bund or shopping at Chaminar,
1: stay tuned,
0: stay bright.
1: Vibrant Hyderabad
0: on FM Rainbow 101.9.
2: వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ. ఇప్పుడు మనం ఆదిలాబాద్ వైపు ప్రయాణిద్దాం. తెలంగాణలోని ఆదిలాబాద్ ప్రాంతం గిరిజన సంస్కృతి, ప్రకృతి, జానపద సంప్రదాయాలకు ప్రసిద్ధి. ఈ ప్రాంతంలో తరతరాలుగా లోహ కళను కొనసాగిస్తున్న కళాకారులు ఉన్నారు. వారి చేతుల్లో సాధారణంగా కనిపించే లోహం అందమైన కళాకారంగా మారిపోతుంది. ఆదిలాబాద్ డోక్రా ప్రత్యేకత దాని సహజమైన రూపాల్లో ఉంటుంది. అందులో గ్రామీణ జీవితం కనిపిస్తుంది, జంతువులు కనిపిస్తాయి, పక్షులు కనిపిస్తాయి, మన పాత జీవన విధానం కనిపిస్తుంది. అంటే ఒక్క డోక్రా వస్తువుని చూస్తే అది కేవలం డెకరేషన్ పీస్ కాదు, మన జానపద జీవితానికి ఒక చిన్న అద్దంలా ఉంటుంది. అందుకే ఆదిలాబాద్ డోక్రా కళ మన ప్రాంతీయ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగంగా చూడాలి. వింటనండి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే ఫణీందర్.

0: Hey, did you hear what's happening in Hyderabad this weekend?
1: No, tell me. I don't want to miss out.
0: Then tune in to Vibrant Hyderabad on FM Rainbow 101.9, your one-stop show for all the city's events, concerts and cultural buzz.
1: That's so cool. So I'll know what's happening in Secunderabad too.
0: Absolutely. From food fest to film screenings, Vibrant Hyderabad keeps you plugged into the pulse of the Twin Cities.
2: Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad. Every day at 8 a.m.
3: FM Rainbow 101.9.
4: వెల్కమ్ బ్యాక్ టు ద షో గాయస్. ఇప్పుడు డోక్రా తయారీ విధానం గురించి తెలుసుకుందాం. అసలు ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఒక డోక్రా బొమ్మ ఎలా తయారవుతుంది. ఈ కళలో ప్రసిద్ధి చెందిన పద్ధతిలో ఒకటి లాస్ట్ వ్యాక్స్ కాస్టింగ్. వినడానికి ఎంత పెద్ద టెక్నికల్ వర్డ్లా ఉంది కదా, కానీ దాని వెనకాల ఒక పెద్ద ప్రాసెస్ ఉంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ముందుగా కళాకారుడు తేనెతీగల మైనం వంటి వ్యాక్స్తో కావలసిన ఆకారాన్ని తయారు చేస్తాడు. ఆకారానికి కావలసిన చిన్న చిన్న వివరాలను చేతితోనే ఇస్తాడు. ఆ తర్వాత దానిమీద మట్టి పొరలు వేస్తాడు. ఇది ఒక మౌల్డ్గా తయారవుతుంది. తర్వాత దాన్ని వేడి చేసినప్పుడు లోపల ఉన్న వ్యాక్స్ కరిగి బయటకు వస్తుంది. ఆ ఖాళీ ఏర్పడిన తర్వాత బయట ఉన్న మట్టి పొరను తొలగిస్తారు. అప్పుడు మన ముందుకి ఒక అందమైన డోక్రా కళాఖండం వస్తుంది. అంటే మొదట వ్యాక్స్తో చేసిన రూపం చివరికి మెటల్ రూపంలోకి మారి, దాని తర్వాత అందుకే దీన్ని లాస్ట్ వ్యాక్స్ కాస్టింగ్ అంటారు. ఇక్కడ ప్రతి దశలోనూ చాలా జాగ్రత్తగా అవసరం. కొంచెం తప్పు జరిగినా మొత్తం పని పాడయ్యే అవకాశం ఉంది. అందుకే ఒక చిన్న డోక్రా బొమ్మ వెనకాల కూడా కళాకారుడి అనుభవం, ఓపిక, నై

వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ. మీరు వింటున్నారు ఆదిలాబాద్ డోక్రా కళ గురించి. ఇప్పుడు డోక్రా డిజైన్స్ గురించి తెలుసుకుందాం. డోక్రా కళలో మనకు కనిపించే డిజైన్లు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. జంతువుల ఆకృతులు, పక్షుల రూపాలు, మనుషుల ఆకృతులు, గిరిజన జీవనానికి సంబంధించిన దృశ్యాలు, ఇలా ఎన్నో రూపాలు కనిపిస్తాయి. ముఖ్యంగా హ్యాండ్మేడ్ నేచర్ వల్ల ప్రతి కళాఖండానికి తనదైన పర్సనాలిటీ ఉంటుంది. ఒక డోక్రా గుర్రం మరొక డోక్రా

దూరంలో ఉండకపోవచ్చు. ఒక పక్షి ఆకారం ఇంకొక పక్షి ఆకారం పూర్తిగా మ్యాచ్ కాకపోవచ్చు, కానీ అదే హ్యాండ్మేడ్ ఆర్ట్లోని బ్యూటీ. మెషిన్ ఒకే డిజైన్ని 100 సార్లు చేయగలదు, కానీ ఒక కళాకారుడు తన చేతుల మీదుగా చేసిన వస్తువుని అతని క్రియేటివిటీ ఉంటుంది. అదే డోక్రాలో ఉన్న అసలు విలువ. వింటి నుండి FM రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

వాట్ ఏ బ్యూటిఫుల్ ట్రాక్ అని విన్నారండి. వెల్కమ్ బ్యాక్ అగైన్. మన తెలంగాణలోకి వచ్చేద్దాం. ఇప్పుడు మనం డోక్రా గురించి తెలుసుకుంటున్నాం. ఈ కళ వెనుక ఉన్న మనుషుల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే కళ ఎంత గొప్పదైనా దాన్ని బ్రతికించేది కళాకారుడే. డోక్రా కళలో నైపుణ్యం ఒక్కరోజులో రాదు, తరతరాలుగా చూసి నేర్చుకొని చేస్తూ వస్తే ఆ అనుభవం వస్తుంది. చిన్న వయసు నుండే పెద్దల్ని గమనించడం, వాళ్ళు ఎలా మౌల్డ్ చేస్తున్నారో చూడడం, ఎలా డిజైన్ చేస్తున్నారో నేర్చుకోవడం, ఎలా లోహాన్ని పోస్తున్నారో అర్థం చేసుకోవడం, ఇలా అనుభవంతో కళాకారుడి నైపుణ్యం పెరుగుతుంది. ఇది ఒక టెక్స్ట్ బుక్లో చదివి నేర్చుకునే కళ కాదు, చేతితో నేర్చుకునే కళ. అందుకే ఇలాంటి కళకు మనం ఒక గొప్ప విషయాన్ని గుర్తు చేస్తాయి. మన పూర్వీకుల దగ్గర ఉన్న జ్ఞానం అంతా పుస్తకాల్లో ఉండేది కాదు. కొంత జ్ఞానం వారి చేతుల్లో ఉండేది, వారి పనుల్లో ఉండేది, వాళ్ళ సాంప్రదాయాల్లో ఉండేది. ఆ జ్ఞానం ఒక్క తరాన్ని నుంచి ఇంకో తరానికి వెళ్ళేది. డోక్రా కూడా అలాంటి ఒక జీవన సాంప్రదాయమే.

ఆల్ రైట్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ, మీ ఫేవరెట్ షో. ఇప్పుడు ఆధునిక కాలంలో డోక్రా గురించి తెలుసుకుందాం. ఇప్పుడు కాలం చాలా మారిపోయింది. మన ఇళ్లలో మోడర్న్ డెకరేషన్ వస్తువులు వచ్చాయి. మెషిన్ మేడ్ ప్రోడక్ట్స్ మార్కెట్ని నింపేశాయి. అయినా హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్కి ఉన్న విలువ ఏమాత్రం తగ్గలేదు. ఎందుకంటే హ్యాండ్మేడ్ వస్తువులు కొనమంటే కేవలం ఒక వస్తువు కొనడం కాదు, ఒక కళాకారుడి దగ్గర కష్టాన్ని గుర్తించడం, ఒక సాంప్రదాయాన్ని ప్రోత్సహించడం, ఒక కళను భవిష్యత్తులోకి తీసుకువెళ్ళడానికి సహాయం చేయడం. డోక్రా వస్తువులను ఈరోజు హోమ్ డెకర్స్గా, గిఫ్ట్స్గా, ఆర్ట్ కలెక్షన్స్గా కూడా ఉపయోగిస్తున్నారు. మన ఇంట్లో ఉండే ఒక డోక్రా కళాఖండం ఉంటే అది అందంగా కనిపించడమే కాదు, దాన్ని చూసిన ప్రతిసారి ఒక కథ మనకు గుర్తొస్తుంది, ఆదిలాబాద్ గుర్తుకొస్తుంది, మన జానపద కళ గుర్తుకొస్తుంది, మన కళాకారులు గుర్తుకొస్తారు. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే ఫణీందర్.

0: Hey, did you hear what's happening in Hyderabad this weekend?
1: No, tell me. I don't want to miss out.
0: Then tune in to Vibrant Hyderabad on FM Rainbow 101.9, your one-stop show for all the city's events, concerts and cultural buzz.
1: That's so cool. So I'll know what's happening in Secunderabad too.
0: Absolutely. From food fest to film screenings, Vibrant Hyderabad keeps you plugged into the pearls of the Twin Cities.
2: Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad. Every day at 8 a.m.
3: వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ. మరి శ్రోతరారా, ఇలా మనం గంట ప్రయాణం ఇప్పుడు ముగింపుకు వచ్చింది. ఈరోజు మనం ఆదిలాబాద్ డోక్రా గురించి మన తెలంగాణ ప్రోగ్రాంలో తెలుసుకున్నాం. ఒక చిన్న లోహపు బొమ్మ వెనకాల ఎంత పెద్ద సాంప్రదాయం దాగి ఉందో తెలుసుకున్నాం. మైనంతో మొదలై మట్టి మౌల్డ్తో తయారై లోహంతో కొత్త రూపం దాల్చే ఈ కళ నిజంగా ఒక అద్భుతమైన కళాకారుడి ప్రయాణం. కానీ ఇప్పుడు మన ముందు అసలు ప్రశ్న ఉంది, అదేంటో తెలుసుకుపోయే ముందు ఒక చిన్న పాట విందాము.

వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ. మనం ఇందాక ఒక ప్రశ్న అడిగాం, డోక్రాలో ఇప్పుడు మనకు ఉన్న అసలు ప్రశ్న ఏంటని. ఈ కళను మన తర్వాత తరానికి అందించగలమా? దానికి సమాధానం మన చేతుల్లోనే ఉంది. మన స్థానిక కళాకారుల నుండి హ్యాండ్మేడ్ వస్తువులు కొనడం, వారి కళను గుర్తించి తెలుసుకోవడం, ఇతరులకు పరిచయం చేయడం, ఇలాంటి చిన్న చిన్న అడుగులే ఒక పెద్ద సాంప్రదాయాన్ని కాపాడుతాయి. ఎందుకంటే ఒక కళాకారుడి చేతిలో పుట్టిన కళాఖండం ఒక ప్రాంతం యొక్క చరిత్ర, సంస్కృతి, జీవన విధానాన్ని మోస్తుంది. ఆదిలాబాద్ డోక్రా మనకు అదే చెబుతుంది. మన కళను మర్చిపోకండి, మన కళాకారుల్ని మర్చిపోకండి, మన సాంప్రదాయాలని మర్చిపోకండి, అలానే మరువునివ్వకండి. నేను మీ ఆర్జే ఫణీందర్, మరోసారి మరో తెలంగాణ కళతో, మరో ఆసక్తిమైన కథతో మీ ముందుకి వస్తాను. అంతవరకు మనం మన కళని ప్రేమిద్దాం, మన కళాకారులని గౌరవిద్దాం, మన వారసత్వాన్ని కాపాడుకుందాం. ధన్యవాదాలు, నమస్కారం. ఈ బ్యూటిఫుల్ ట్రాక్ వింటూనే ఉండి, FM Rainbow 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే ఫణీందర్.

0: FM Rainbow 101.9.
1: Welcome back to Rim Jim Studio Clock Lot Time. 9:04:16 అయిందనమాట. ఇప్పుడు మనం రిమ్జిన్లో టుడే స్పెషల్, ఇవాళ స్పెషల్ గురించి మాట్లాడుకుంటాం. అది రాఖీ పౌర్ణమి. శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు చాలా స్పెషల్ డే కదా. రాఖీ పౌర్ణమి అనగానే మనకేం గుర్తుకొస్తుంది? అన్నా చెల్లెలకు, అక్క తమ్ముళ్లకు మధ్య ఉండే ప్రేమ, ఆప్యాయత, అనుబంధానికి గుర్తుగా జరుపుకునే పండగ ఇది. చేతికి కట్టే దారం ఒక చిన్న దారం కావచ్చు, కానీ దాని వెనుక ఒక ఉండే ప్రేమ చాలా పెద్దది. దీని గురించి తెలుసుకునే ముందు ఒక చక్కటి పాట విందాం.

0: సో అక్క గాని చెల్లి గాని రాఖీ కడుతూ నన్ను ఎప్పుడూ కాపాడాలి అంటుంది. అన్నయ్య గాని తమ్ముడు గాని ఏం టెన్షన్ పడుకోదు, నేనున్నాను కదా అంటాడు. అయితే రాఖీ అంటే కేవలం అన్నా చెల్లెల బంధమే కాదు, అక్కా తమ్ముళ్ళ బంధమే కాదు. ఒకరినొకరు గౌరవించుకోవడం, కష్టాల్లో తోడుగా నిలబడడం, జీవితాంతం ఒకరికొకరు తోడునీళ్ళలుగా ఉండడం. ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రతి అన్నా చెల్లెల సంబంధం మరింత దృఢపడాలని కోరుకుంటూ, మరింత ప్రేమగా మరింత బలంగా మారాలని కోరుకుందాం. రాఖీ కడదాం, ప్రేమను పంచుకుందాం, బంధాలను మరింత బలోపేతం చేద్దాం. అందరికీ హ్యాపీ రాఖీ పౌర్ణిమ. నేను మీ ఆర్జే ఫణీందర్.
1: Hyderabad's heartbeat, Secunderabad's vibe. FM Rainbow brings it alive. That's right. Vibrant Hyderabad is your infotainment gateway to everything happening around town. Music, culture, sports and surprises. All packed in one vibrant show. So, whether you are chilling at Tank Bund or shopping at Charminar, stay tuned, stay bright. Vibrant Hyderabad.

రాఖీ పౌర్ణిమ అంటే అన్నా చెల్లెల బంధం కాకుండా మనకి ఇవాళ రాత్రి చూస్తే చక్కగా వెన్నెల అద్భుతంగా కనిపిస్తుంది రాత్రి. ఆ వెన్నెల చూస్తూ ఈ పాటకు రండి, ఎంజాయ్ చేయండి.

ఎస్, మీరు వింటున్నారు రిమ్జిమ్ హైదరాబాద్ స్టూడియో క్లాక్లో టైం 9:20 అవుతుంది. యా, ఇవాళ మనం చకచక గడిపేసాం కదా. సాయంత్రం 6 గంటలకి రాఖీ స్పెషల్ ప్రోగ్రాం అన్నయ్య అన్న వంటి హాస్య నూతికతో మొదలుపెట్టి తర్వాత జెన్జీ ప్రోగ్రాం ముగించుకొని అణువంత కార్యక్రమం ముగించుకొని ఆ తర్వాత హలో రెయిన్బోలో కాలర్స్ మనం తీసుకొని అలాగే 8 o'clockకి మనం తెలంగాణలోకి అలా దూసుకుంటూ వెళ్ళిపోయాం కదా. రాఖీ పౌర్ణమి రోజు చక్కగా ఈ పాట వినండి.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: ఆల్ రైట్ గైస్, నన్ను 3.5 గంటలు భరించారు మీరందరూ. నేను మీ ఆర్జే ఫణీందర్ సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. మనకు 9:30 నైరంగ్ కార్యక్రమంలో మన ఆర్జే అఫ్షాన్ గారు వస్తారు, మిమ్మల్ని అలరిస్తారు. స్టే ట్యూన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. అండ్ ఎవరైనా నిద్రపోవాలనుకుంటే చక్కగా ఈ పాట పాడి వినేసి చక్కగా అలా పడుకొని పోండి. గుడ్ నైట్ యువర్స్ చలో, బాయ్.

नहीं पड़ा ये माना मेरी जान मोहब्बत सजा है ये माना मेरी जान।